0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 9-10 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 9వ అధ్యాయంలో హాయి యుద్ధం తర్వాత దేవుని సెలవు లేక గిబియోనీయులతో ఇస్రాయేలు చేసిన నిబంధన పరిణామాల గురించి వివరిస్తుంది. యోర్దానుకు పశ్చిమాన ఉన్న అనేక దేశాలు ఇస్రాయేలును ఓడించేందుకు ఒకటయ్యారు. అలాంటి వారిలో ఒకరైన గిబియోనీయులు ఇస్రాయేలీలకు భయపడి వారి వద్దకు వెళ్ళి తాము దూర ప్రాంతం నుండి వచ్చామని చెప్పుకొని కపటోపాయంతో వారితో ఒక శాంతి ఒప్పందాన్ని చేసుకున్నారు. వారి పన్నాగంలో యెహోషువ చిక్కుకున్నట్లుగా చూస్తాం. ఇది యెహోషువ చేసిన ఘోరమైన తప్పిదంగా ఇందులో పరిగణించబడింది. దేవుని సంప్రదించకుండా స్వంత నిర్ణయాలతో ఈ శోధనలో పడిపోయారు. ఇక 10వ అధ్యాయంలో ఇస్రాయేలీలు 5 రాజులను ఓడించినట్లుగా చూస్తాం. యెహోషువ అమోరీలతో యుద్ధం చేస్తున్నప్పుడు జరిగిన ఒక అద్భుత సంఘటనను ఇందులో గమనిస్తాం. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు. చివరికి అమోరీల 5 రాజులను యెహోషువ హతం చేసిన వైనాన్ని ఇందులో గమనిస్తాం. ఇక సందేశాన్ని వింటూ కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకోవడానికి మనము సిద్ధపడదామా?
1: శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం యెహోషువా గ్రంథం 9-10 అధ్యాయాలు. ఏకాగ్రతతో వినండి. 9వ అధ్యాయంలో యెహోషువా ప్రదర్శించిన యుద్ధనీతిని చూడండి. కనాను దేశమందలి స్థితిగతులు బాగా ఎరిగినవాడు యెహోషువా. మునుపు ఈ దేశాన్ని వేగు చూడడానికి వచ్చిన వారిలో తను ఒకడు. కనాను దేశమందలి కేంద్రాన్ని ఆక్రమించాడు. దేశాన్ని 2 విభజించాడు. సైన్యాన్ని వ్యూహపరచడంలో యెహోషువా ఎంతో నేర్పుగలవాడు. అవసరాన్ని బట్టి రాత్రివేళ కూడా సైన్యాన్ని నడిపించాడు. ఆయా పట్టణాల్లో మాటుగాండ్రను ఉంచాడు. ముఖ్య పట్టణాలను కొల్లగొట్టాడు. యుద్ధనీతిని యెహోవా పర్యవేక్షణలో కనపరిచాడు, ప్రయోగించాడు. 9వ అధ్యాయంలో ఒక గొప్ప మోసం జరిగింది. ఇస్రాయేలీయులను గిబియోనీయులు మోసం చేశారు. గిబియోనీయుల వృత్తాంతం నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉంది. గిబియోనీయులు హివ్వీయులు అని పిలువబడతారు. నెహెమ్యా యెరూషలేము గుమ్మాలను మరమ్మతు చేసేటప్పుడు గిబియోనీయులు పనిలో ఎంతో సాయపడ్డారు. దావీదు రాజు దగ్గర ఉన్న శూరులలో ఒకడు గిబియోనీయుడు. ఇక్కడ ఈ 9వ అధ్యాయంలోని గిబియోనీయులు తరచుగా ఇస్రాయేలుకు సమస్యలు సృష్టిస్తూ వచ్చారు. యెహోషువా కనాను దేశంలో 3 శత్రువులను ఎదుర్కోవలసి వచ్చింది. ఎరికో, హాయి, గిబియోనీయులు. అలాగే క్రైస్తవ విశ్వాసికి కూడా 3 శత్రువులున్నారు. ఎరికో అనగా లోకం, హాయి అనగా శరీరం, గిబియోనీయులు అనగా సైతాను. మొదటి రెండింటినీ యెహోషువా జయించాడు. అయితే గిబియోనీయులు ఎంతో ఉపాయశాలురు. యెహోషువాతో యుద్ధం చేయడానికి, ఇస్రాయేలుతో విశేషించి యెహోషువాతో యుద్ధం చేయడానికి స్థానిక జనులందరూ వచ్చి తారసిల్లారు. కాని వారే ఘోరంగా ఓడిపోయారు. గిబియోనీయులు సంధి ప్రయత్నాలు చేశారు. వారు కపటోపాయంతో రాయబారుల్లాగా వేషం వేసుకుని బయలుదేరారు. దిక్కులేని కాందిసీకుల్లాగా నటించారు. వారు గిల్గాలునందలి శిబిరములో ఉన్న యెహోషువా వద్దకు వచ్చి అన్నారు, "మేము దూరదేశము నుండి వచ్చాము. మాతో ఒక నిబంధన చెయ్యండి. అసలు వీరు హివ్వీయులు. మేము నీ దాసులం. బహుదూరము నుండి వచ్చాము. నీ దేవుడైన యెహోవా కీర్తిని, ఆయన నామమును విన్నాము. యొర్దాను అద్దరిని, యెహోవా సీహోను ఓగు రాజులను ఎలా జయించింది అది కూడా విన్నాము." శ్రోతలు చూచారా, వీరు చెబుతున్నవన్నీ అబద్ధాలు. దూరం నుంచి వచ్చాము అంటున్నారు, అది అబద్ధం. వారి నివాసం యెరూషలేముకు చాలా దగ్గర. తిండి బట్టలు కూడా మాకు లేవు అంటున్నారు, ఇది మరో అబద్ధం. యహోవా నామము అంటున్నారు, అదంతా దొంగభక్తి. యహోషువా వారి మాటలు నమ్మి మోసపోయాడు. దేవుణ్ణి సంప్రదించకుండా వారితో సంధి చేసుకున్నాడు, తొందరపడ్డాడు. ఎరికో అంటే లోకం. విశ్వాసం ద్వారా ఎరికోను గెలిచాడు యహోషువా. హాయి అంటే శరీరం. ఇది అంతర్గత పోరాటం. పరిశుద్ధాత్మ సాయంతో శరీరాన్ని జయించగలం. మూడో శత్రువు సైతాను. గిబియోనీయులు సైతానుతో పోల్చబడడం విశేషం. ఎఫెసి పత్రిక 6:11 అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులమవ్వాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోవాలి. గిబియోనీయుల తంత్రాలను యహోషువా ఎరిగి ఉండాల్సింది. యాకోబు పత్రిక 4:7 అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు పారిపోతాడు. గిబియోనీయుల కుతంత్రంలో యహోషువా చిక్కుకున్నాడు. వారి కళ్ళబొల్లి మాటలు విని మోసపోయాడు. గిబియోనీయులతో ఒడంబడిక చేశాక దాన్ని రద్దు చేయడానికి వీలు కాలేదు. వారు తమ పొరుగువారే అని పసిగట్టలేకపోయాడు. యహోవా తోడని చెప్పి ప్రమాణం చేశాడు. వారిని హతం చేయవలసి ఉండగా సంధి చేసుకుని గొప్ప తప్పు చేశాడు. యహోషువా 9:19-20 మేము వారికి ఎట్టి హాని చేయలేము, వారిని బతకనీయాల్సి వచ్చింది అని ఇశ్రాయేలీయులు గుర్తించారు. గిబియోనీయులు చేసింది మోసమే, అయినా మాట ఇచ్చారు గనుక వారి జోలికి పోకూడదు. అయితే గిబియోనీయుల మోసం వారికే బెడిసి కొట్టింది. వారి దాస్యం వారిమీదనే నిలిచి ఉంది. కట్టెలు కొట్టడానికి, నీళ్లు చేదడానికి మాత్రమే వారు నియోగించబడ్డారు. గిబియోనీయులు నిజం ఒప్పుకున్నారు. ప్రియశ్రోతలు, యహోషువా ఎదుర్కొన్న శోధనలే మనకు ఎదురవుతాయి. శత్రువు తంత్రాల నెరిగి వమ్ము చేయడానికి దేవుడే మనకు మెళుకువ జ్ఞానము అనుగ్రహించాలి. మనం పావురముల వలె నిష్కపటులము, పాముల వలె వివేకులము అయి ఉండాలి. యహోషువా యుద్ధనీతిలో ఆరితేరినవాడే కాని ఈ సంధి రాయబారం విషయంలో తప్పటడుగు వేశాడు. దేవుని నడుపుదల కోసం కనిపెట్టలేదు. గిబియోనీయుల విషయంలో యహోషువా నైతిక బాధ్యత వహించక తప్పలేదు. శ్రోతలు వింటున్నారా? అనాలోచితంగా ప్రమాణాలు చేయకూడదు. గిబియోనీయుల వంచనా శిల్పం వల్ల వారికే తీరని నష్టం కలిగింది. ఇశ్రాయేలీయులు గొప్ప పాఠం నేర్చుకున్నారు. మోసగించటం పాపం, కాని మోసపోవడం బలహీనత. అప్రమత్తులమై ఉండాలి. ఇశ్రాయేలీయులు చేసిన పొరపాట్లు కొన్ని ఉన్నాయి. శత్రువులు పెట్టిన భోజనం వీరు తిన్నారు. గిబియోనీయుల ఉప్పు తిన్నారంటే వారికి అపకారం చేయకూడదు. ఇశ్రాయేలీయులు గిబియోనీయులతో చేసుకున్న సంధి ఫలితం గిబియోనీయులకు శిక్షగానే పరిణమించింది. వారు వెట్టి చాకిరీ చేసే దాసులుగా ఉండిపోయారు. వారికి ఎట్టి ఆధిక్యమూ లేదు. వారి మీద శాపం నిలిచి ఉంది. వారికి స్వేచ్ఛ లేదు. సమాజంలో గౌరవమూ లేదు. ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలో నివసించేటప్పుడు వారితో ఒకటైపోకూడదు. తమ ప్రత్యేకతను కాపాడుకోవాలి. వారితో వియ్యమందకూడదు. దేవుని ప్రజలు రాబోయే యుగంలో పరిపాలకులు. అందుకే దానికి తగినట్టుగా ఇప్పుడు జీవించాలి. పాపాన్ని ఖండించాలి. పరిశుద్ధతను ప్రేమించాలి. దేవుని రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదకాలి. మనసు మారి నూతనమవటం వల్ల రూపాంతరం చెందుతూ ఉండాలి. శ్రోతలు, మనమిప్పుడు యహోషువా 10వ వస్తున్నాము. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు దక్షిణ ప్రాంతాలపై దండెత్తుతున్నారు. 5 రాజులను ఓడించాడు. సూర్యుడు సైతం ఆగిపోయాడు. అమోరీ రాజులు అపజయం పాలయ్యారు. హిజ్కియా రాజు కాలంలో అహాజు గడియారపు పలక మీద 10 ముందరికి నడిచిన నీడ 10 వెనుకకు తిరిగిపోయేటట్లు దేవుడు చేయలేదా? హిజ్కియా జీవితాన్ని దేవుడు పొడిగిస్తున్నాడు అనడానికి అది నిదర్శనం. 2 రాజులు 20:8-11 ఈ వృత్తాంతం రాయబడి ఉంది. యెహోషువా విషయంలో దేవుని ఆజ్ఞ మేరకు సూర్యుడు ఆగిపోయాడు. ప్రకృతి శక్తులు కూడా దేవునికి లోబడతాయి. యెహోషువా 10వ అధ్యాయం వివరాలు. యెరూషలేము రాజైన అదోనీసెదెకు, అతని ప్రజలు, ఇశ్రాయేలు సాధించిన విజయాలను గురించి విన్నారు. చాలా భయపడ్డారు. గిబియోను పట్టణం హాయి కంటే పెద్దది. అదోనీసెదెకు మిగతా రాజులకు వర్తమానం పంపాడు. అతని మిత్రరాజ్యాలు 5. ఈ రాజులందరూ అమోరీయులు. వీరందరూ ఏకమై గిబియోనును ముట్టడించారు. గిబియోనీయులు యెహోషువాకు వర్తమానం పంపారు, మమ్మలను రక్షించండి, వచ్చి సాయం చెయ్యండి. గిల్గాలులో ఉన్న యెహోషువా తన సైన్యంతో బయలుదేరి వచ్చాడు. యెహోవా అన్నాడు, వారికి భయపడకు, నీ చేతికి వారిని అప్పగించాను. వారిలో ఎవడూ నీ ఎదుట నిలవలేడు. దేవుడు శత్రు సైన్యాలను కలవరపరిచాడు. యెహోషువా గిబియోను ఎదుట శత్రువులను ఘోరంగా హతం చేశాడు. బేత్హారాను నుండి హజేకా వరకు దేవుడు వారి మీద భయంకరంగా వడగండ్లు కురిపించాడు. శత్రువులెందరో చనిపోయారు. ఇశ్రాయేలీయులు ఖడ్గము చేత చంపిన వారికంటే ఆ వడగండ్ల చేత చచ్చినవారు ఎక్కువ మంది. ఆ సందర్భంలో యెహోషువా ప్రార్థన చేశాడు. సూర్యుడా, నీవు గిబియోన్లో నిలవాలి. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలవాలి. ఇశ్రాయేలు వారు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచాడు, చంద్రుడు ఆగాడు అనే మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉంది. సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమించ త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కాని దానికి తరువాత కాని ఉండలేదు. ఆనాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేశాడు. అప్పుడు యెహోషువా తన సైన్యంతో గిల్గాలుకు తిరిగి వచ్చాడు.

0: శ్రోతలు వింటున్నారా, గిబియోనీయులు అంటే హివ్వీయులు. గిబియోనీయుల పక్షంగా యెహోషువా యుద్ధం చేసి గెలిచాడు. తాను అంతకుముందు గిబియోనీయులతో సంధి చేసుకుని ఉన్నందున ఈ యుద్ధం చేయక తప్పదు. అమోరీయులను హతం చేయవలసిందని దేవుని ఆజ్ఞ. 12వ వచనంలో యెహోషువా చేసిన ప్రార్థన ఉంది. సూర్యుని గమనాన్ని దేవుడు ఆపివేశాడు. యుద్ధం చేయడానికి యెహోషువాకు వెలుగు కావాలి. దేవుడు సౌరమండలాన్ని ఆపేశాడు. ఎండ తీవ్రం కాకుండా దేవుడు వడగండ్ల వాన కురిపించాడు. యెహోషువా దేవుని సాయంతో గొప్ప విజయం సాధించాడు. సూర్యుణ్ణి దేవుడు ఆపడం గొప్ప అద్భుతం. అవునా, నీతి సూర్యుడైన యేసు పరలోకము నుండి రావడం అంతకంటే గొప్ప అద్భుతం. ప్రభువు సూర్యుణ్ణి ఆపినప్పుడు దేవుని జ్ఞానము శక్తి బయలుపరచబడ్డాయి. అయితే నీతి సూర్యుడైన దేవుని కుమారుడు మానవుడై అందరి కోసం శిలువ మీద చనిపోయాడు. ఈ విధంగా తన ప్రేమను వెల్లడించాడు. ఈ యేసును నీ వ్యక్తిగత రక్షకుడని ప్రభువని అంగీకరించావా సోదరుడా సోదరి? యెహోషువా 10వ అధ్యాయం 16వ వచనం, ఆ రాజులు 5 పారిపోయి మక్కేదా గుహలో దాక్కున్నారు. యెహోషువా వారిని ఆ గుహలోనే దొరికించుకున్నాడు. వారిని అక్కడనే దిగ్బంధన చేశాడు యెహోషువా. అమోరీయుల పాపం పండింది. అమోరీయ రాజునైనా పశ్చాత్తప్తుడై దేవునికి లోబడి ఉంటే దేవుడు క్షమించి రక్షించేవాడే. కాని వారు అలా చేయలేదు. అందుకే వారి మీదికి దేవుడు తీర్పును శిక్షను పంపాడు. ఎంత ఘోర పాపి అయినా రక్షించడానికి యేసుప్రభు సిద్ధంగా ఉన్నాడు. విశ్వసిస్తే నిత్య జీవం, లేకపోతే నిత్య నాశనం. యెహోషువా 10వ అధ్యాయం 20వ వచనం నుండి, వారు బొత్తిగా నశించే వరకు యెహోషువా శత్రు సంహారం చేశాడు. ఇశ్రాయేలీయులకు విరోధంగా ఒక్క మాటైనా అనడానికి ఎవనికి గుండె చాలలేదు. యెహోషువా అన్నాడు, ఆ గుహకు అడ్డం తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా వద్దకు తీసుకురండి. వారిని తెచ్చారు. యెహోషువా ఇశ్రాయేలీయులందరినీ పిలిపించాడు. సేనాధిపతులతో అన్నాడు, మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదాలుంచండి. వారు అలాగే చేశారు. యెహోషువా అన్నాడు, మీరు భయపడకండి, జడవకండి, దృఢత్వం వహించి ధైర్యంగా ఉండండి. యెహోవా వీరికి ఏమి చేశాడో అదే శత్రువులందరికీ మీరు చేయండి. యెహోషువా వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరితీశాడు. వారి శవాలు సాయంకాలం వరకు చెట్లకు అలాగే వేలాడుతున్నాయి. పొదుగుంకినప్పుడు ఆ శవాలను తొలగించి వారు దాగిన గుహలోనే ఆ శవాలను పడవేసి గుహాద్వారమందు పెద్ద రాళ్లు పడేశారు. అదే రోజున యెహోషువా మక్కేదాను పట్టుకున్నాడు. రాజును సైన్యాన్ని అక్కడికక్కడే హతం చేశాడు. లిబ్నాను ముట్టడించాడు. శత్రువులను హతమార్చాడు. ఆ తరువాత లాకీషును ముట్టడించాడు. అందులో ఉన్నవారినందరినీ ఖడ్గంతో హతం చేశాడు. గెజరు రాజైన హోరాము లాకీషుకు సాయం చేయాలని వచ్చాడు. అతడూ హతమైపోయాడు. ఎగ్లోను, ఆ తరువాత హెబ్రోను, దాని రాజును, దాని సమస్త పురములను, అక్కడి ప్రజలను యెహోషువా హతం చేశాడు. ఆ తరువాత దెబీరును ఓడించాడు. 40వ వచనం, అప్పుడు యెహోవా మన్యప్రదేశాన్ని, దక్షిణ ప్రదేశాన్ని, చెరియల ప్రదేశాన్ని, వాటి రాజులందరినీ జయించాడు. శత్రువులను నిశ్శేషంగా హతమార్చాడు. కాదేశు బర్నియా మొదలుకొని గాజా వరకు, గిబియోను వరకు, గోషెను దేశమంతటినీ యెహోషువా జయించాడు. జైత్రయాత్ర చేసి చివరికి యెహోషువా గిల్గాలుకు చేరుకున్నాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా, ఈ అధ్యాయంలోని ఇశ్రాయేలు విజయాలను ఒక్కసారి పరిశీలించండి. శత్రురాజుల మెడలను కాళ్ల కింద తొక్కేశారు. యెహోషువా దేవుని సాయంతో శత్రురాజులను, వారి సైన్యాలను హతమార్చాడు. దేవుడు యెహోషువాకు ఆజ్ఞ ఇచ్చాడు, వాగ్దత్త భూమిలో అపవిత్రత అనేది ఉండకూడదు. యెహోషువా దేవుని ఆజ్ఞను తూచా తప్పకుండా నెరవేర్చాడు. దేవుడు నీ జీవితంలోని పాపాన్ని తొలగించుకో అన్నప్పుడు వెంటనే ఆ పని చెయ్యాలి. మన జీవితంలో పాప నిర్మూలన దేవుని చిత్తం. యెహోషువాలాగా నిర్దాక్షిణ్యంగా కనికరించక ప్రతి పాపాన్ని పట్టుకొని సిలువ వేయాలి. మధ్యప్రాచ్య దేశాలలో విజేత ఓడిపోయిన శత్రువు మెడమీద కాలుపెట్టి నిలవడం పరిపాటి, అనగా శత్రువు పూర్తిగా వశమైపోయాడని అర్థం. అతడు మళ్లీ లేవడానికి వీల్లేదు. ఇశ్రాయేలు సైన్యంలో ఒక్క సైనికుడు కూడా చనిపోలేదు, గాయపడలేదు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? శ్రోతలు, అలనాడు యెహోషువాను నడిపించిన దేవుడే ఈ రోజున నిన్ను నన్ను నడిపిస్తున్నాడు, గెలిపిస్తున్నాడు. గతకాలంలో మనకు సహాయం చేసిన దేవుడే ఇక ముందు కూడా మనకు తోడై ఉంటాడు. ఈ అధ్యాయంలో 12వ వచనంలో యాషారు గ్రంథం పేర్కొనబడింది. యాషారు గ్రంథం ఒక పాటల పుస్తకం. ఇందులో గత చరిత్రలోని అంశాలను పాటల రూపంలో రాశారు. చరిత్రలోని దేవుణ్ణి మహిమపరిచే పాటలవి. యాషారు గ్రంథం పాటల సంపుటం. యాషారు అనే గాయకుడు ఎన్నో పాటలను సేకరించి ఒక గ్రంథంగా రూపొందించాడు. యెహోషువా దేవునికి చేసిన ప్రార్థన ఒక పాటలాగా ధ్వనిస్తోంది. సూర్యచంద్రులు ఆగిపోయారంటే ఇది వింత అనిపించవచ్చు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది గదా. సూర్యుడు ఆగిపోయాడు అంటే అది గ్రహాలన్నిటిని గురించి చెప్పిన మాట. కాలం స్తంభించిపోయింది, దేవుడి గడియారం ఆగిపోయింది. సూర్యుడు ఉదయించాడు అస్తమించాడు అని చెప్పుకుంటాము గదా, అది సామాన్య భాషాప్రయోగం అంతే. దేవుడు చేసిన అద్భుతమేమిటంటే యెహోషువా కోసం ఆ రోజును దేవుడు పొడిగించాడు. దేవుడు కాలగమనాన్ని స్తంభింపచేశాడు. దేవుడే ఆ యుద్ధాన్ని జరిగించాడు. శత్రురాజులందరూ ఏకమై వచ్చినా ఇశ్రాయేలును ఏమీ చెయ్యలేకపోయారు. గిబియోనీయులతో సంధి కారణంగా యెహోషువాకు పరోక్షంగా యుద్ధంలో కలిసి వచ్చింది. 5 శత్రువులను ఒకే చోట ఎదుర్కోగలిగాడు. గిబియోనీయులు అసలు ఇశ్రాయేలీయులకు శత్రువులే. అయినా యెహోషువా వారితో సంధి చేసుకున్నందువల్ల వారి పక్షాన పోరాడవలసి వచ్చింది. రోమాపత్రిక 8:28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలుకే సమకూడి జరుగుతుంది, అనగా దేవుడే అలా జరిగిస్తాడు. ప్రియ సోదరుడా, సోదరి, దేవుడు నీ పక్షాన ఉన్నాడనే అనుభవం నీకుందా? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారికి ఈ లోకములో శత్రువులు ఎవరూ లేరు. సైతానే మనకు ఆగర్భశత్రువు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడైయుండునుగాక. ఆమేన్.
1: యెహోషువాను మోసపుచ్చిన కపటోపాయులు ఎవరు? యెహోషువాను మోసపుచ్చిన కపటోపాయులు ఎవరు? 1 మోయాబీయులు, 2 అమోరీయులు, 3 గిబియోనీయులు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలరా, ఈ సందేశంలో మనము హాయి యుద్ధం తర్వాత దేవుని సెలవు లేక గిబియోనీయులతో ఇస్రాయేలు చేసిన నిబంధన పరిణామాల గురించి విన్నాం. గిబియోనీయులు ఇస్రాయేలులకు భయపడి వారి వద్దకు వెళ్ళి తమ దూర ప్రాంతం నుండి వచ్చామని చెప్పుకుని కపటోపాయంతో వారితో శాంతి ఒప్పందాన్ని చేసుకున్నారు. వారి పన్నాగంలో యెహోషువ చిక్కుకున్నట్లుగా చూశాం. ఇది యెహోషువ చేసిన ఘోరమైన తప్పిదంగా పరిగణించబడింది. దేవుణ్ణి సంప్రదించకుండా స్వంత నిర్ణయాలతో ఈ శోధనలో పడిపోయారు. ఇస్రాయేలీయులు గిబియోనీయులపై ఎప్పటికీ దాడి చేయకూడదనే నిబంధనకు అతడు అంగీకరించాడు. ప్రభు ఆలోచన తీసుకోకపోవడంతో ఈ నిర్ణయం ఘోర తప్పిదంగా మారింది. కనాను దేశంలో ముగ్గురు శత్రువులు ఉన్నట్లే మనకు కూడా ఆధ్యాత్మికంగా ముగ్గురు శత్రువులు ఉన్నారు. ఎరుకో అనగా లోకం, హాయి అనగా శరీరం, గిబియోనీయులు అనగా సైతాను. యెహోషువా ఎదుర్కొనిన శోధనలే మనకు ఎదురవుతాయి. శత్రువుకు సాతాను తంత్రాలు ఎరుగుటకు దేవుని జ్ఞానము మనకు కావాలి. ప్రియులారా, దేవుని ప్రజలుగా మనము రాబోయే యుగంలో పరిపాలకులం. అందుకే దానికి తగ్గట్లుగా మనము ఇప్పుడు ఈ లోకంలో జీవించాలి, పాపమును ఖండించాలి, పరిశుద్ధతను ప్రేమించాలి, దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకాలి. 10వ అధ్యాయంలో యెహోషువా అమోరీయులతో యుద్ధం చేయుచున్నప్పుడు యెహోషువా ప్రార్థించినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు. దేవుడు కాలానికి దేవుడు, సమస్తము ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి. యెహోషువా దేవుని సహాయంతో గొప్ప విజయాన్ని పొందాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇట్టి దేవుణ్ణి నీ రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించావా? అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
3: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: ఈరోజు సమయం గురించి మాట్లాడుతున్నాం. సమయం అతి విలువైనది. ఈ లోకల్ ఏదైనా ఎక్కువ విలువైనది ఉందంటే, ఏదైనా మరలా తిరిగి సంపాదించుకోలేనిదని ఉందంటే అది సమయం. దేవుడి వాక్యలో చూస్తానండి, యోహాను సువార్త 9:4 చదువుదామా.
1: పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను.
0: పగలున్నంత వరకు ఇస్ టాకింగ్ అబౌట్ టైం. వెలుగు ఉన్నంత వరకు, సమయం ఉన్నంత వరకు, పనిచేసే అవకాశం ఉన్నంత వరకు, బ్రతుకుతానికి బ్రతకాల్సినంత వరకు నీవు పని చేయాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ ఈస్ యువర్ పర్పస్? ఎందుకంటే ఉద్దేశము, చిత్తము, ప్రణాళిక, పని ఏదైనా కూడా సమయంతో లింక్ అయి ఉందండి. సమయంకి తగ్గట్టుగానే నువ్వు ఏంటన్నా ప్లాన్ చేయగలవు. ఈ వాక్యం వింటున్న మీరు, ఈ సంవత్సరంలో ఏంటి మీ ప్లాన్, ఈ సంవత్సరంలో ఏంటి మీ దృష్టి, ఈ సంవత్సరంలో ఏంటి మీ సాధన? డోంట్ వాక్అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ వితౌట్ ఎ ప్లాన్. సమయం పోతా ఉంది, సమయం గతించిపోతా ఉంది, దినాలు గతించిపోతా ఉన్నాయి. యూ బెటర్ ప్లాన్ యువర్ వే. దేవుని వాక్యం చూస్తానండి, కొంతమంది ఉంటారు, లెట్స్ జస్ట్ గో క్విక్లీ ఇంటు ఇట్. పట్టుదల పట్టు పట్టినోరు మామూలు వాళ్ళు కాదు. దేవుని వాక్యం చూస్తే యెహోషువా గ్రంథం ఒకసారి తిప్పితే, జాషువా chapter 8 verse 18,
1: అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను నీవు చేత పట్టుకుని ఈటిను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువా తన చేతిలో ఈటిను ఆ పట్టణం వైపు చాపెను.
0: ఆగండి. దేవుడు అన్నాడు, యెహోషువా నీ చేతిలో ఉన్న ఈటని చాపు, ఆ పట్టణాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నా. ఆ మాటకు అర్థం ఏంటి? ఆ పట్టణాన్ని నీకు ఇచ్చారంటే ఆ పట్టణం వచ్చేస్తా, వెళ్ళే పట్టణం నాది నువ్వు అని చెప్తున్నాడా? నో నో నో, పట్టణాన్ని అప్పచెప్తున్నాడు, ఈటను చాపు. ఇంకో మాటలు చెప్పాలంటే, నీ చేతిలో ఉన్న ఈటతో పట్టణాన్ని స్వతంత్రించుకో. ఫైట్, జయం నీదే, కాన్క్వర్. ఈరోజు ఈ మాట అడుగుతున్నాను, ఎంతమందికి న్యూ ఇయర్ రోజున ప్రామిసెస్ తీసుకున్నారు? చేతులు ఎత్తారా? వాగ్దానాలు తీసుకోకుండా నూతన సంవత్సరం మాత్రం వెళ్ళకండి. దేవుని మాట, దేవుని వాగ్దానాలు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ పట్టణాన్ని నీకు ఇస్తున్నా, తీసుకో. కానీ తీసుకున్నది ఎలాగా? నీ చేతిలో ఈట ఉంది చూడు, దాన్ని ఎత్తుపట్టు. ఈ ఈటతో నీకు జయాన్ని ఇస్తున్నా. ఈట ఎత్తాడంట, పోరాడతాం ఆపలే. మీరు గమనిస్తే ఆ రాత్రే దేవుడు అన్నాడు, నీకు ఇచ్చానయ్య అంట, ఆ రాత్రే బయలుదేరాడంట. ఆ రాత్రే సైన్యాన్ని తీసుకుని బయలుదేరి పొద్దుటే సర్ప్రైజ్ అటాక్, అంటే పొద్దుటికి అంటే రాత్రి తెల్లవారుజామున తెలియదు, తెల్లవారుజామున అవ్వచ్చు, సర్ప్రైజ్ అటాక్ ఇచ్చాడంట. సర్ప్రైజ్ అటాక్ చేసి వారిని హతం చేస్తే దేవుడు ఏం చేశాడంట చదవండి, అక్కడ అమ్మోన్ హిల్ని వారి చేతులకు అప్పచెప్పాడంట దేవుడు. 24 చదవండి.
1: వీటిలోను పొలములోను హాయి నివాసులు తరిమిన ఇస్రాయేల్ వారిని చంపుట చాలింపుగా కత్తివాత కోలక మిగిలిన వాడొక్కడను లేకపోయినప్పుడు ఇస్రాయేలీలందరూ హాయి యొద్దకు తిరిగి వచ్చి,
0: ఒక్కడు కూడా మిగలలేదంట, అందరు చచ్చాడంట. దాని నెక్స్ట్ 25.
1: ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది యెహోషువా హాయి నివాసులందరినీ నిర్మూలము చేయి వరకు ఈటెను పట్టుకుని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు.
0: ఏంటంట, ఎప్పుడు వరకైతే తను పోరాడాడో పోరాడి ముగించేంత వరకు ఈటని కిందకి దింపలేదంట. పట్టాడు, దేవుడు అన్నాడు ఈట ఎత్తిపెట్టు నీకు జయం ఇస్తా. ఎంతసేపు జయమో? నువ్వు ఈట పెట్టినంత వరకు. సో ఎంతసేపు నువ్వు పట్టుకోలేదు, ద టైం జయం వచ్చేంత వరకు. ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఆన్ టిల్ ద టైం యూ గెట్ విక్టరీ, యూ హ్యావ్ విక్టరీ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, రాత్రంతా ప్రయాణం చేసి పొద్దుట పోరాడి ఈట పట్టుకుని ఆపకుండా లిఫ్ట్ చివరి వరకు ఆపకుండా జయం సంపాదించుకోవడానికి సిద్ధమా? ఎందుకంటే ఈట అన్నదప్పుడు లెట్స్ టాక్ లిటిల్ రియాలిటీ, అప్రాక్సిమేట్లీ 50 kilos ఉంటుందంట లైటెస్ట్. ఆన్ అన్ యావరేజ్ వీరులు వాడేది 150 kilos ఉంటుందంట. సో 50 kilos అన్ యావరేజ్, లెట్స్ టాక్ అబౌట్ యావరేజ్ వన్. 5 నిమిషాలు చేతులు ఎత్తి పెట్టంటే 30 సెకండ్ల చేతులు దిగిపోతుంది. ఇందులో 50 kilos ఎత్తి పెట్టాడు, యుద్ధమయ్యేంత వరకు వదల్లా, యుద్ధమయ్యేంత వరకు వదల్లా. ఎంత కష్టమై ఉంటుంది, రాత్రంతా ఫుల్ రెస్ట్లో రాలే, పట్టుదలతో వచ్చాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో పట్టుదల ఉందా? దేవుడు వాగ్దానం చేశాడు తీసుకో. మీరు వాగ్దానాల కార్డు తీసుకున్నానని చెప్పారు. వాగ్దానాల కార్డు కాదు, వాగ్దానాలు మీరు తీసుకోవాలనేదే నేను చెప్తున్నాను. వాగ్దానాలు తీసుకున్నారు, వాగ్దానాలు తీసుకున్న వారు పట్టుదల ఉందా టు క్లెయిమ్ ఇట్? వాట్ వాజ్ ద థింగ్? దేవుడు వాగ్దానం చేసింది నువ్వు స్వతంత్రించుకుంటా, ఆగకుండా నాన్ స్టాప్ కొట్టింది. ఏంటది నువ్వు ప్రయాసపడింది? నువ్వు చేయకుండా దేవా నాకు ఇచ్చేయంటున్నావు, నువ్వు ఆలోచించుకున్నావు, ఒక ప్లానింగ్ లేకుండా, ఒక స్ట్రాటజీ లేకుండా, దేవా చేసే, దేవా చేసే, దేవా చేసే, ఇది ఏం చేయడు దేవుడు? కొలసీ రాసిన పత్రిక 4:5-6 వచనంలో ఒకసారి చదువుదామండి.
1: సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి.
0: సమయాన్ని జాగ్రత్తగా వాడండి, సమయాన్ని జాగ్రత్తగా వాడండి, సమయాన్ని జాగ్రత్తగా వాడండి, సమయాన్ని జాగ్రత్తగా వాడండి. ఈరోజు అపవాది చేసే పని టైం వేస్ట్, టైం పాస్, టైం వేస్ట్, టైం పాస్. ఎంతమంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు, టైం పాస్ చేసుకుంటున్నారు? నో, టైం ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్. ఈరోజు జీవితాలు అక్కర్లేని నిర్ణయాలు చేసుకుని రిలేషన్షిప్స్ అని, అఫేర్స్ అని, అదని, ప్రేమ ధోమ ఇదే దాంట్లో టైం గడుపుతున్నారు. నో నో నో నో నో, డోంట్ యూజ్ యువర్ టైం. ఎవ్రీథింగ్ హ్యాస్ అ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ అన్నెసరీ థింగ్. ఎవ్రీథింగ్ హ్యాస్ అ టైం అండ్ సీజన్. ప్రతిదానికి కాలము సమయము తగును, దాని తగినట్టుగా చేయండి, దాని తగినట్టుగా బ్రతకండి, దాని తగినట్టుగా జీవించండి. దేవుడు నాకు తెలియజేసేది అదే. ఎలాగా మీరు సంవత్సరాల ముందుకెళ్ళాలి? సింపుల్, ఐఎమ్ గివింగ్ యూ వన్ రూల్. ప్లాన్, ప్లాన్, లెట్స్ మేక్ ఇట్ ప్రాక్టికల్. ప్లాన్, మీకు అసైన్మెంట్ ఈరోజు. వేకప్ రెడీ. ప్లాన్ ఏంటి? ప్లాన్ మీ ఇయర్ని రాయండి. ఇయర్లీ ప్లానింగ్ మీకు ఉందా? ఎంతమంది ఇయర్ అంతా డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నారు ప్లానింగ్? Oh, there is one sister, praise God. There is another sister, praise God. Any brothers? One brother. Yeah. Two brothers. Anakapathana next plan of money. Because I want to see the plan. What month, what? What month, what achievement? By the end of the year, what is the task? What is the income? What is the revenue? What is the profitability? What is the loss? What if things go wrong? I'm not talking only about money. I'm talking about life. Eppude inge pothunnaru? Eppude ela konda pothunnaru? ఈ సంవత్సరం టైం, అది టైమర్ వెళ్ళిపోతూనే ఉంది, టైమర్ వెళ్ళిపోతూనే ఉంది. హౌ యూ గోన్ యూజ్ ఇట్? ఎలా వాడబోతున్నారు? ఈరోజు చాలామందికి సంవత్సరం ఉండదు. లెట్స్ టాక్ అబౌట్ మంత్. సరే, చాలామంది మంత్ ఉండదు. లెట్ మీ కీప్ ఇట్ వెరీ సింపుల్. హౌ డూ యూ స్టార్ట్ థింగ్స్? నేను ప్రాక్టికల్గా స్టార్ట్ విత్ ద డే. ఒక రోజుకి ప్లాన్ చేయండి, ఒక రోజుకి ప్లాన్ చేయండి. ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తారు, ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తే టైం అయిపోయింది. కానీ రేపు ఏం చేస్తారు, ఈరోజు రాత్రి ఆలోచించండి. అంటే ఇప్పుడు నుండి ఆలోచించుకుంటా, నైట్కి రాయండి అంటున్నా. ఈరోజు నుండి మీకు ఒక సవాలు, ఒక పెన్ను పేపర్ పెట్టుకోండి, రాయి. టేక్ ఇట్ వాట్ ఈస్ ఇన్ యువర్ మైండ్, రాయి, పుట్ ఇట్ డౌన్, మేక్ ఇట్ అ ప్లాన్. ప్లానింగ్ ఇస్ వన్ థింగ్, సెకండ్ ఇస్ అకౌంటబిలిటీ. లెక్కలు చూసుకుంటాం రెండోది. ఈ రెండు ప్రాక్టికల్ మీరు స్టార్ట్ చేయాలి ఈరోజు నుండి. నిజంగా మీ జీవితంలో మార్పు చూడాలంటే, దేవుడు కార్యం చేయాలంటే, దేవుడు వాక్యం చదివారు, మీరు ప్లాన్ చేస్తే దేవుడు స్థిరపరుస్తాడంట. యోషువకి దేవుడు ఎల్లు నీకు ఇస్తున్నా అన్నాడు. ఈయన రాత్రి ప్రయాణం చేసి సర్ప్రైజ్ అటాక్ కొట్టాడంట. దేవుడు ఇచ్చాడు ప్లాన్. ఇంకా మీరు యోషువ గ్రంథం మొదటి నుండి చివరి వరకు చదువుతా ఉంటే ఎన్నో ప్లాన్స్ యోషువ వేస్తున్నాడు, దేవుడు జయం ఇస్తున్నాడు. ప్లాన్ లేసేది యోషువ, దేవుడేమో జయము. ఇఫ్ యూ ప్లాన్, గాడ్ విల్ గివ్ యూ విక్టరీ. దేవుడు నీకు ఇచ్చిన పెద్ద బహుమానం ఏంటంటే టైం. టైం, ఆ టైం కరెక్ట్గా వాడు, జయం లేదు. I'm asking you, plan. ఏం చేయబోతున్నా, రేపేం చేస్తా, రేపేమి చేస్తానని ఒక తలంపు నీకు రావాలంటే ఫస్ట్ నా బ్రతుకు ఏంటి, నా బ్రతుకు ఏంటి, నాకు కలిగి ఉన్నది ఏంటి. ఈరోజు నీకేం లేదంటే పెద్ద లిస్ట్ ఇస్తాను. నీకేముందో చెప్పు నాకు. నీ దగ్గర ఏముంది? వాట్ డూ యూ హ్యావ్? నాకు ఏం లేదు, ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇల్లు. నో నో నో, వాట్ డూ యూ హ్యావ్? అది చిన్నదో పెద్దదో, రైట్? నీలో ఏముంది, నీకేముంది? ఇంకో మాటలు చెప్పాలంటే, వాట్ ఆర్ యువర్ టాలెంట్స్, వాట్ ఆర్ యువర్ రిసోర్సెస్? నీ టాలెంట్ ఏంటి, నీ రిసోర్సెస్ ఏది? దీన్ని బట్టి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే దేవుడు నీకు ఇవ్వని దాని గురించి నేను లెక్క అడగడు, నీకు ఇచ్చిన దాని గురించి లెక్క అడుగుతాడు. వాట్ ఈస్ గివెన్ ఈజ్ గోన్ ఆస్క్ అకౌంటబిలిటీ. నీకు కలిగింది ఏంటి, రాయి. రాస్తే నీకు ఒక పిక్చర్ కనబడుతుంది. డాట్స్ పెట్టావు అనుకో, దాని తర్వాత షేప్ వస్తుంది. ఫస్ట్ డాట్స్ పెట్టు, దెన్ యూ కెన్ కనెక్ట్ ద డాట్స్. ఇది ఉందా అయితే ఇది చేయొచ్చు కదా, ఇది ఉందా అయితే ఇది వాడచ్చు కదా. ప్లాన్. ఈ సంవత్సరంలో నీలోన్న దేవుడు పెట్టిన తలంపు ఏంటి? మంచిది ఏదైనా సరే దేవుని దగ్గర నుంచి వచ్చేదంట. ఏంటి అది మంచిది ఆలోచించదు నువ్వు. ప్లాన్. రైట్ డౌన్, రాయి, రాసి దేవా ఇది చేద్దాం అనుకుంటున్నా, ఇది నీ చిత్తం అయితే జరిగించు. నీ చిత్తం అయితే జరిగించాలి, గాలి ఉద్రస్తం కాదు. దేవుడు రిసోర్సెస్ పెట్టాడు, యూ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్. దేవుడు తలుపులు తెరుస్తాడు, అవకాశాలు ఇస్తాడు, యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ ఇట్. అదే సమయంలో అకౌంటబిలిటీ రాసుకో, లెక్కలు రాసుకో, లెక్కల పుస్తకం సపరేట్ పెట్టుకో కావాలంటే. నాకేం పెద్ద డబ్బులు లేవండి, 10 రూపాయలు ఉందా లెక్కలు రాయి, 10 రూపాయలు లెక్కలు రాయి. ఆ 10 రూపాయలు దేనికి ఖర్చు పెట్టావు, లెక్క రాయి. లెక్క ఎందుకు రాయమంటున్నావు, నువ్వు లెక్క రాసినప్పుడు నువ్వు ఖర్చు పెట్టింది అవసరమా, నువ్వు ఖర్చు పెట్టింది అవసరమా, ఉన్నదే 10 రూపాయలు, ఇది కొంటాం అవసరమా, ఇది తింటాం అవసరమా, ఇది లేకుండా బ్రతకలేవా, ఇది లేకపోతే ఏం పెద్ద మిగులుతుంది, కొంచెమే మిగులుతుంది, మిగుల్చు. ఎప్పుడు అన్ని చిన్న ప్రారంభాలే, ఎత్తింది ఎవరికి ఘనమైన ప్రారంభాలు రావు, అందరికీ చిన్న ప్రారంభాలే. చిన్న దాంట్లో నేర్చుకోవాలి. కొంచెంలో నమ్మకం ఉన్నవాడు దేవుడు వాటిని తెలియజేయబడదు. కొంచెంలో నమ్మకత్వం, కొంచెంలో నమ్మకం ఉంటే అధికంలో కూడా నమ్మకం ఉంటాడంట. సో స్టార్ట్ స్మాల్. ఈరోజు మీకు ఛాలెంజ్ ఇస్తాడు దేవుడు, మీకు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ మీరు వాడింది ఎలాగుందో చూసుకోండి.

0: Where will you invest your time? Where will you utilize your life? You cannot do that until you learn this. ఇది నేర్చుకుంటే నెక్స్ట్ అక్కడికి వస్తారు. ఈరోజు చాలామంది దే ఆర్ యూజింగ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ గాల్లో, గాల్లోకి వెళ్ళిపోతాయి, గాల్లో ఖర్చు పెడతారు. హౌ విల్ యూ ప్లాన్ లైఫ్? ఒక 10 లక్షలు చేర్చిపెట్టు, 10 లక్షలు చేర్చిపెట్టి ఏం చేస్తావు? ఏం చేస్తావు నిజంగా? ఫస్ట్ ఎక్కడ పోతున్నాయి చూడు. ఆ 10 రూపాయలు నేర్చుకో ఫస్ట్. ఆ 10 రూపాయలు నేర్చుకున్నావా? ఆ 10 రూపాయలు 1 రూపాయనే ఎత్తిపడతాను నేర్చుకో ఫస్ట్. ఇదేం పెద్ద, ఈరోజు ఏం పెద్ద ఉండదు. లర్న్ ద డిసిప్లిన్. ఆ క్రమశిక్షణ ఉంటే మాత్రమే జీవితంలో వర్దిల్తారండి. ఈరోజు లోకంలో ఉన్నవారు ఈ నియమాలు నేర్చుకుని గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. కానీ దేవుడు ఒకటి అంటున్నాడు ఏం తెలుసా, లోకంలో వారు అంత ప్రయాసపడి గొప్ప వాళ్ళు అవుతున్నారు, నేను నీ తోడుంటా, నేను నీకు నా ఆశీర్వదిస్తా, నీకు జ్ఞాన హృదయాన్ని ఇస్తా, నేను నీకు వాగ్దానాన్ని ఇస్తా, నీ చేతి పని నేను చేస్తానో ఆశీర్వదిస్తా. అంటే నువ్వు పడిన దానికి లోకంలో వాడు పడి దానికన్నా నీ పనిని నేను ఆశీర్వదిస్తాను, నీకు అధిక లాభం వస్తుంది. నువ్వు నమ్మకంగా బ్రతుకు, నువ్వు నా మహిమార్థమే బ్రతుకు, నువ్వు నా సాక్షిగా బ్రతుకు, ఇతరులకి మాదిరికరంగా ఉండు, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండు, ఇతరులకి దీవెనకరంగా ఉండు, ఇతరులను నాలో నడిపించి నా ప్రేమను చూపి. అది దేవుడు కోరేది. ఈరోజు మనమైతే దేవా నాపలు తీర్చి, దేవా సాగించి, అప్పిస్తావా? డబ్బులు ఏమైనా ఉంటావు పంపిస్తావా? 10,000 అంటే కొట్టు, 2 రోజులు ఇస్తా. ఆ 2 రోజులు 2 సంవత్సరాలు. ఈరోజు చాలామంది అజ్ఞానంలో బ్రతుకుతూ, ఎర్రితనంలో బ్రతుకుతూ, వారి జీవితాలను వారు పాడు చేసుకుంటూ, వారి కుటుంబాలను పాడు చేసుకుంటూ, పిల్లల జీవితాలను పాడు చేసుకుంటూ బ్రతుకుతున్నారండి. ఈరోజు ప్రభు నామంలో తెలియజేస్తున్నాను, మీరు సమయం ఎంతో విలువైంది. దేవుడు నూతన సంవత్సరం ఇచ్చాడు, అంత నూతన అవకాశాలు ఇచ్చాడు. మీరు రాసుకోవాలి, మీరు సిద్ధపడాలి. అందరున్న అదే దృష్టితో, అదే పాత బ్రతుకుతో, అదే రీతికి ఉంటాను లేదు. వాక్యం చూస్తానండి, కొన్ని వచనాలతో జస్ట్ చెప్పి ముగించేస్తాను. కీర్తనలో 90:12,
1: మాకు
0: జ్ఞానము కలుగునట్లుగా చేయము,
1: మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.
0: ఏంటంట, మా దినాలు లెక్కిస్తాం మాకు నేర్పించయ్యా, అంటే టైంని లెక్కిస్తాం మాకు నేర్పించయ్యా, టైం లెక్కిస్తాం మాకు నేర్పించు. ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా ఉంది, టీచర్స్ టు నెంబర్ ఆర్ డేస్ దట్ వీ మే గెయిన్ ద హార్ట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞాన హృదయాన్ని కలిగినట్లుగా సమయాన్ని లెక్కిస్తూ నేర్పించయ్యా. సమయాన్ని లెక్కించిన వాడికి జ్ఞానం ఉంటుందంట. క్యాలిక్యులేట్ యువర్ టైం. దేవుని వాక్యంలో చూస్తాను, రోమీయులకు రాసిన పత్రిక 13, Romans 13:11.
1: మరియు మీరు కాలము నిరిగి నిద్ర మేలుకొను వేళైనదని తెలుసుకొని అలాగు చేయుడి, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.
0: ఈ మాట చాలా పెద్ద హెచ్చరిక అండి. అండర్స్టాండింగ్ ద ప్రెసెంట్ టైం, ఇప్పుడున్న ప్రస్తుత సమయాన్ని ఎరిగిన వారు ఉండాలంట. అండర్స్టాండింగ్ ద ప్రెసెంట్ టైం, ఇప్పుడు పరిస్థితి, కాలము సమయం ఎరిగిన వారు ఉన్నారా? 10 సంవత్సరాల ముందు నీకు పని చేయదు. ఇప్పుడు టైమింగ్లీ ఆన్సర్, టైమింగ్లీ డెసిషన్, టైమింగ్లీ స్టెప్, టైమింగ్లీ మూవ్, టైమింగ్లీ మేక్. తగినట్టుగా ఉండాలి, ఎప్పుడో అన్నట్టు కాదు. ఇప్పుడు కాలము సమయము. ద అవర్ ఇస్ ఆల్రెడీ కమ్ ఫర్ యూ టు వేక్ అప్ ఫ్రమ్ యువర్ స్లంబర్. నీ నిద్ర నుండి లెగుస్తానికి ఇదిగో సమయం వచ్చింది. లే, ఇట్స్ అ టైమ్ యు ఆర్ అవేక్, యు ఆర్ ఫైటింగ్, యు ఆర్ కాన్క్వరింగ్. అదే రీతి బికాస్ అవర్ సాల్వేషన్ ఇస్ నియర్ నౌ దెన్ వీ వర్ ఫస్ట్ బిలీవ్డ్. దేవుడు మన జీవితంలో కార్యం జరిగించే దేవుడు అండి, నిశ్చయంగా. నో డౌట్ అబౌట్ ఇట్. 1 యోహాను 2:17,
1: లోకమును దాని ఆశయు కదించి పోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును.
0: ఏంటంట, లోకము దాని ఆశ గతించిపోతుంది గాని దేవుని చిత్తము జరిగించువాడు
1: నిరంతరము నిలుచును.
0: ఈ మాట చెప్తున్నాడు, దేవుడు నిత్యత్వంలో ఉన్న దేవుడు, నిరంతరంలో ఉన్న దేవుడు. నిరంతరంలో తెలిసిన టైం లిమిట్, అక్కడ కాలం సమయం లేదు. సృష్టి చేసినప్పుడు దేవుడు కాలం సమయం, నక్షత్రములు పెట్టినప్పుడు దేవుడు ఏంటంట కాలానికి సమయానికి సాదృశ్యంగా పెట్టాడట. జస్ట్ క్యాలిక్యులేట్ టైమ్ అండ్ సీజన్. మనం చూసినప్పుడు చూస్తే ఇక్కడికి ఇక్కడికి తేడా. దేవుడు నిత్యత్వంలో ఉన్నాడు, ఇక్కడ శాంపిల్ పెట్టి టైమర్ పెట్టాడు. ఇందులో సరిగా ఉన్నావా, ఇందులోకి వస్తావు. ఇందులో సరిగా లేవా, ఇందులోకి రావు. ఈరోజు మీరు యూఆర్ ఇన్ దిస్ ట్రయల్, వీఆర్ ఆల్ ఇన్ దిస్ ట్రయల్. ఆవిరి వంటిది జీవితం, యూఆర్ ఇన్ దిస్ ట్రయల్ పీరియడ్. ఇది సరిగా వాడితే నిత్యత్వంలో ఉంటావు, ఆయనతో పాటు ఉంటావు. దేవుడితో కోరేది ఒకటే, ఇవన్నీ లో

0: లోకము దాని ఆశలన్నీ గతించిపోతాయి, కానీ ఎవరెవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో దే లివ్ ఫర్ ఎవర్, నిత్యత్వంతో దేవునితో నిత్యత్వంలో ఉంటారు. యాకోబు 4:17 చివరికి చదువుదామండి.
1: కాబట్టి మేలైనది చేయనిరిగియు,
0: మేలైనది చేయనిరిగియు,
1: అలాగు చేయుని వానికి పాపము కలుగును.
0: ఆహా, ఎంత కఠినమైన మాట ఇది. మేలు ఏది చేయాలో తెలిసి చేయని వాడు పాప అంటే, ఇంకా మాటలు చెప్పాలంటే, knowing what to do right and not doing is a sin. మీకు చెప్తానన్న, do you know what is right? మీరు ఏం చేయాలో తెలుసా? చాలా మందికి తెలుసు, చేస్తున్నారా? చేయట్లేదు, పాపం అంట. జాగ్రత్త, దేవుడిచ్చిన అవకాశము, దేవుడిచ్చిన సమయము, దేవుడిచ్చిన వరములు, దేవుడిచ్చిన కృప అన్ని నువ్వు వ్యర్థపరుస్తున్నావా? దేవుడు లెక్క అడుగుతాడు. సేమ్ తలాంతుల ఉపమానం, సేమ్ మంచి దాసుల ఉపమానం. సైమ్ టైం ఇచ్చాడు, కొంతకాలము అని ఉంటుంది, కొంత సమయము, ఫర్ సీజన్, కొంతకాలము దేవుడు వదిలిపెట్టాడు. ఇచ్చాడు, అన్నీ ఇచ్చి టైం ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా అన్నీ ఇచ్చి టైం ఇచ్చాడు. చెడ్డదాసుడు అనుకున్నాడంట, నా యజమాని వస్తాం ఆలస్యం అవుతాం చూసి. ఒకప్పుడు మంచిదాసుడు కాబట్టే ఆయనకు అన్ని ఇచ్చాడు. ఆ మంచిదాసుడు ఏమనుకున్నాడంట, యజమాని వస్తాం ఆలస్యం అవుతాం చూసి తిని తాగి పొక్కడిని కొట్లాడుతున్నాడంట, పక్కోడితో గొడవ పెట్టుకుంటున్నాడంట. టైం ఏం చేస్తున్నాడు ఇతరులకి? హీ వాస్, ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే, నోటితో గాలితో కొడతనట్టు. ఆ మాట గ్రీక్ నుండి చూసినప్పుడు ఇస్ రిపీటెడ్ బ్లౌస్ అంటే నోటితో పంచింగ్ చేస్తున్నట్టు. ఈరోజు చాలామంది మాటలతో దూషిస్తూ ఉంటారు, వేస్టింగ్ దర్ టైం, క్రిటిసైజింగ్ అదర్స్. దేవుని వాక్యంలో చూడండి, ఈ చెడ్డదాసుడు సమయాన్ని వ్యర్థపరచుకుంటా ఉంటే, ఇతరులని దూషిస్తూ ఇతరులతో గొడవలు పెట్టుకుంటా ఉంటే, వచ్చాడంట యజమాని. వాడి సంగతి ఎలా ఉంటుందో మీరే చదివి చూడండి. అయ్యో ఘోరం, అయ్యో ఘోరం. ఈరోజు దేవుని వాక్యం వింటనే మీరు, మీ సమయం అతి విలువైంది. యూనో, ఐ ఆల్సో వాంట్ కన్క్లూడ్ వన్ మోర్ థింగ్. మీకు ప్రాక్టికల్, ఫస్ట్ ప్లాన్ యువర్ లైఫ్. ప్లాన్, దృష్టి ఏంటి? ప్లాన్ యువర్ లైఫ్ స్టార్ట్ విత్ ద డే. ఒక రోజుతో ప్రారంభించాను. ఈరోజు ఏంటి తెలీదా? ప్రభు ఏం చేయమంటావు? నీవు ప్లాన్ చేయాలంటే మొదటిగా నీ కలిగింది ఏంటి, నీలో ఉన్నదేంటి, నీకు ఆశపడేది ఏంటి, అన్నీ రాసుకోవాలి. రాయండి, ఒక ట్యాబ్ రాయండి. వాట్ డ్యూ వాంట్, వాట్ డ్యూ డిజైర్, వాట్ ఈస్ దట్ యు గాట్, రాయండి. రాస్తే లింక్స్ అవుతాయి, కనెక్టింగ్ ద డాట్స్. అదే టైంలో ప్లాన్ యువర్ రిసోర్సెస్. నీకు దేవుడు ఇచ్చింది ఏంటి? డబ్బమనే, రిసోర్సెస్ ఏమనామనే, ప్లాన్. అండ్ ఐమ్ సజెస్టింగ్, మీరు పడుకునేటప్పుడు వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి, డిసిప్లిన్ యువర్ లైఫ్. మొబైల్ ఫోన్లు పక్కన పెట్టండి, మనుషులతో మాట్లాడతా పడుకోవద్దు. ఈ మధ్యకాలంలో స్టడీ కూడా తెలుసు కదా, ఎప్పటి నుండో ఉంది స్టడీ, పక్కన పెట్టుకోవద్దు. బ్రెయిన్లో సెల్స్ చచ్చిపోతాయి, డ్యామేజ్ అవుతుంది రేడియేషను, మంచిది కాదు. ఇంకా బోల్డ్ ఉన్నాయి రీజన్స్. వద్దురా బాబు పక్కన పెట్టుకుంటారా అంటే, నేను పక్కనే పెట్టుకుంటానంటే ఇంకెవడేం చేస్తాడు చెప్పు. వాడికి డ్రగ్ అడిక్ట్ ఏమైనా తేడా ఉందా? డ్రగ్స్ తీసుకున్న నేను తీసుకోకపోతే బ్రతకను అంటాడు, నువ్వేమో ఫోన్ పక్కన లేకపోతే బ్రతకను అంటావు. ఏదైతే నేను పట్టి పెట్టుకుంటుందో అది తీసిపడే, కీప్ ఇట్ ఫార్ అసైడ్, కీప్ ఇట్ ఫార్ అసైడ్, దగ్గర తీసుకురావద్దు, దగ్గర పెట్టదు. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి, మన జీవితాన్ని మనం సరిగా ఆర్గనైజ్ చేసుకుంటాం. ఎవరో మన కొరకు చేస్తారు కాదు, నువ్వు చేసుకోవాలి. దేవుడు నీకు నచ్చింది ఏది ఆయన తీయడం, నీకు ఇష్టం లేనిది ఏది నువ్వే ఉంచుకోవు. సింపుల్. నువ్వు ప్రేమించే పాపాన్ని దేవుడు తీసాడు, నువ్వు అసహించుకుంటేనే దేవుడి చేతుల్లో సమర్పించుకుంటేనే దేవుడు తుడిచివేస్తాడు. ఇఫ్ యు లవ్ సిన్ అండ్ లివ్ ఇన్ సిన్, గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు పుల్ యు అవుట్ అండ్ రా బయటకు తీయడు. నీ ఇష్టం, జీవం మరణం నీ ముందు ఉంది, ఏది కావాలో కోరుకో. బ్రతకాలని ఆశపడుతున్నావా? బ్రతుకులోకి రా. చావాలని చస్తాను, నాకు తెలిసే చేస్తానంటావా? చావు. అజ్ఞానంలో ఉన్నావా? ఇదిగో నా వాకుని తెలియజేస్తున్నాను, జ్ఞానాత్మని, నా జ్ఞాన హృదయాన్ని కలిగి ఉంటావని. కానీ నువ్వు ఇంకా అంధకారంలో ఉంటానంటే నీ ఇష్టం. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు కూడా నీ సంవత్సరం, మీ కాలం, మీ సమయాన్ని సద్వినియోగపరచుకోండి, వ్యర్థపరచుకోండి. డోంట్ యూటిలైజ్ ఇట్ ఫర్ అన్నెసరీ థింగ్స్, డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ ఎనీథింగ్ ఎల్స్. Be a blessing. Be blessed and be a blessing. Nobody can be a blessing until they are blessed. Remember that. నువ్వు ఆశీర్వదించబడకుండా ఇతరులకు ఏదో పెద్ద ఆశీర్వాదం అంటే కాదు, ఫస్ట్ నీ జీవితంలో నీకు ఉండాలి ఆశీర్వాదం. యూ హ్యావ్ టు లెర్న్, యూ హ్యావ్ టు డిసిప్లైన్. క్రమశిక్షణ అనేది మస్ట్ అండి. అది మీ ఇష్టం, అది మీ చిత్తం అంటే దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది. నీ చిత్తం ఆయన చిత్తానికి సమర్పించుకుంటే మాత్రమే ఆయన కార్యం చేస్తాడు, లేకపోతే చేయడు. దేవుడు సర్వశక్తి మంతుడు వారి విశ్వాస పరిమళన చొప్పున అంట, అంటే వాని విశ్వాస స్తోమత చొప్పున దేవుడు కార్యం చేస్తాడు. అంతే, ఎంత ఉంది నీ విశ్వాసం? సమయము పోనవద్దయ్యా, జీవితము పోతుంది, కాలము పోతుంది, లైఫ్ అయిపోతుంది. టేక్ కంట్రోల్. గాడ్ ఈస్ సేయింగ్ యూ టేక్ కంట్రోల్. దేవుడు అందరికి, మంచోడికి చెడ్డోడికి, నీతి మంతుడికి అవినీతికి, దుష్టుడవనే పాపమనే పరిశుద్ధుడవనే సెయింట్ అవనే ఎవరైనా సరే, దేవుడు అంటాడు సమయం ఒకటే ఇచ్చా నేను, ఎవ్వరికి అన్యాయం చేయట్లేదు, నేను సమయం అందరికి ఒకటే ఇచ్చాను. లోకంలో ఉన్న అందరికి దేవుడు సమయాన్ని సమానంగా ఇచ్చాడు. ఈరోజు మీది అవకాశం, హౌ యూ యూటిలైజ్ యువర్ టైం, మీ సమయం ఎలా వాడతాడు దేవుడు లెక్క అడుగుతాడండి. దయచేసి స్థలం నుంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుడు నాకు తెలియజేస్తుంది, సమయాన్ని పోను, ఒక సద్వినియోగపరచుకో. వ్యర్థమైన వాటితో నింపుకోవద్దు, వ్యర్థమైన కార్యాలు చేయొద్దు, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడు. బి లెడ్ బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడు. మీరు ఎవరి ద్వారంగా నడిపించబడుతున్నారు, మీరు ఏ రీతిగా నడిపించబడుతున్నారు, ఏ ఆత్మ ప్రభావం మీ పైన ఉంది? లోక ప్రభావం అంటే అపవాది ప్రభావం, పరిశుద్ధాత్మ ప్రభావం అంటే దేవుని ఆత్మ ప్రభావం అంటే నీ జీవితంలో మేలండి, నీ జీవితంలో మార్గదర్శనం అండి. మీ జీవితంలో ఇప్పటికే అజ్ఞానంతో ఎంతో సమయాన్ని వ్యర్థపరుచుకున్నారా? ఈరోజు దేవుడు అవకాశం ఇస్తున్నాడండి, ఒక నూతన ప్రారంభం, నూతన సృష్టిగా, నూతన రీతిగా నీవు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే నూతన సంవత్సరం ఇచ్చాడు. నూతన సంవత్సరం అనే ఎక్సైట్మెంట్ పోగొట్టుకోవద్దు. యు ఆర్ స్టిల్ ఇన్ ద బిగినింగ్, స్టార్ట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యువర్ గుడ్నెస్. నీవు ఆయన చిత్తంలో చేసింది అన్నీ నీకు జయమేనండి. నీవు చేయాలి, నీవు పోరాడాలి, నీవు జీవించాలి. ఇప్పటికే మీ జీవితంలో సమయాన్ని వ్యర్థపరుచుంటే ప్రభుత్వం చెప్పండి, దేవా తప్పు చేశానయ్యా, ఎంతో వ్యర్థపరుచుకున్నాను ప్రభా, నూతన అవకాశం దయచే, నీ రక్తం ద్వారంగా నాకు నిరీక్షణ ఉంది, జయం ఉంది, వాగ్దానాలు నెరవేర్పు ఉంది ప్రభా, నా జీవితంలో కావాల్సిన దృష్టి దయచేయ, దృష్టి దయచేయ, నా స్థితిని గ్రహించుకోగలిగిన అవకాశం దయచే ప్రభా, నా జీవితంలో నువ్వు కలిగి ఉన్న తలంపుల్ని ఎరిగే జీవితం నాకు దయచేయ్యా. నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలయ్యా, నీ కొరకు గొప్ప రీతిగా బ్రతకాలి ప్రభా, నీ నామాన్ని మహిమపరిచే సాక్షిగా బ్రతకాలి ప్రభా. నీవు నాకు ఇచ్చిన ఈ జీవితం ఏ ఉద్దేశమా, ఉద్దేశమా నెరవేరాలయ్యా. ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. వందనాలు దేవా, థ్యాంక్ యూ జీసస్. నువ్వు చేసిన ప్రతి కార్యం బట్టి వందనాలయ్యా, నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలయ్యా, ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలయ్యా, మాకిచ్చిన ఈ జీవితం అనే వరంను బట్టి వందనాలు ప్రభా. మీ మహిమ కొరకు జీవించే భాగ్యము మా అందరికి దయచి, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయ ప్రభా. కాలము సమయం ఎరిగిన వారిగా, జ్ఞాన హృదయాన్ని కలిగిన వారిగా, మా దినంలో లెక్క చూసుకున్న వారిగా, జాగ్రత్తగా బ్రతికే జీవితంలో మాకు దయచి మనం విడుకుంటామయ్యా. నీ చిత్తం ఎరిగి నీ చిత్తంలో బ్రతకాలి దేవ. ఈరోజు నీ బిడ్డలు మార్పు కలగాలి ప్రభా, వారి జీవితంలో విధానాల్లో లెక్కలు చూసుకోవాలి, నువ్వు ఇచ్చిన వరములు లెక్క చూడాలి, నువ్వు ఇచ్చిన అవకాశాలు లెక్క చూడాలి, నువ్వు ఇచ్చిన కుటుంబానికి ఏం చేస్తున్నారా, నువ్వు ఇచ్చిన బ్రతుకుని ఎలా బ్రతుకుతున్నారా, నువ్వు ఇచ్చిన తలాంతులను ఎలా వాడుతున్నారా, నువ్వు ఇచ్చిన ధనాన్ని ఎలా చక్క ఖర్చు పెడుతున్నారా, ప్రతిదీ లెక్క చూసుకుని జీవితాన్ని చక్క పెట్టుకున్న వారిగా చేయమని అడుగుతున్నానయ్యా. నీ చిత్తము తెలియజేసే దేవుడు, నీ బిడ్డలకి చిత్తాన్ని తెలియజేయి. వారు ఇప్పటికే ఎందులో సమస్యలు ఇరుక్కున్న వారుగా, పోరాటాలు ఇరుక్కున్న వారుగా, అక్కర్లేని ఇబ్బందులు ఇరుక్కున్న వారు ఉంటే ప్రభా, వారు బయటపడే మార్గాన్ని తెలియజేయ ప్రభా. ప్రతి సమస్యకు ఒక మార్గం ఉంది కదా ప్రభా, ప్రతి పోరాటానికి నువ్వు జయమిచ్చే దేవుడు కదా ప్రభా. ఇదిగోనే నీ బిడ్డల జీవితాలు, మా జీవితాలను చూడు, నీ మహిమాంతమై జీవింపజే. ఈ బలలో పాల్పొందడం ప్రతి ఒక్కరికి నీ శక్తిని అనుగ్రహించు. ఇది మాకు శక్తి అయి ఉందని నీ వాక్యం తెలియజేస్తుందయ్యా. నీ శక్తిని దయచే, అపవాది మమ్మల్ని ముట్టనవద్దయ్యా, మా కుటుంబాలను ముట్టనవద్దయ్యా. నీ రక్తంలో జయముందని ప్రకటించామయ్యా, నీ రక్తం ద్వారా మమ్మల్ని అభిషేకించు, నీలో ఏకమై ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటున్నాము. నీ ద్వారా నడిపించబడాలని కోరుతున్నాము. నీ ఆత్మ సహాయం, నీ ఆత్మ నడిపి అన్ని విషయంలో మాకు అనుగ్రహించి నీ సాక్షులుగా మమ్మల్ని జీవింపజేయమని అడుగుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వచ్చినాము తండ్రి, ఆమేన్.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

0: శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దినదినము దేవునికి సన్నిహితంగా చేస్తూ ఏ పరిస్థితి అయినా సరే ప్రార్థనతో విశ్వాసంతో చేయిస్తూ దేవుని యొక్క ఉద్దేశాలు ఈ భూమి మీద సఫలపరచాలి అనే ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకుని వస్తూ ఉన్నాను. తీర్పు అనేది ఒకటి ఉంది, మర్చిపోకూడదు. జీవితం మంది కాదు, జీవితం దేవుడిచ్చింది. ప్రతి మనిషి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కదూ. కొన్ని మనం బుద్ధిహీనంగా తెచ్చుకున్నాయి, కొన్ని మన దురదృష్టం చేత ఇతరుల నుండి మనకి సంభవించేవి, మరికొన్ని అప్పుడప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆయన అనుమతిస్తే వస్తూ ఉంటాయి. ఏది ఏమైనా ప్రతి సమస్య కూడా జయించడానికే దేవుడిస్తారు, కానీ ఆ సమస్యలో మనం ఓడిపోవడానికి మాత్రం కాదు. చాలా సంవత్సరాల క్రితం భయంకరమైన సమస్యలు సవాళ్ళు నా పిలుపును గూర్చిన ఎన్నో ప్రశ్నలు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు అనారోగ్యాలు శ్రమలు ఆర్థికమైన లోటు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉన్న సమయంలో దేవుని యొక్క వాక్యం ఎంతో మధురంగా ఉంటూ ఉండేది, ఎంతో ఆదరణ బలం శక్తి కలిగిస్తూ ఉండేది. జీవితాన్ని ఎదుర్కోవటానికి సమస్యను ఎదుర్కోవటానికి దేవుని యొక్క వాక్యం ఎంతో బలపరుస్తూ ఉండేది. అలాంటి దినాల్లో హెబ్రీ పత్రిక 12:7 చదివినప్పుడు శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచున్నాడు, తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? శిక్షాఫలం, దేవుడు మనల్ని ఒక్కొక్కసారి కొన్ని శిక్ష లేకపోతే గద్దింపు లేకపోతే మనల్ని సరిచేసే పరిస్థితిలో కొన్ని సమస్యల్లో నుంచి తీసుకుని వెళ్తూ ఉంటారు. అయితే 10 చదువుతున్నాను, హెబ్రీ పత్రిక 12:10, వారు కొన్ని దినముల మట్టికే ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. ఎందుకు సమస్యలు, ఎందుకు బాధలు, ఎందుకు కష్టాలు, ఎందుకు కన్నీరు, ఎందుకు ఇన్ని పరీక్షలు? మన మేలు కొరకు. ఏంటా మేలు? తన పరిశుద్ధతలో పాలు పొందాలని. కాబట్టి నా సలహా, ఒక సమస్య వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఊహించని పరిస్థితి వచ్చినప్పుడు మనలో ఉన్న అవిశ్వాసం ద్వేషాలు పగలు దేవునికి ఇష్టమైనవి తొలగిస్తూ తన యొక్క పరిశుద్ధతను మనకి అనుగ్రహిస్తున్నారు అనే ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, 11:3 అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఒక వ్యక్తి మనల్ని బహుగా బాధ పెడుతున్నారనుకోండి, ఒక వ్యక్తి ద్వారా మాటి మాటికి అవమానమో కష్టమో హింసలో ఎదుర్కోవాల్సి వచ్చిందనుకోండి, ఆ పరిస్థితిని బట్టి మనలో కలిగే కోపం ద్వేషం కక్షలు పగలు ఇలాంటివన్నీ కూడా తొలగించి మనలో నీతి సమాధానం అనే ఫలాలు పూసేటట్టుగా ఆయన చేస్తారు. అదే పరిస్థితిలో నీతిని మనం సంపాదించుకుంటాం. ఎలాగా? ఆ వ్యక్తి అంటే మనకి ద్వేషం ఉండదు. దేవుణ్ణి మనం వెంబడించేటప్పుడు ప్రతి క్షణము కూడా ఒక పరీక్షే. ఆ వ్యక్తి మీద జాలేస్తుంది, ఆ వ్యక్తిని క్షమించమని అడుగుతాం, తద్వారా మన యొక్క హృదయంలో నీతి కలుగుతుంది, సమాధానం వస్తుంది. ఏ వ్యక్తి కూడా మన సమాధానాన్ని తీసివేయలేరు. ఇది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుచేతనే భక్తులు తమ్మును హింసించే వారిని వాళ్ళు దీవించారు. స్టెఫను చనిపోతూ ఈ నేరం వాళ్ళ మీద మోపకండి అని చెప్పారు. ఇదంతా కూడా భక్తిలో చాలా ప్రధానమైన అంశాలు. గత వారం మనం నేర్చుకున్నట్లుగా మారు మనసు పొంది ఉండడం, రెండవదిగా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం. తగిన ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు నరకబడుతుంది. తగిన ఫలము అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మనం మారు మనసు పొందక మునుపు మనల్ని ఎవరేమన్నా కూడా మనం ఒప్పుకోం. మారు మనసు పొందాక ఒక వ్యక్తి మనల్ని ఏదో ఒకటి అనడం, బాధించడం, లేక మంది వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం, మనకి రావాల్సింది వాళ్ళు తీసేయడం, ఇవన్నీ కూడా మనలో పరిశుద్ధతను పెంచుతాయి, మనలో నీతిని పెంచుతాయి. ఈరోజు మనం మరొక ప్రత్యేకమైన విషయాలు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 25:1-13 ఒకే ఒక అర్థం మనకి కనిపిస్తూ ఉంటుంది. యూదుల ఆచార ప్రకారం పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె తనతో పాటు ఉన్న బృందం ఆయన ఎదుర్కోవడానికి వెళ్తారు. మనకి ఈ విషయాన్ని గురించి కొంత సంసోన్ యొక్క జీవితంలో కూడా మనం చూడగలం. పెండ్లి కుమార్తె యొక్క బంధువులు దాదాపు 30 వరకు వచ్చి ఒక విప్పుడు కథ వేశారు. కాబట్టి అటు పెండ్లి కుమారుని యొక్క స్నేహితులు, పెండ్లి కుమార్తె యొక్క స్నేహితులు వీళ్ళంతా కూడా చాలా ఆనందంగా పెండ్లి కుమారుని యొక్క స్వరం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. 10 ఉదాహరణకి చెప్పారు మనకి. 5 సిద్ధపడి ఉన్నారు, 5 సిద్ధపడలేదు. దాని అర్థం ఏంటి అంటే, నాకు ఏం అర్థమైందంటే, సిద్ధపడ్డారు, పెండ్లి కుమారుడు అంటే ప్రేమ, తప్పకుండా పెండ్లి విందులో పాల్గొవాలి, అంతా బాగానే ఉంది. కానీ ఆయన ఆలస్యం చేసేసరికి వాళ్ళందరూ నిద్రపోయారు. సిద్ధపడి ఉన్నవాళ్ళు నూనె తెచ్చుకున్నారు, సిద్ధపాటు లేని వాళ్ళు నూనె తెచ్చుకోలేదు. అంటే ఆశ ఉంది, దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంది. ఏ క్షణం మరణిస్తామో మనకు తెలియదు, ఎప్పుడు యేసు ప్రభు అరుస్తారో మనకు తెలియదు. దేవుని దగ్గరికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి అనే ఆశ ఉంది. కానీ భక్తి విషయంలోనేమి, ప్రార్థనా జీవితం విషయంలోనేమి, ఒక సాక్ష్య జీవితం విషయంలోనేమి ఉండవలసినంత శ్రద్ధ లేదు. వాళ్ళు తీసుకోవలసినంత శ్రద్ధ తీసుకోవడం లేదు. ఎలా అయినా వెళ్ళిపోతాములే దేవుని దగ్గరికి, ఎలా అయినా సరే విందులోకి వెళ్ళిపోతాం అనే ఒక ధీమాతో వాళ్ళు ఉన్నారు. కానీ విందులోకి ప్రవేశించలేకపోయారు. కేవలం కారణం వాళ్ళ యొక్క నిర్లక్ష్యం. మనం మన జీవితాల్లో కూడా ఏ విషయంతోనైనా మనం రాజీ పడవచ్చేమో, కానీ భక్తి విషయంలో రాజీ పడకూడదు. భక్తి విషయంలో చాలా మెలకువగా ఉండాలి. మన జీవితాన్ని, మన భక్తిని పాడు చేసేవి ఏవి కూడా మన హృదయంలో ప్రవేశించకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. సోమరితనము కానీ, మందస్థితి కానీ, దేవుని యొక్క పిలుపును నుండి మనల్ని తొలగించేది, భక్తి నుండి తొలగించేవి లోకం, లోకాశలు, లోక భ్రమలు, ఆస్తులు, ఆనందాలు, ఫంక్షన్స్. చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఒక ఫంక్షన్కో, ఒక ఎక్స్కర్షన్కో, సంఘం వెళ్ళే ఒక పిక్నిక్కో ఎక్కడ చర్చిస్తారో తెలుసా? సంఘంలోనే చర్చిస్తారు. ఇదంతా కూడా ఒక ఆచారబద్ధమైన సంఘాలుగా తయారైపోతూ ఉన్నాయి. దేవుని భయం లేదు. దేవుని గూర్చిన ఆయనను నేను ఏ రీతిగా ఆరాధించాలి, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, ఏది కూడా కొరవడటానికి వీల్లేదు. ఎంత అలర్ట్గా ఉండాలి, ఎంత మెలకువగా ఉండాలి. దుష్టుడు ఎక్కడ కూడా మన జీవితంలో నిర్లక్ష్యం కానీ, దైవికమైన విషయాల గురించి ఒక మందస్థితి కానీ, ఆటంకం కానీ కలిగించకుండా, ఒక సైనికుడు ఎంత మెలకువగా ఉంటాడో శత్రువు తన మీద పడి చంపేస్తాడేమోనని, అంతకన్నా కూడా మనం మెలకువగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. నేను మీకు చెప్తున్నాను, నా మట్టుకు నేను హెచ్చరించుకుంటూ ఉన్నాను. నా మట్టుకు నేను చాలా భయంతో భక్తిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎక్కడా కూడా రాజీ పడటానికి మనం ఒప్పుకోకూడదు. రెండవదిగా 14వ వచనం నుండి 30వ వచనం వరకు. ఇక్కడ ఒక మనుష్యుడు దేశాంతరానికి ప్రయాణమైపోతూ తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. ఈ రెండు కూడా ఈ మూడు ఉపమానాలే. ఇవి యేసు ప్రభు వారు ఆ పస్కా పండుగకు ముందు, పస్కా ఆచరించడానికి అనగా సిలువ వేయబడటానికి ముందు చెప్పినవి. అంటే తాను ఈ లోకం నుండి వెళ్ళిపోతా ఉన్నారు, తన యొక్క రాజ్య వ్యాప్తి తన యొక్క శిష్యులకు అప్పగించి వెళ్ళారు, దేశాంతరం వెళ్ళిపోతా ఉన్నారు. తన ఆస్తిని పరలోక రాజ్యం ఈ లోకంలో వ్యాపించాలి అంటే, ఆయన యొక్క ఆస్తి ఆయన యొక్క స్వాస్థ్యం వర్ధిల్లాలి అంటే అది ఆయన మనకు అప్పగించిన బాధ్యత. రోజుల్లో మరి నేను నమ్మేది కరెక్టో కాదో నాకైతే తెలియదు, కానీ నా ఆత్మ ఒక విధంగా చాలా పరితపిస్తూ ఉంటుంది. దేవుడు అనగా ప్రభువారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు తన యొక్క రాజ్యాన్ని గూర్చిన భారం తన శిష్యులకు అప్పచెప్పారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పారు, సమస్త జనులను తన శిష్యులుగా చేయమని చెప్పారు. ఈ రోజుల్లో ఎంతమంది ఆ మాటకు లోబడి విధేయతతో వణుకుతో దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడతా ఉన్నాం. కొందరు ఆ పిలుపునకు లోబడి మిషనరీలుగా ఆయా రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడ సువార్త లేదో అక్కడ ప్రకటిస్తూ ఉన్నారు, భయంకరమైన చిత్రహింసలకు లోనవుతూ ఉన్నారు, జైలుకి వెళ్ళటానికి సిద్ధపడతా ఉన్నారు. ఆ మధ్య నేను ఒక సోదరుతో మాట్లాడుతూ ఉంటే, పలాని రాష్ట్రంలో మీరు పనిచేస్తున్నారు, ఆ రాష్ట్రంలో చాలామందిని జైల్లో వేసేస్తున్నారు అంటే, అతను నవ్వి అన్నాడు, నాకు కూడా ఎప్పుడా ఛాన్స్ వస్తుందా అని చూస్తున్నాను సిస్టర్ అన్నాడు. ఎంత సమర్పణ! ఇలాంటి సమర్పణ దేవుడు చెప్పిన ఆ చివరి ఆజ్ఞ నెరవేర్చడం. సైతాను చాలా కుయుక్తిగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. చాలామంది పాటల్లో ఆనందిస్తూ ఉంటారు. ఈ మోడర్న్ టెక్నిక్ పాటల్లో కూడా వచ్చేసింది. నాకైతే నవ్వాలో ఏడవాలో తెలియదు. ఓ చొక్కా వేసుకొని కొండ మీద ఉంటాడు, ఓ చొక్కా వేసుకొని సముద్రంలో ఉంటాడు, వెంటనే డ్రెస్ మార్చి ఎక్కడో ఉంటాడు. ఎందుకండి ఇన్ని బాధలు? దేవుడు చెప్పిందేంటి? దేవుడు మనకు అప్పగించిందేంటి? ఆయన రాజ్య వ్యాప్తిలో మనం పాలిభాగస్థులు అవ్వాలని దేవుడు కోరుతా ఉన్నారు. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. భక్తి చాలా కష్టం. పరిశుద్ధుడైన దేవాది దేవుణ్ణి మెప్పించడం చాలా కష్టం. తన రాజ్య భారం మన మీద పెట్టి ఆయన ఆరోహణై వెళ్ళారు. ఆయన రాజ్య భారం ఆ శిష్యుల మీద పెట్టి ఆయన పరలోకానికి వెళ్ళారు. పౌలును పిలిచినప్పుడు పౌలుతో అననీయ ద్వారా దేవుడు మాట్లాడుతూ అపొస్తల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనంలో అన్ని జనుల ఎదుటను నా నామము ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదును. దేవుడు ఎందుకు పౌలును ఏర్పాటు చేసుకున్నారు? ఇల్లు ఇవ్వడానికి కాదు, మంచి సుఖవంతమైన జీవితం ఇవ్వడానికి కాదు, నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చూపెడతాను. అన్ని జనులెదుటను ఇశ్రాయేలీయులెదుటను నా నామాన్ని భరించాలి, నా రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి. పౌలు అక్షరాల ఆ పని చేశాడు. ఈ రోజుల్లో చాలామంది దేవుని కొరకు పిలువబడి కొంతకాలం కొంత ప్రయాసపడి ఒక స్థాయికి వచ్చాక చాలా వ్యత్యాసమైన జీవితాన్ని జీవించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రభువారు దేశాంతరం వెళుతూ ఆయన రాజ్య వ్యాప్తి మనకు అప్పగించారు, ఆయన వాక్యాన్ని మనకు అప్పచెప్పారు, ఆయన భారాన్ని మనకు అప్పచెప్పారు. తన సిలువ మోస్తూ మనల్ని మనం ఉపేక్షించుకుంటూ ఆయన యొక్క భారం ఆ సిలువను మోస్తూ ప్రజలకు ఆ రక్షణ సందేశం అప్పగించాలని ఆయన కోరుతూ ఉన్నారు. కానీ చాలామంది ఆరంభంలో బాగా చేసి క్రమక్రమంగా పిలుపు నుండి తప్పిపోయి లోకస్తులాగానే ఆడంబర జీవితాన్ని జీవించే వాళ్ళు ఉన్నారు. బిరుదులు, సన్మానాలు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత సాత్వికునిగా ఎంత దీనుడిగా జీవించారో అదే మనకు మాదిరి, అదే మనకు ఆధారం. ఆ అడుగు చాడల్లోనే మనం వెళ్ళాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14 నుండి 30 వరకు తన యొక్క ఆస్తిని సేవకులకు అప్పగించి వారి వారి సామర్థ్యము చొప్పున ఒకనికి 5, 2, 1 తలాంతులు ఇచ్చి ఆయన వెంటనే వెళ్ళిపోయారు. వాళ్ళు వ్యాపారం చేశారు. 1 తలాంత్ అంటే 3600 అని బైబిల్లో ఉంది. ఆ యజమానిని ప్రేమించిన వాడు, ఆ యజమాని అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, యజమానికి లోబడేవాళ్ళు, యజమాని ఆనందాన్ని కోరిన ఆ యొక్క దాసుడు 5 తలాంతులు పొందినవాడు దానితో వ్యాపారం చేసి మరీ 5 తలాంతులు సంపాదించాడు. మరీ 5 తలాంతులు సంపాదించిన వ్యక్తి, ఒక్కసారి మీరు ఆలోచించండి, నా యజమానుడు ఎప్పుడొస్తాడు, నా యజమానుడు ఎప్పుడొస్తాడు, నా యజమానుడు ఎప్పుడొస్తాడు, నా యజమానుడు ఎప్పుడు వస్తే నేను ఈ లెక్క అప్పగిస్తాను అని ఎంత ఆనందంతో ఎదురు చూసి ఉండుంటాడు. నా యజమానుడు నన్ను మెచ్చుకోవాలి, నా యజమాని సంతోషం కొరకే నేను జీవించాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరిలో ఎంతమంది నా యజమానుడు తిరిగి వచ్చినప్పుడు నన్ను చూచి ఆనందించాలి, నేను ఆయన సిలువునెత్తుకొని ఆయన ఆనందం కొరకు, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు నేను ప్రయాసపడే ధన్యత నాకు ఇచ్చారు అనే ఆనందంతో ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. నేను సేవకులను గురించి మాట్లాడట్లేదు. ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో నీ వంతు నువ్వు నెరవేర్చాలి. ప్రార్థన, ఒక మంచి సాక్ష్య జీవితం, నీతి, పరిశుద్ధత, ప్రత్యేకత కూడిన జీవితం, ఏ పరిస్థితి అయినా సరే ఎదుట వ్యక్తిని క్షమిస్తూ దేవుని యొక్క ఆనందం కొరకే జీవించడం మన యొక్క బాధ్యత. 2వ వ్యక్తి కూడా, 2 తలాంతులు పొందినవాడు కూడా ఇంకా 2 సంపాదించి అత్యానందంతో యజమాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని కొరకు శ్రేష్టమైన భక్తి చేసేవాళ్ళు దేవుని యొక్క రాకడ కొరకు ఆనందంతో ఎదురు చూస్తారు. భయంకరమైన చిత్రహింసల మధ్య అనేక మంది దేవుని యొక్క ఆనందాన్ని వెతుకుతూ శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ శ్రమల్లో మనం పాలుపుచ్చుకుంటాం, ఆ శ్రమలు పొందేవారి కొరకు ప్రార్థన చేస్తాం. 3వ వ్యక్తి దేవుని యొక్క ఆనందాన్ని, తన యజమాని యొక్క ఆనందాన్ని కోరలేదు. వాడు బద్ధకస్తుడు, వాడు సోమరి. అక్కడ ఉంది కదూ ఎవని సామర్థ్యం, ఆ యజమాని అనుకున్నాడు వీడికి 1 తలాంతు చాలు, దీంతో పనిచేస్తే చాలు అనుకున్నాడు. కానీ యజమానుడు అంటే ఇష్టం లేదు, యజమానుడి మీద నేరారోపణ, యజమానుడు అంటే కోపం ఇతనికి, యజమానుడు అంటే ఏ మాత్రం పనిచేయటానికి కూడా అతనికి ఇష్టం లేదు. మనం మన జీవితాల్లో ఒక్కసారి మనం ఆలోచించుకుందాం, ఏం చేస్తున్నాం దేవుడు ఇచ్చిన రక్షణ, ఏం చేస్తున్నాం ఆయన యొక్క రక్తం, ఏం చేస్తున్నాం దేవుడు ఇచ్చిన ఆ గొప్ప పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తే కనీసం మన కుటుంబాన్ని రక్షించుకుంటున్నామా? లోకం కొరకే తాపత్రయపడుతున్నామా? లోక విషయాల మీద ఆసక్తి పెట్టుకున్నామా? శ్రమలు, కష్టాలు, బాధలు పోవాలనే చూస్తూ ఉన్నామా? లేక దేవుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రశంస పొందాలి అని మనం ఆలోచిస్తున్నామా? మూడవ ఉపమానం మత్తయి సువార్త 25:31-45 వరకు వ్రాయబడింది. మనిషి కుమారుడు తన మహిమతో కూడా వచ్చినప్పుడు, సమస్త దూతలతో వచ్చినప్పుడు, ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు, సమస్త జనమును ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్ని గొర్రెలను వేరుపరిచినట్లు ప్రజలందరినీ వేరుపరుస్తారు. ఇన్ని కోట్ల మందిని ఎలా వేరుపరుస్తారు అనుకుంటాం కదూ. రాబోయే దినాల్లో ఇది కూడా మనం కొంత ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా, ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపించి తమ పొరుగు వారిని ప్రేమిస్తూ ఎలాంటి పరిస్థితులైనా, కష్టమైనా, దుఃఖమైనా, సవాళ్ళైనా, నిందలైనా, తిట్లైనా, హింసలైనా కొట్టబడుతూ ఉన్న కేవలం దేవుని యొక్క ఆనందం కొరకు, తన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రియుడు మనిషి కుమారుడు, మన కోసం మానవ స్వరూపాన్ని దాల్చిన ఆయన యొక్క చిత్తం కొరకు జీవిస్తారో, తమ పొరుగు వారిని ప్రేమిస్తారో, దేవుణ్ణి సంపూర్తిగా ప్రేమిస్తారో, ఆయన ఆనందాన్ని వెతుకుతారో, ఇలాంటి వాళ్ళంతా ఆటోమేటిక్గా ఒకవైపుకి వెళ్ళిపోతారు. ఎవరైతే ఆయన లెక్క చేయలేదో, ఆయన ఇష్టపడలేదో, ఆయన చెప్పిన మాట వినలేదో, తమ స్వార్థం కొరకే భక్తిని వాడుకున్నారో, అతిశయాలు, ఆడంబరాలు, వీళ్ళంతా కూడా ఆటోమేటిక్గా ఇంకొక వైపుకి వెళ్ళిపోతారు. అప్పుడు కుడివైపు ఉన్న వాళ్ళని చూచి 34 నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. ఇదేమీ సోషల్ వర్క్ కాదండి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి కావలసిన క్రియలు వాళ్ళు చేశారు. జీవితాన్ని జీవించారు, తమకున్నది ఇతరులకు పంచారు, దేవుని రాజ్య వ్యాప్తిలో వాళ్ళు వాళ్ళ వంతు వాళ్ళు చేశారు. నేను ఆకలి కొన్నాను, భోజనం పెట్టారు, దప్పికొన్నాను, దాహమిచ్చారు, పరదేశమై ఉన్నాను, చేర్చుకున్నారు, దిగంబరినై ఉన్నాను, బట్టలు ఇచ్చారు, రోగిన ఇంటిని చూడవచ్చారు, చెరసాల్లో ఉన్నాను, తాయిద్దకు వచ్చారు. తన్ను తాను తగ్గించుకుంటూ అవసరతలో ఉన్న వాళ్ళని ఆదరించారు. వాళ్ళ యొక్క ఆనందం కానీ, వాళ్ళ యొక్క ధనాభివృద్ధి కానీ వాళ్ళు కోరలేదు, పేదలను ఆదుకున్నారు. చాలాసార్లు చాలా దుఃఖకరమైన విషయం ఏంటి అంటే, 3 సేవకుల్ని లేక విశ్వాసుల్ని చూస్తూ ఉంటాను. అంటే ఇది నా ఎస్టిమేషన్. ఒక స్థాయికి ఎదిగాక కింద వాళ్ళని ఎవరు పట్టించుకోరు. 2 వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని గురించి ఆలోచించుకుంటారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ సంఘం, వాళ్ళ అభివృద్ధి. ఇంకొక సంఘం అంటే గిట్టదు, ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ ఉంటారు. జాలి దయ లేని జీవితం వీళ్ళిద్దరు కూడా జీవిస్తూ ఉంటారు. చివరి గుంపులో ప్రతి ఒక్కరిని పట్టించుకుంటారు, ప్రతి ఒక్కరి బాధ పంచుకుంటారు. దేవుని యొక్క రాజ్యం ఏ రీతిగా వ్యాప్తి చెందగలదని తమ్మును తాము ఆ సిలువనెత్తుకొని నడుస్తూ ఉంటారు. ఇలాంటి ఏ కోవలో నేను నడుస్తూ ఉన్నాను అనేది మనం పరీక్ష చేసుకోవాలి. ఎంతసేపు ఎక్కడ దేవుని బిడ్డలకు అవసరత ఉంది, నేను ఇక్కడ ఆదుకోగలను, నేనేం చేయగలను అనే తపనలో వీళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇంకొక మాట చెప్పాలంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసు వినయం, సాత్వికం, దీనత్వంతో, భయభక్తులతో దేవుణ్ణి సేవిస్తూ ప్రజల యొక్క అవసరత తీరుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళది పరలోక రాజ్యం అని ప్రభువారు ఉద్బోధిస్తూ ఉన్నారు. 3 మనుషుల్లో కూడా 3 తత్వాలు కూడా మనం చూసినట్లయితే, 1 నిర్లక్ష్యం, 2 యజమాన్ని ప్రేమించలేకపోవడం, 3 తమ్ముని తాము ప్రేమించుకోవడం. తమ మహిమ, తమ అతిశయం, తమ గొప్పతనం వెతుక్కుంటూ దేవుణ్ణి గూర్చి కానీ, దైవజనులను గూర్చి కానీ, ప్రజలను గూర్చి కానీ పట్టించుకోకపోవడం, మనం ఏ కోవలో ఉన్నాం, భక్తిని ఎంతవరకు కాపాడుకుంటున్నాం. సాతాను మనల్ని ఎక్కడా కూడా మన మీద దెబ్బతీయకుండా సాతాని యొక్క కుయుక్తిని మనం జయిస్తూ ఉన్నామా? ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ అనంతమైన ప్రేమ కొరకు వందనాలు. మీ మనసు కలిగి ఎవరినైనా సరే ప్రేమిస్తూ మీ రాజ్య వ్యాప్తిలో మా వంతు భాగాన్ని నెరవేర్చే బుద్ధి జ్ఞానమును దయచేయమని మీకే ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని జయించే విశ్వాసం ప్రార్థనాత్మతో నింపమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
1: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడివచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక, ఆమేన్.
2: మా అడ్రస్ శ్రీమతి జాయిస్ అంబెన్ని, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.
3: శాంతిమూర్తి అయిన యేసుక్రీస్తుని ఈ లోకం ఎందుకు సిలువ వేసెనో, ఆయన చేసిన అపరాధం ఏమిటో, ఇదేమిటి న్యాయం ధర్మం అన్న ప్రశ్న ఈ క్షణమరకు నా హృదయములో ప్రతిధ్వనించుచున్నది.

సింఫనీ గాస్పల్ టీం సమర్పిస్తున్న ఆంధ్ర క్రైస్తవ కీర్తనల క్యాసెట్ నీ చరణములే. ఆంధ్ర క్రైస్తవ కవి సార్వభౌమ పురుషోత్తమ చౌదరి గారు క్రైస్తవ సంఘానికి దేవుడిచ్చిన వరం. తాను అనుభవించిన క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని తన సేవ ద్వారా, రచనల ద్వారా చవిచూపించి అనేకులను క్రీస్తు చెంతకు నడిపించి సంఘాన్ని ఉత్తేజపరిచిన సువార్తికుడు, కాపరి, నాయకుడు, గాయకుడు, శ్రమబాధితుడు యేసయ్య ప్రియ శిష్యుడు చౌదరి గారు. ఈయన పాటలు వాక్యానుసారమైనవై ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి ఉంటాయి. సుప్రసిద్ధమైన ఈయన పాటలలో కొన్నింటిని సరి అయిన రాగాలతో ఏఆర్ స్టీవెన్సన్ మధుర సంగీతంలో మిమ్మల్ని ఆనందింపజేసేలా, మీకు మేలు కలిగేలా రూపొందించి అందిస్తున్నాం. వినండి నీ చరణములే.

కలిగియున్న వాటితో సంతృప్తి పడడం, లేమిలో కూడా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోగలిగితే ఈ లోకంలోనే పరలోకానందం అనుభవించగలం.

దావీదు కీర్తనలు రచన గంగపట్ల శిఖామణి, స్వరకల్పన ఎస్పి స్వామి, సంగీత దర్శకులు డాక్టర్ వై జడ్సన్ క్రిస్టోఫర్, గాయకులు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి ఎస్పి శైలజ. ఈ గీతములు నిర్వాహకులు మరియు పాడిన వారు వై చంటి, వైఏ విలియమ్స్ మరియు సిహెచ్ శశికుమార్. సౌండ్ ఇంజనీర్ వై జడ్సన్ సాల్మన్, డాక్టర్ వైపి జడ్సన్ మ్యూజికల్ స్టూడియోస్, చెన్నై. దావీదు కీర్తనలు ఈ క్యాసెట్స్ సిడీలు కావలసిన వారు ఈ అడ్రస్కు వ్రాయండి. జి శిఖామణి, నంబర్ 13, ఆశీర్వాదపురం, 3వ వీధి, పులియంతోపు, చెన్నై 600012. ఫోన్ నంబర్ 266-72026. సెల్ నంబర్ 9444233.

యేసు జన్మం అరుణోదయం. మానవ పాపాంధకారాన్ని తొలగించే అరుణోదయ దర్శనం, నీతి సూర్యోదయం, శాంతి సమాధానాధిపతి జన్మ, మానవ జాతీయ పాప నిష్కృతి. యేసు పుట్టుక వ్యక్తిగతంగా ప్రతి మనిషికి ఆశీర్వాద ప్రాప్తి. దేవునికి స్తోత్రం.

0: ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నేను నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాను. మాది గుంటూరు జిల్లా, ఇప్పుడు విభాగించబడి పల్నాడు జిల్లాగా ఉన్నటువంటి జిల్లాలో గురజాల అనేటువంటి ప్రాంతంలో నేను సేవ చేస్తున్నాను. దేవుడు నన్ను ప్రేమించి నాకు ఒక రెండు సంఘాలు అనుగ్రహించాడు. దేవుడు నన్ను ఆశీర్వదించి నాకు ఒక కుమారుని అనుగ్రహించాడు. ఇవాళ పాస్టర్ బర్నబాస్గా ఉన్నటువంటి నేను ఓ 30 సంవత్సరాల క్రితం నా జీవితాన్ని మీకు నేను పరిచయం చేయటానికి ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇంచుమించు చాలామందికి తెలుసు, నేను యూట్యూబ్లో నన్ను చూస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సాక్ష్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామానికి స్తోత్రం. నీ సాక్షిగా నేను నిలబడి ఉండగా ఈ సాన్నిధ్యంలో నాయన నీ నామం మా ఘనత వచ్చినట్లు మీరు మాట్లాడండి. నీకు సమస్త మహిమ ఘనత ప్రభావములను చెల్లించుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం మా స్వస్థలం. ఈ తెనాలి పట్టణంలో చెంచుపేట ఇందిరానగర్ కాలనీ అనే ప్రాంతంలో మేము నివసించేవాళ్ళం. కులరీత్యా మేము ఎస్టీ గిరిజనం. మా కులంలో చాలా మూఢమైన సాంప్రదాయాలు, అనాగరికమైన ఆచారాలు మాకు ఆచారంగా వస్తూ ఉండేవి. మా కులంలోకి మా కుటుంబం ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే మా తాతగారు, ఆయన పేరు గోపాలం, మాంత్రిక విద్యలో క్షుద్ర విద్యలలో పేరు మోసినటువంటి వాడు ఆయన. ఆ దినాల్లో మా తాతగారు భూతవైద్యం చేస్తూ ఉండేవారు. భూతవైద్యం అంటే ఏమి చేస్తారు అంటే, మా తాతగారు చేసేటువంటి 4 పనులు. ఒక పని దెయ్యాలు పట్టిన వాళ్ళకి వెళ్ళగొడతాం, 2వ పని తాయిత్తులు కడతాం, 3వ పని చేతపడి చేసిన వాళ్ళకి బాగు చేయటం, 4వ పని ఈయన కూడా మరిన్ని డబ్బులు ఇస్తే ఎవరికైనా సరే చెరు పనగా చేతపడి చేయటం, ఇలాంటి పనులు మా తాతగారు చేస్తూ ఉండేవాడు. అప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. నా పేరు భద్రయ్య, దేవుడిని ఎరగక మునుపు. మా తల్లిగారి పేరు అంజమ్మ గారు, మా నాన్న పేరు కోటయ్య గారు. మేము 4 మగపిల్లలం, నేను 2వ వాడిని. మా తాతగారికి భూత వైద్య విద్యంలో ఆరితేరినటువంటి వ్యక్తి. అయితే ఆయన వయసు పైబడి కళ్ళు కనిపించని పరిస్థితికి వచ్చాడు. అప్పుడు మా కుటుంబస్తులందరినీ కూడా ఒక సలహా అడిగాడు. మా నా వయసు అయితే అయిపోవస్తుంది, మరి నా తర్వాత దీన్ని ఎవరు చేయగలరు, ఈ బాధ్యత నేను ఎవరికైనా అప్పగించాలనుకుంటున్నాను అని మా తాతగారు మా కుటుంబ సభ్యులను అడిగినప్పుడు, మా కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లలు చదువుకుంటున్నారు, ఇలాంటి మాయలు మంత్రాలు భూత వైద్యాలు ఈ రోజుల్లో ఎవరు నమ్మరు, దయచేసి పిల్లలకేమి నేర్పబాకమని చెప్పారు. అయినా మా తాతగారికి మనసులో ఏదో ఒక విధంగా ఎవరికో ఒకరికి నేర్పాలి అన్న తృష్ణ ఉండేది ఆయనలో. మా తాతగారికి మనమళ్ళ వరసం అయ్యేవాళ్ళం మేము 9 మంది దాకున్నాం. మా అందరిని కూడా పరిశీలన చేసి మా యొక్క రేఖలు చూసి, జ్యోతిష్కం చూసి, ఎవడికి నేర్పితే ప్రయోజకుడు గట్టి భూత వైద్యుడు కాగలుగుతాడు అని ఆయన తను ఆలోచన చేసి తను ఒక నిర్ణయానికి వచ్చాడు. మా తాతగారు అంజనం వేసి చూశాడంటే దానికి తిరగలేదు, ఆయన మనవడిగా నాకు ఆ విషయం తెలుసు. కానీ మా తాతగారు మా అందరిలో కూడా ఆయన ఎంచుకున్న వ్యక్తిని నేనే కావటం గొప్ప విశేషం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మా తాతయ్య అనుకున్నాడు నా యొక్క జాతకం ప్రకారం నేను గొప్ప భూత వైద్యుడిని అవుతాను, తాంత్రిక విద్యలో మాంత్రిక విద్యలో ఆరితేరిన వాడినిగా చేయాలని తను నా మీద విశ్వాసం ఉంచి, నా మీద నమ్మకం ఉంచి తను ఏర్పాటు చేసుకున్నాడు నన్ను. కానీ మనుషుల ఆలోచనలు వ్యర్థపరచగలిగిన ఆయన, ఆకాశమందున్న ఒక దేవుడు ఉన్నాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదియో లేదని వాక్యం చెప్తుంది. మా తాత నన్ను భూత వైద్యుల్లో చూడాలనుకున్నాడు, దేవుడు నన్ను ఒక సేవకుడిగా తీర్చాలనుకున్నాడు. ఈరోజు నేను సేవకుడిగానే ఉండిపోయాను, మా తాతగన్న కలలో కలగానే మిగిలిపోయాయి. మా తాతయ్య గారు ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి రాగానే, నేను అప్పుడు 6వ తరగతి చదువుతున్నాను, స్కూల్ నుంచి ఇంటికి రాగానే నాతో ఇలా మాట్లాడాడు, చూడు నాన్న, నీకు స్కూల్లో టీచర్ గారు పాఠాలు చెప్పినట్టుగా నేను కూడా నీకు కొన్ని పాఠాలు నేర్పుతాను, నేర్చుకో, నేర్చుకున్నాక ఆ పాఠాలు నాకు అప్పగించు, ఇంట్లో ఎవరికి చెప్పొద్దు, అందుకు నీకు నేను కృప ఇస్తానన్నాడు. చిన్నవాడిని కాబట్టి మా తాత మాటలు నమ్మి ప్రతిరోజు కూడా మా తాతయ్య తను మలయాళంలో నేర్చుకున్న క్షుద్ర మంత్రాలండి, మా ఊళ్ళ మంత్రాలు కావు, బ్రాహ్మణ మంత్రాలు అంతకంటే కావు, క్షుద్ర విద్యలను నాకు నేర్పించాడు. ప్రతిరోజు కూడా ఒక పేపర్ మీదనే రాసుకొని చక్కగా చదివి మా తాతయ్య గారికి అప్పగించేవాడిని. తను మాటిచ్చిన ప్రకారం నాకు ఒక రూపాయి ఇస్తూ ఉండేవాడు. మా ఇంట్లో ఎవరికి తెలియదు ఈ విషయం. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ నాలో అనేకమైన మార్పులు రావటం ప్రారంభించాయి. నాకు నేను దేవుడిగా భావించటం, ఎదుటివాడిని చూస్తే మా తాత నాకు చేతబడి నేర్పాడు కదా, నేను ఏదైనా చేయగలను, ఎదుటి మనిషిని చంపగలను అన్న స్వభావం నాలో రావటం ప్రారంభించింది. మా తాతయ్య గారితో ఇదే విషయం నేను పంచుకున్నప్పుడు మా తాతయ్య అన్నాడు, ఇంత చిన్న వయసులోనే ఇలాంటి బుద్ధి, ఇలాంటి మనసు, ఇలాంటి ఆలోచన నీకు వస్తుందంటే నువ్వు మాత్రం పెద్ద మాంత్రికుడు అవుతావని చాలా సంతోషించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మా లెక్కల టీచర్ గారికి నా చదువులో మార్పులు చూసి, నా ప్రవర్తనలో ఉన్నటువంటి మార్పును బట్టి ఆవిడ నన్ను పిలిచి, ఎరా నువ్వేందో వచ్చిన కానీ చొకలా కూర్చొని చదువుతున్నావు, ఒకసారి నీ బుక్స్ ఎత్తురా అంది. నా బుక్స్ తీసుకెళ్ళి ఇచ్చాను, ఆ బుక్స్లో పాటు నేను నేర్చుకునే తాంత్రిక మాంత్రిక విద్యల పుస్తకం కూడా ఆమెకి ఇచ్చాను. ఆమె చూసిన ఆవిడ నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆవిడ అంటుంది, అసలు మీరు ఏం చేస్తారా అంది. నా పక్కన నా స్నేహితుడు ఉండి అన్నాడు, వాళ్ళు భూత వైదికాలు చేస్తారండి అని చెప్పాడు. చెప్పేసరికి టీచర్ గారికి భయం వచ్చింది. భయం వచ్చి ఒకనాడు అన్న చెప్పలేదేరా, మేము భూత వైదికాలు చేసేవాళ్ళమని నిన్న అనవసరం ఎన్నిసార్లు కొట్టాను నేను అంది. హెడ్ మాస్టర్ గారు తీసుకొచ్చి అప్పచెప్పింది, ఈడేదో కొంచెం తేడాగా ఉందండి చూడండి అని. హెడ్ మాస్టర్ గారు మీ తల్లిదండ్రులను తీసుకురావాలి అన్నాడు. తెల్లరిపేటకి మా నాన్న తీసుకొని వెళ్ళాను నేను. మా నాన్న అడిగాడు పంతులు గారు, మీరు మీ బాబుని స్కూల్కి పంపుతున్నారు కానీ వాడు ఏం నేర్చుకుంటున్నాడో మీకు తెలుసా అన్నాడు. తెలియదండి అంటే పుస్తకం చూపించాడు. మా నాన్నకు అర్థమైంది మా ఇంట్లో ముసలాయన చేయాల్సిన పని అంతా చేశాడని. అయ్యా పిల్లోడికి తెలియదు, మేము వాడికి చెప్పుకుంటాం, దయచేసి వాడిని ఏమనబాకండి అన్నాడు. భలే వాడే ఊరుకోవయ్యా, ఎలాంటి వాడికన్నా చదువు నేర్పుతాం కానీ ఇట్ట భూత వైదికలు చేసేవాడికి ఎవడు చెబుతాడు చదువు. వాడు ఆ పుస్తకంలో శాతపడి ఎట్ట చెయ్యాలో రాసిపెట్టాడు. వాడిని నేనే గనక గట్టి కొడితే అలాంటిది నాకేమన్నా చేస్తే మేమేం కావాలా, అసలు మీ గురించి తెలియక మేము ఈ బళ్ళో చేర్చుకున్నాం, మీ కుటుంబమే అలాంటిదంట, వద్దులేనా ఆయన మీకు ఒక దండం, ఈ స్కూల్, ఈ ఊళ్ళో చాలా స్కూల్ ఉండి ఎక్కడైనా చేర్చుకోమని చెప్పి అర్జెంటుగా 6వ తరగతి టీసీ ఇచ్చి పంపించేశాడండి. అలా నా చదువు 6వ తరగతితోనే అంతమైపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా చదువు అదేనండి. హల్లెలూయా. ఇంటికి వచ్చాం, పంచాయతీ పెట్టారు, ఏరా ఎందుకు నేర్చుకున్నావు అని. నేను మనకు తరతరాల నుంచి వస్తుంది, ఈ తరంలో నాకు వస్తే తప్పేంటి అన్నాను. తొరమూసుకో, నువ్వు ముసలోడు కలిసి ఇలాంటి పనులు చేస్తారా అని చెప్పి కోపపడ్డారు. మా తాతయ్య గారు అన్నాడు, మీ కోపం వస్తే నన్ను ఒక దెబ్బ కొట్టండి కానీ వాడు జోలికి పోబాకండి అమ్మాయి. వాడికి నేను అన్నీ నేర్పాను, చిన్నవాడు వయసులో ఏమన్నా చేస్తే మీ ఇష్టం అన్నాడు. అనేసరికి మా ఇంట్లో వాళ్ళకి భయం వేసింది, మా అమ్మకి ఈడు మాకే శాతపడి చేస్తాడంట, ఇంట్లో ఉంది కంట్లో పుల్లని. వాళ్ళు ఆలోచన చేసి, నీ కర్మ ఎట్టుంటే అట నీ బతుకు తెల్లారిద్ది, వద్దని అనుకున్నావు నువ్వు ఇటు చేసావని చెప్పి నా తల్లి నన్ను తిట్టి, నీ నొసట్రా తెల్ల ఉంటాడు నీ బతుకు అట్ట తెల్లాడిద్దని వదిలేసింది. అంతకుముందు దొంగచాటుగా నేర్చుకున్నా కానీ ఇప్పుడు మా తాతయ్య గారితో కలిసి క్షుద్ర మాంత్రిక విద్యలు డైరెక్ట్గా నేర్చుకోవటం ప్రారంభించాను. ప్రారంభించటం కాదు, మా తాతయ్యతో కలిసి అనేకమైన పనులు నేను చేశాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను చెప్తున్నానని మీరు వింటున్నారు, కొంత అనుమానం ఉంటుంది నిజంగా చేశారంటావా, అది ఎలా, ఏం చేస్తారు? అసలు భౌత వైద్యం అంటే ఎలా ఉంటుంది? మాంత్రిక విద్యలు అంటే ఎలా ఉంటాయి? ఏం నేర్చుకుంటారా? ఏంది ప్రియమైన దేవుని పిల్లలారా, నేను వదిలేసింది ఎవరికి నేర్పాలని నేను అనుకోవట్లేదు. మేము చేసినట్లో ఒకటి రెండు విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ప్రతి ఆదివారం మా దగ్గర కొన్ని వందల మంది సంఖ్యలో ప్రజలు వచ్చేవాళ్ళు. దేనికంటే పెట్టబోయిన గొడ్డుపోయిన అనుకున్నది జరగకపోయిన మా దగ్గర వచ్చి అడిగేవాళ్ళు. చాలామందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. వాటిలో ఇంట్లో ఒంట్లో బాగోలేదండి, నాలుగు మందులు మింగినా తగ్గలేదు, వీళ్ళకి వచ్చే మొట్టమొదటి అనుమానం ఏంటో తెలుసా? మాకెవడో సేతబడి చేశాడు. ఈ సేతబడి పిచ్చోళ్ళు సేత్తున్నట్టు ఉంటారు దేశంలో. రెండో అనుమానం ఏంటంటే, మాకు తెలియదమ్మా, ఆ గొంతులో ఎవరో ఒక ఆమె చచ్చిపోయిందంట, మేము చీకట పొద్దు మాటలు అట్లా వెళ్ళి ఇలా వచ్చాం, వచ్చిన కాడి నుంచి అస్సలు ఒంట్లో బాగలేదు, ఇప్పుడు ఇలాగేం పట్టింది, దయ్యం పట్టింది. ఇట్లాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మూడోది ఏంటంటే, వచ్చే ధరలో మేము చూసుకోలేదయ్యా, కమానం కాలు తీసి చూసేసరికి కాలు కింద రెండు మిరపకాయలను ఒక నిమ్మకాయ ఉంది, అది తొక్కిన కాడి నుంచి ఒంట్లో అస్సలు ఏమి లేదులే. ఇట్లాంటి అనుమాన వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మా దగ్గరికి వచ్చి ప్రజలు మేము ఏం చేసేవాళ్ళం, ఎట్ట చీట్ చేసేవాళ్ళం, ఎట్ట మోసగించేవాళ్ళం చెప్తున్నా అనమాట. అయ్యా, మాకు ఇంట్లో ఒంట్లో ఏం బాగుండట్లేదు 2 నెలల నుంచి, మాకేదో కొంచెం అనుమానంగా ఉంది. ఏంటి నీ అనుమానం? ఏం లేదు, ఎవరన్నా సేదపడి చేశారేమోనని. మేమనే వాళ్ళం, బా నీకెవరు చేస్తారు సేదపడి అనేవాడు. కాదయ్యా, భలేవాడు మా ఇంటికి ఎదురోడే చేశాడు మాకు, బల్ల గుద్ది చెప్పేవాళ్ళు మా ఇంటికి ఎదురోడు. కొంతమంది ఏమన్నా మా కోళ్ళ మన నా మీద తగాది పెట్టుకొని, అది అంది నీ ఎవరం తెలుస్తా నుండు అంది. అది ఆ మాట అన్న కాణించి నాకు అసలే ఒంట్లో బాగుండట్లేదయ్యా అని కొంతమంది అనేవాళ్ళు. ఇంటి పక్కోడు చేశాడు, ఇంటికి ఎదురోడు చేశాడు, మా కోళ్ళ చేసింది, మల్లుడు చేపిచ్చాడు, ఇట్లా చెప్పుకొచ్చేవాళ్ళు. నిజానికి మా దగ్గరికి వచ్చేవాళ్ళు, నిజానికి వాళ్ళకి ఇంట్లో ఉంది ఒంట్లో ఉంది చెప్పాల్సింది మేమా వాళ్ళ? మేం చెప్పాలి కదా, మమ్మల్ని చెప్పనిచ్చేవాళ్ళు కదా వీళ్ళు, వాళ్ళే చెప్పేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో విషయం. మరి చేతికి జుట్టు పట్టియటం అంటే ఇదే కదండి. మేమేం చేసేవాళ్ళం అంటే, చూడు నీకు ఏం చేశారో, ఎలా వచ్చిందో, నువ్వు తొక్కుట వల్ల వచ్చిందో, శాతపడి చేశారో, లేకపోతే ఏమైనా దెయ్యం పట్టిందో, ఏదన్నా కానీ రేపు రాత్రి 12 గంటలకు రా, నీ కళ్ళకు చూపిస్తామనేవాళ్ళం. ఏం చూపిస్తారయ్యా కళ్ళకని అడిగేవాళ్ళు. నీ ఒంట్లో ఉంటే, నీ ఒంట్లో ఏదుందో, నీ ఇంట్లో ఏదుందో అదే నీకు చూపిస్తామని చెప్పేవాళ్ళం. చెప్పేసరికి అట్లానా నిజంగా కనపడిద్దా, ఏ చూసే ధైర్యం లేదా అనేవాడు. లేదయ్యా, అలాంటిదేం లేదు, ఒక్కదాన్నే కదా, అంతా బాగానే ఉంది, కానీ రాత్రి 12 గంటలకి అంటున్నావయ్యా, ఆ టైంలో ఎందుకయ్యా సంతకాడు చూపించరాదయ్యా, ఒంట్లో 10 గంటలకే వచ్చి కూర్చునేవాళ్ళు. ఇదిగో కూర్చున్నవాళ్ళు మేము అనిగేవాళ్ళం. ఎవరికి మీలో బాగోలేదు, నాకేనా, నువ్వు లేచిరా, లేచి వచ్చేవాళ్ళు. ఏంటయ్యా, ఇక్కడ ఒక పవిత్రమైన పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో నీకు నచ్చిన దేవుని తెలుసుకొని ఒక పేపర్ చించమనేవాడు, ఒక పేపర్ చించేవాళ్ళు. ఈ పేపర్ని నిప్పుల మీద ఇలా పట్టుకోమనేవాడు. ఆ పేపర్ నిప్పుల మీద ఇలా పట్టుకోగానే ఏం జరిగేదో తెలుసా? అప్పటికప్పటికే అక్కడికక్కడికే ఆ పేపర్లో ఒక భయంకరమైన ఆకారం, చిప్పిరి చిప్పిరి జుట్టు, పొడవాటి కొమ్ములు, ఇంత తడలపు నాలుగు కలిగిన ఒక భయంకరమైన రూపం కనిపించేది. దాన్ని పట్టుకున్న వాళ్ళు గడగడగడగడగడగడ మునిగిపోయేవాళ్ళు అన్నమాట. ఏందయ్యా ఇది ఎంత భయంకరంగా ఉందంటే, మా తాత నేను అనేవాళ్ళం, తాత పట్టాల్సింది గట్టిదే పట్టింది, కానీ 2 నెలలు కన్నా ఎక్కువ బతకరీళ్ళు అని చెప్పేవాడు. ఆ మాట వినగానే వాళ్ళు అక్కడే పడిపోయి గిజగిజగిజి తన్నకలాడేవాళ్ళు అన్నమాట బతికుండు. కానీ అమ్మ, నేను 2 నెలలు కన్నా ఎక్కువ బతకను, నా పిల్లలు ఏం కావాలా, నా మనవాళ్ళు ఏం కావాలా, నా కుటుంబం ఏం అయ్యా, నన్ను బతికించండి, నిన్ను బతికించాలంటే కనీసం 5,000 అవుతాయి, అప్పుడు కానీ నువ్వు బతుకుతావు అని చెప్పేవాడు. తల తాకట్టు పెట్టైనా 5,000 తెస్తామయ్యాన్ని తెల్లర పడక తెలిసి 5,000 రూపాయలు కట్టమని ఎదురు పెట్టేవాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారు, ఇలాంటి పనులు చేసేవాళ్ళం మేము. నిజానికి ఇప్పుడు మనకు అవసరమైంది ఏంటంటే, ఆ పేపర్లోకి ఆ దెయ్యం బొమ్మ ఎలా వచ్చింది అది తెలిస్తే అసలు విషయం బయటపడుతుంది. ప్రియమైన దేవుని, 30 సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ లేదు ఆ దినాల్లో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మా తాత ఏం చేసాడు, ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ నీళ్ళతో ఒక తెల్లని పుస్తకం మీద కొన్ని బొమ్మలు గీసేవాడు. నేను కూడా గీసేవాడిని. నిమ్మరసంతో రాసిన వైట్ పేపర్ మీద ఏదన్నా రాస్తే కాసేపటికి కనపడదు, కానీ దానికి ఉన్న గుణం ఏంటంటే నుప్పుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే వేడి గల ప్రదేశానికి మనం రాసిందైనా గీసిందైనా పేపర్ చేరినప్పుడు, దాంట్లో మనం రాసింది ఉద్భవించే గుణం ఈ నిమ్మరసానికి ఉంది. దీన్ని ఇంద్రజాలితనం అంటారు. మాకు తెలిసినటువంటి ఇంద్రజాల విద్యలను మాంత్రిక విద్యలుగా నమ్మించి ప్రజల దగ్గర మేము ఏం చేసేవాళ్ళం అంటే డబ్బులు వేల కొలది వసూలు చేసేవాళ్ళం. ఒక్కడు కూడా ఆలోచించేవాడు కాదు, దాంట్లో బొమ్మ ఎలా వస్తుందమ్మా, నాకు ఎంత లావు పెట్టింది అంత లావు పెట్టింది అని నమ్మి డబ్బులు ఇచ్చేవాళ్ళే కానీ అసలు ఈ చేసేది వట్టిదాన్ని నిజమా అబద్ధమా అని అక్కడ కూడా ఆలోచించేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు మా దగ్గరికి వందల మంది వచ్చేవాళ్ళు. మా గురించి చుట్టుపక్కల ఏం చెప్పుకునేవాళ్ళు అంటే పలానా బిడ్డ పోయినా గొడ్డు పోయినా అనుకున్న జరగకపోయినా పలానా చాటకి వెళ్ళాలరా, వాళ్ళు గోట్లో చూపిస్తారు, కోడిగుడ్లో చూపిస్తారు, అద్దంలో చూపిస్తారు, తమలపాకులో చూపిస్తారు, పేపర్లో చూపిస్తారని చుట్టుపక్కల నుంచి జనం గుట్లు గుట్లుగా మా దగ్గరికి వచ్చేవాళ్ళు. చాలా సంపాదించేవాళ్ళం ఆ దినాల్లో. ఇట్లా సంపాదిస్తూ బతికేవాళ్ళం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము చేసే దాంట్లో యథార్థత లేదు, మేము జీవించే జీవితంలో మోసంతో కూడిన జీవితాన్ని మేము జీవించాం, అయినా మా దగ్గరికి వందలకు వందల ప్రజలు వచ్చేవాళ్ళు. ఇంకొక విషయాన్ని చెప్తాను, మేము చేసిన వాటిలో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియమైన దేవుని పిల్లలారే, తాయిత్తులు కట్టేవాళ్ళం. ఈ తాయిత్తులు అందరూ ఎలా కడతారో మాకు తెలియదు, కానీ మేము కట్టిన విధానం చెప్తాం. ఎందుకంటే మేము మామూలు పూజారులం కాదు, మేము సాధారణంగా ఉండేవాళ్ళం కాదు, క్షుద్ర మాంత్రికులం కాబట్టి మా పనులు మేము చెప్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మా దగ్గర రెండు రకాల తాయిత్తులు ఉండే. ఒక తాయిత్తు ఏంటంటే మీకు చెప్తున్నాను, నేను చెప్పే మాత్రం మీరు వినటానికే కానీ ప్రయోగాలు చేయటానికి మాత్రం కాదు. దయచేసి ఎవరు కూడా ఎలాంటి ప్రయోగాలు చేయకండి, ఎందుకంటే ఈ మధ్య నేను ఇలాగే సాక్ష్యం చెప్పొస్తే ముసలావిడంట ఏడో తాయిత్తులో పలానా ఉందని చెప్పాడని తాయిత్తు కోసం ఊరంతా తిరిగిందంట. అలాంటి పనులు చేయకండి, లేని పోని సైతాలను తెచ్చి తగిలించుకోబాకండి. ఒక తాయిత్తును కనుక పగలగొట్టి చూస్తే దాంట్లో ఎంత రేఖ కనపడుతుంది, దాన్ని మన హిందూ సహోదరులు రక్షరేఖ అంటారు. ఈ రక్షరేఖ మీద కొన్ని అక్షరాలు ఉంటాయి, వాటిని బీజాక్షరాలు అంటారు. మేమేం చేసేవాళ్ళం అంటే ఒక్కొక్క తాయిత్తులో 100 నుంచి 200 దెయ్యాలను ఇమిడ్చి ఉంచేవాళ్ళం. దేంట్లోనంటే తాయిత్తులో దెయ్యాలు పడతాయా, పందుల్లోకి 8000 దెయ్యాలు పోయినాయండి, 2000 దెయ్యాలు వెళ్ళినాయి. ఒక సైతాన్ అంటది, నా పేరు శాన, మేమో అనేకులము. ఒక ఇంట్లో ఒక అపవిత్రాత్మ దూరంగా వెళ్ళిపోయి దానికి తోడు మళ్ళీ 7 దెయ్యాలను తీసుకొచ్చి ఆ ఇంట్లో పీటిందని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ పెట్టేవాళ్ళం. ఒకళ్ళు వచ్చేవాళ్ళు మా దగ్గరికి, అయ్యా మాకు బాగలేదయ్యా, అస్సలు ఏం బాగలేదయ్యా అంటే ఈ తాయిత్తు ఇచ్చేవాళ్ళం, 50 రూపాయలు తీసుకో, ఒకటి 100 రూపాయలు, ఒకటి 50 రూపాయలు. ముందు ఫస్ట్ 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం, 50 రూపాయలు కట్టించుకొని వెళ్ళేవాళ్ళు. ఒక్క దెయ్యం పట్టిందని వాళ్ళు మా దగ్గరికి వచ్చి మేము వాళ్ళకు తోడేని పంపిస్తున్నాము, ఏందండి మీకు లెక్కలు కూడా రావా, 200 మీకు నాకు చాలా దూరం ఉందిగా, మీరు నవ్వేది అర్థం కావట్లే, మాట్లాడేది అర్థం కావట్లే, ఏసు రక్తమే జయం. తెల్లర పెట్టుకు వచ్చేవాళ్ళు, అయ్యా నువ్వు ఏమంట కట్టావు కానీ మాకు అస్సలు బాగలేదయ్యా, మీకు తగ్గదని మాకు తెలుసు అనేవాళ్ళం మేము. తెలుసా, మరి ఎట్లా తగ్గిద్ది అయ్యా, ఇది తగ్గాలంటే నల్లకోడు కావాలనేవాడు. నల్లకోడా, నల్లకోడు మాకు ఇప్పటికిప్పటికీ ఆని మా దగ్గర ఉంది కొనుక్కో, ఎంత 500 అంత రేటా, మరి దేవుడు కోరిక రేటు ఎక్కువే ఉంటుంది అని చెప్పేవాళ్ళు. సరేలే అయ్యా అని చెప్పి ఒక 500 ఇచ్చేవాళ్ళు. 500 ఇస్తే మా కోడిని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, వెంటనే మేము అడిగేవాళ్ళం బాగు చేయాలిగా మా కోడిని మాకు ఇచ్చేయని. అప్పటికప్పటికే మళ్ళీ కోడిని ఇచ్చేసాడు. కోడి వెనక భాగంలో ఒక ఏకను గట్టిగా బీగి ఆ బ్లడ్ని వాళ్ళకి మొహం మీద ఎలా పెట్టి తూర్పు తిరిగి దండం పెట్టనేవాడు. దేనికి పెట్టాలయ్యా అంటే వెనక ఏం జరిగినా పట్టించుకోబాక అని చెప్పేవాడు. సరే నేను వాళ్ళు తూర్పు తిరిగి దండం పెడతాం ముట్లేవాళ్ళు. మా దగ్గర ఇంత పొడుగు తాటి బెత్తం ఉండేది, ఎందుకో తెలుసా, అట్లా వచ్చిన వాళ్ళ బాత్తానికి వెనక పట్టించి 3 దెబ్బలు, మా బలం ఎంత ఉంటే అంత పెట్టి గట్టిగా 3 బీకేవాళ్ళం. 4వ దెబ్బకి అడిగేవాళ్ళం, ఉందా అని అడిగేవాళ్ళం. అయ్యా లేదయ్యా, దయ్యం పోయింది అయ్యా అనేవాళ్ళు, దయ్యం పోయింది అయ్యా అనేవాళ్ళు 4వ దెబ్బకి. అనేసరికి ఇక ఇంకా పోయినట్టే లే పో అని చెప్పి మెళ్ళలో తాగి తెంచి అవతలు పడేసేవాళ్ళం. ప్రియమైన దేవుని పిల్లలారా, 500కి 500 పోయే, కొనుక్కున్న కోడి పోయేది, మళ్ళీ ఈ పెనకాల 3 ఈ తన్నులు తినటానికి కడప నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి బస్సుల మీద వచ్చేవాళ్ళు మా దగ్గరికి భక్తులు.
1: ఏమనేవాళ్ళు తెలుసా, మీ చెయ్యాల తగిలితే చాలయ్యా మాకున్నవి అన్నీ పోతాయి స్వామి. నేనంటే

బట్ రానున్న కాలంలో దాన్ని ఒప్పుకోవట్లేదు. అందుకని మేము ఏం చేసేవాళ్ళం అంటే పంది పెంటని, పచ్చి పంది పెంటని తీసుకొచ్చి కాల్చి పొడి చేసి బూడి చేసి ఆడ పోసేవాళ్ళం. తాయిత్తులు శుభ్రంగా వాళ్ళు తీసుకొని అత్తుకొని మెళ్ళలో కట్టుకునేవాళ్ళు. కొంతమంది అయితే ఆ పొడిని ఆ పరిని అది విభూది అనుకోని పాపం వాళ్ళకి తెలియదండి, ఆ పరిని మింగేసేవాళ్ళు అన్నమాట. పంది పెంటని స్పష్టంగా వాళ్ళకి తినిపించేవాళ్ళం. మేము దగ్గర చేరి మన నేననేవాడిని, తాత తాత వాళ్ళు ఎంత పని చేస్తున్నారండి మా తాతను, డే ఎర్రబాకు, వాళ్ళు మింగితే మనకెందుకు, పూసుకుంటే మనకెందుకు, రాసుకుంటే మనకెందుకు, నువ్వేం మాట్లాడబాకు అనేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పరిని ఎప్పుడైతే ఇది కట్టుకుంటారు వాళ్ళు ఒంట్లో ఉన్నదైనా వాళ్ళ మీదకి వచ్చి ఎగరటం మొదలుపెట్టేది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి 5,000 మేము బేరం పెట్టి కూర్చునేవాళ్ళు అన్నమాట. ఏ రకంగా అన్నా కానీ డబ్బు వైపు చూసే వాళ్ళం, డబ్బు వైపు నడిపించేవాళ్ళం. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రాంతంలో కూర్చున్నటువంటి నా బిడ్డలకి, దేవుని పిల్లలకి ఎవరి దగ్గర నేను తాయిత్తులు ఇవ్వని అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే నేను చెప్తున్నాను, భూత వైద్యుడిగా చెప్తున్నాను, మాంత్రిక విద్యల నుంచి వచ్చిన వాడిగా చెప్తున్నాను, ఈ రాత్రి నీ దగ్గర ఉన్న దాన్ని తీసి పారవే. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా, నాకు తెలిసినటువంటి ఒక మహాశక్తివంతమైనటువంటి ఒకే ఒక్క ఆయుధం ఉంది, దీనిని మించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. హల్లెలూయా. కొన్ని వేల మందికి గట్టే నేను తాయిత్తులు, నేను చెప్తున్నాను ఈ బైబిలే నీకు సరైన ఆయుధం, దీనిని మించిన శక్తి ఎక్కడా లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతమందికి తాయిత్తులు కట్టేవాళ్ళం మేము అక్కడ కట్టుకునే వాళ్ళం కాదు. ఎందుకు, దాంట్లో ఏముందో మాకు బాగా తెలుసు కాబట్టి. మాకు జలుబు వచ్చిన MBBS డాక్టర్ దగ్గరకు పోయేవాళ్ళం. డాక్టర్లు అనేవాళ్ళు, మీరు ఎంత మోసగలరా బాబు, మీ దగ్గరకు వస్తే దెయ్యాలు బట్టి అని చెబుతారు, మా దగ్గరకు మీకు బాగోపోతే మా దగ్గరకు వస్తారనేవాళ్ళు. మేమని వాళ్ళ నమ్మకం మేము, మా నమ్మకం మీరు అని చెప్పేవాళ్ళం వాళ్ళకి. హల్లెలూయా. లక్షలు సంపాదించేవాళ్ళం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా జాగుతున్న మా జీవితాల్లో యేసు ప్రభు అంటే మాకు తెలియదు. యేసు ప్రభు అంటే మాకు తెలిసినటువంటి అంశాలు ఏంటంటే, బ్రిటిష్ మతం, ఇంగ్లీష్ వాడు దేవుడు, ఏదో అంటరాని జాతి వాళ్ళకి ఆయనకు ఒక దేవుడు అని ఒక భావన మాలో ఉండిపోయేది. ఆ భావన ప్రకారం మేము ఉండేవాళ్ళం. ఉన్నట్టుగుండి మేము మా తెనాల నుంచి కొలిపర మండలం వల్లభాపురం చిన్న గ్రామానికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాక నాకు అక్కడికి వెళ్ళిన కానీ చిన్న శోధన ప్రారంభమైంది. అది ఏంటంటే, దగ్గరలో ఒక చర్చి ఉంది, ఆ చర్చి పాస్టర్ గారు తెల్లారి గట్లా పాటలు పెట్టేవాడు. ఆ పాటలు వింటే నాకు తలకాయ నొప్పి వచ్చేది. ఖచ్చితంగా ఆ మైక్ గొట్టాలు కూడా మా ఇంటి వైపు తిరిగి పెట్టేవాడు ఆయన. నేను అనుకున్నాను ఒకసారి పాస్టర్ గారు గట్టి వార్నింగ్ ఇవ్వాలనుకున్నాను. ఆ పాస్టర్ గారు ఎదురు పడితే నేను ఆయన అడిగాను, పాస్టర్ గారండి కొంచెం సౌండ్ తగ్గించి పెట్టుకోండి, తలనొప్పి వస్తుందండి మీరు పెట్టే సౌండ్కి, అయినా గొట్టాలు మా ఇంటి వైపు తిప్పారు మార్చుకోండి అని చెప్పాను. ఆ మాటలు విన్న పాస్ గారు నా వైపు అలాగే చూసి, నీకేమవుతుంది అన్నాడు, తలనొప్పి వస్తుందండి అన్నాను. ఏమనాలి, సౌండ్ తగ్గించుకుంటాను అనాలి, లేకపోతే గొట్టాలు అటు తిప్పుకుంటా అలాగే అనాలి, ఈ రెండూ అనకుండా ఆయన ఏమన్నాడంటే, బురే సైతానోడా నీకు తలనొప్పిగా ఆనందం ఎట్టొస్తుందిరా అన్నాడు. యో అమ్మో, నేను ఎంత మర్యాదగా మాట్లాడితే నన్ను పట్టుకుని సైతాన్ అన్నాడు అని చెప్పి ఇంటికి చాలా కోపంతో వచ్చాను. బాధేసింది. ఎందుకో తెలుసా, నన్ను చూసి దండం పెట్టినోళ్ళే కానీ సైతాన్ అన్నోడు అంతవరకు ఎవరు కూడా లేరు. ఎందుకు, నేను మాంత్రికుణ్ణి, భూత వైద్యం చేసేవాడిని. కాబట్టి మా పిన్ని వస్తే మా పిన్నికి చెప్పాను, పిన్ని నన్నాడు ఎవడో సైతాన్ అన్నాడు పిన్ని అన్న. మా పిన్ని అంది ఇది తేలిగ్గా తీసుకోకూడదురా, వాళ్ళకి మన దేవుళ్ళు సైతాన్లే, మనం కూడా సైతాన్లమే, కాబట్టి వాళ్ళ మీద చెరి గట్టిగా తీసుకోవాలి, ఏం చేద్దాం చెప్పన్నా. వాడి జోలు మనకింతకు కానీ వాళ్ళ దేవుడైన యేసుక్రీస్తుని నీ మాంత్రిక శక్తి చేత బంధించరా అంది. హల్లెలూయా. నేను అన్నాను, ఆ పని అయితే నేను చేయగలుగుతాను అన్నాను. ఎందుకంటే అంత సత్తా ఉందని నా మీద నాకు నమ్మకం ఉంది. సరేనని వారం రోజులు ఉపవాసం ఉన్నానండి. దేనికో తెలుసా, యేసు ప్రభువుని కట్టేయడానికి లేకపోతే బంధించడానికి ఒక తాయిత్తును తయారు చేయటానికి అండి. వారం రోజులు ఉపవాసం ఉండి ఒక తాయిత్తును తయారు చేసి పెట్టుకున్నానండి. సరైన టైం కోసం చూస్తున్నాను, చర్చిలోకి వెళ్ళి ఆ దేవుడికి ఇది నేను మెళ్ళ వెయ్యాలి అనే ఉద్దేశంతో 1997 మా పల్లెలో వాళ్ళంతా కూడా క్యారల్స్కి మా ఇళ్ళలోకి వచ్చారండి. అప్పుడు నేను తరతరగా చర్చి దగ్గరికి వెళ్ళి చర్చిలో ఈ తాయిత్తు ఆ యేసుప్రభు సిలువ మెళ్ళ వేసేసి ఇంటికి వచ్చేసి చాలా సంతోషించాను. ఎందుకో తెలుసా, ఈ రోజు నుంచి యేసుప్రభు బంధించబడ్డాడు, అష్ట దిగ్బంధనం చేశాను, కదలలేడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా పిన్నితో చెప్పి చాలా సంతోషించాను.

ఇలా నేను చేయడానికి గల కారణం ఏంటంటే, మా ఇంటికి పగలు చుట్టాలే కానీ రాత్రులు అక్కడ ఉండేవాడు కదా మా ఇంట్లో. దేనికో తెలుసా, ఈ ఒక్క పూట ఉండండి అంటే ఇంట్లో అస్థి పంజరాన్ని అట్ట ఏల వేసి పెట్టి పూజలు చేస్తుంటే ఈ ఇంట్లో ఎవడు పనుకుంటాడే తల్లి అని. అది ఊగులాడుతుంటే దాన్ని చూస్తే ఎవడికి నిద్ర పట్టిద్దని ఒక్కడు ఉండేవాడు కాదు. నన్నదమ్ములు ఎవరన్నా నా తోడొచ్చి పనుకోండ్రా అంటే ఏమనేవాళ్ళు, బాబు నీకు తన్నురా ఏంట్రా, ఏ రేత్రి పూట ఏ దెయ్యమో వచ్చి, నువ్వు భూత వైద్యుడు కదా, పొరపాటున చీకట్లో దానికి కళ్ళు కనపడక నిన్ను దట్టబోయి పొరపాటున మమ్మల్ని దడితే మేమే గనక కళ్ళు తెరిచి దాని వెనక చూస్తే అరే భద్రయ్యాలేగవరా అని అంటే మేము చచ్చిపోతామరాని ఆయన నీకు ఒక దండం అని చెప్పి ఒక్కడు కొనుక్కునేవాడు. రోడ్డు నత్తుంటేనండి ఈడు భూతవైద్యుడు తెల్లవారులు ఎన్నో చేతనే ఉన్నాడు, ఈడి దగ్గర ఎన్నో ఉన్నాయి అని చెప్పి నన్ను చూసి బురద కాల్లో కానీ దిగేవాళ్ళు కానీ ఎదురొచ్చేవాళ్ళు కాదు. అట్లాంటి వాడిని నన్ను పట్టుకొని ఏమన్నా అడిగినా సైతానా. అందుకే నా పవర్ ఏంటో చూపించాలనుకున్నాను. ఈడు ఎంతటాడు ముసలాడు ఇవ్వాలి కాకపోతే రేపు చత్తాడు, చూసుకునేది నా దేవుడి మీదే చూసుకోవాలని యేసు ప్రభుకి తాయితి గట్టి చాలా సంతోషపడ్డాను. నేను అనుకున్నాను ఇక ప్రపంచంలో యేసు ప్రభుని ఎక్కడ ప్రార్థన చేసినా ఆయన సమాధానం చెప్పడనుకున్నాను. కానీ నా ఆలోచన ఇలా ఉంది, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆకాశం నా సింహాసనం భూమి నా యొక్క పాదపీఠము అన్నాడు. అంత తండ్రిని ఇంత దారంతో కట్టేయటం ఎంత అవివేకం అండి. నిజంగా నాకు తెలియక నేను చేసిన పని అది. ఆ పనే ఈరోజు ఆయన మహిమ కొరకు మాట్లాడటం అవుతుంది. దేవునికి స్తోత్రం. రోజులు గడుతున్నాయి నాకేం అర్థం కావట్లేదు, ఎప్పుట్లాగే పాటలు పాడుతున్నారు ఎప్పుట్లాగే ప్రార్థన చేస్తున్నాడు. యేసుప్రభు విడిపోయాడంటో అర్థం కావట్లేదని మా పిన్నిని అడిగాను. పిన్నిని అడిగితే పిన్ని అంత ఇంకెంత దానికి నేను సమాధానం చెప్పలేను, అయినా నువ్వే వారం వారం గద్దె చెప్తావు కదా గద్దెలో అమ్మని అడుగుంది. సరే నేను గద్దెలో నేను పూజించేటువంటి శక్తిని నేను అడుగుతున్నాను, యేసుప్రభు నేను బంధించాను కదా ఎందుకు పనిచేయలేదు అని అడిగాను. అప్పుడు ఆవిడ నాకు ఇచ్చిన సమాధానం ఏమిటంటే ఆ దేవుడు మనకలాగా రాళ్ళల్లో రప్పల్లో చెట్టల్లో పొట్టల్లో ఉండే దేవుడు కాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను. మోషేతో దేవుడు చెప్తున్నాడు పైన ఆకాశం అందని కానీ కింద భూమి అందని కానీ భూమి కింద నీళ అందనే కానీ నువ్వు ఏ రూపమునో చేసుకోకూడదు, దానికి సాగిలపడి నమస్కారమో చేయకూడదు. వాక్యం చెప్పిందండి నాకు ఇండైరెక్ట్గా, నేను అర్థం చేసుకోలేకపోయాను. కొద్ది రోజులు గడిచింది, మా కులంలో నుంచి ఒక ఆవిడ ప్రార్థనకి వెళ్ళటం ప్రారంభించింది. ఈ ప్రార్థనకి వెళ్ళి ఆవిడ నా దగ్గరకు వచ్చి ఒక చక్కని సలహా చెప్పింది. ఏంటంటే నా దగ్గరకు వచ్చి నాతో ఇలా అంటుంది, ఏమంటుందంటే అయ్యా నువ్వు యేసు ప్రభువు నమ్ముకో, మాంత్రికులకు పరలోక రాజ్యంలో స్థానమో లేదని చెప్పింది. చెప్పినప్పుడు నేను అన్నా నాకు లేకపోతే లేకపోయింది, ముందు నీకుండేటట్టు చూసుకోమన్నాను. సరేనని మనసంతా వేదనగుంది. మళ్ళా అడిగాను నేను గద్దెలో ఉండగా, ఎమ్మా నేను చనిపోతే పరలోకం పోనన్నది వాస్తవమా అని అడిగాను. అప్పుడు నేను పూజించినటువంటి నేను ఆరాధించినటువంటి ఆ శక్తి క్షుద్రశక్తి నాతో చెప్తున్న విషయం ఏంటంటే పరలోకంలో ముగ్గురు ప్రధానమైన దేవదూతులు ఉన్నారు, ఆ ప్రధానమైన దేవదూతుల్లో నేను ఒకదాన్ని అంది. అమ్మా నువ్వు ఉంటే నేనున్నట్టేగా, నేను ఎక్కడ ఉంటే నువ్వు కూడా అక్కడే ఉంటావని సెలవిచ్చింది. ఆ మాటను పట్టుకొని నేను ఇక ఆ విషయం మరి ప్రస్తావన చేయటం మానివేశాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరికొద్ది రోజులు గడిచింది. ఒకనాడు ఆదివారం అమావాస్య తాయిత్తులు కడుతున్నాను, భౌత వైద్యుడిని కాబట్టి నాకు ఇంక అదే పని. కడుతున్న టైంలో మరలా ముసలావిడ నా దగ్గరికి వచ్చి నీకు ఒక మాట చెప్తాను వింటావా అంది. ఏంటో చెప్పమన్నాను. అప్పుడు ఆవిడ అంటుంది ఒక పెద్ద అగ్నిగుండం భగభగ భగభగ మండుతుంది, దాంట్లో బడి చచ్చిపోతావు, యేసు ప్రభుని నమ్ముకో. నేను అన్నాను ఎవడు చెప్తే చెప్తున్నావు నాకు ఈ మాటలు అన్నాను. అప్పుడు ఆవిడ నేను బైబిల్ చదివి చెప్తున్నాను అయ్యింది, ఆ బైబిల్ నాకు ఇచ్చేది నేను నేర్చుకుంటాను నా ఇంట్లో ఉంది తెచ్చుకోపో అంది. ఇంటి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఇంట్లో ఉన్న ఆ బైబిల్ని చూశాను. నేను అనుకున్నాను ఈ బైబిల్ సామాన్యమైన గ్రంథం కాదు, ఒక మాంత్రిక విద్యలు నేర్చిన క్షుద్ర మాంత్రికుడైన నన్నే గజగజలాడించగలిగే మాటలు ఈ బైబిల్లో ఉన్నాయి. మాంత్రికుడు ఏముందండి, భూమిని తలకిందులు చేయగలిగిన శక్తి ఈ బైబిల్కు ఉంది.
నేను అనుకున్నాను ఈ బైబిల్ ఆవిడికి లేకుండా చేయాలని. యగాదిగా నా చేతులతో చింపేసి అగ్గిపుల్ల కోసి ముట్టించానండి. నిజానికి అది కాలిపోలేదు కానీ కొద్దిగా కాలింది. నేను తగలబెట్టాలనే ఉద్దేశంతోనే ముట్టించా కానీ పూర్తిగా కాలలేదు. సాయంత్రానికి ఆవిడ వచ్చి నా బైబిల్ నాకు ఇస్తావయ్యా అంటే నీ ఇంట్లోనే మూలను పెట్టాను చూసుకోపోవంటే చూసుకొని వచ్చిన ఆవిడ నన్ను చూసి ఏడుస్తుంది. తిట్టలేదు నన్ను, ఏడుస్తుంది. ఎంత పని చేసావో తెలుసా, నువ్వు తగలబెట్టి చించింది ఒక పుస్తకం అని నువ్వు అనుకుంటున్నావు కానీ అది బైబుల్ అంది. అయితే ఏందంట అన్నా నేను, ఏ బైబుల్నైతే నువ్వు కాల్చావో, ఏ బైబుల్నైతే నువ్వు చింపావో, ఏ దేవుడు నా దేవుడు కాదనుకుంటున్నావో అదే గ్రంథాన్ని ఒకనాడు నీ చేతితో నువ్వు పట్టుకుంటావు. హల్లెలూయా. ఇదే గ్రంథాన్ని నువ్వు పట్టుకొని పల్లె పల్లె పట్టణ పట్టణ గ్రామ గ్రామానికి తిరిగి ఈయనే నిజమైన దేవుడు, ఈయనే లోక రక్షకుడు, ఈయన తప్ప మరొక దేవుడు లేడని నువ్వు కేకలు వేసి సాక్ష్యమిచ్చే దినాలు రాబోతున్నావని ప్రవచనాత్మకంగా ఆమె ప్రవచించింది. నేను అనుకున్నాను నేనేంది యేసు ప్రభుని ప్రకటించేటివేంటి, ఈ కుతికైన కత్తితో కోసుకుంటా కానీ పరాయి మతాన్ని నేను అనుసరిస్తానా, నేను దాన్ని ప్రకటిస్తానా, ఇది జరిగే పని కాదనుకున్నా. కానీ గర్విష్ఠుల గర్వాన్ని అణచగలిగిన ఆయన ఆకాశమందు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ముందు వీరులు శూరులు ధీరులు ఎందుకు కూడా పనికిరానటువంటి మహాప్రజ్ఞశాలి యుద్ధశాలి ధైర్యశాలి నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని పిల్లలారా, 1998 ఆగస్టు 16, 17, 18 అప్పట్లో దేవుడి చేత బహుబలంగా వాడబడిన దైవజనుడు కేఏ పాల్ గారు తెనాలి నన్నపనేని వెంకటరామయ్య ప్రాణాంగణంలో 3 రోజులు సభలు ఏర్పాటు చేశారు. అది 2వ రోజు దాటిపోయింది, 3వ అండి. నేను సినిమాకి వెళ్ళిన ఉద్దేశంతో మా పల్లెటూరులో రోడ్డు మీద నిలబడిన బస్సు రాలేదు. అంతలోకి ప్రార్థనకి వెళ్ళి ట్రాక్టర్ వస్తుంది. ఆ ట్రాక్టర్ని చూసి నాకు ఒక ఆలోచన వచ్చింది, ముందు వెళ్తే టికెట్లు దొరుకుతాయి అని చెప్పి వచ్చే ట్రాక్టర్ని చెయ్యెత్తి ఆపాను. డ్రైవర్ గారు సడన్ బ్రేక్ వేసి నువ్వు ప్రార్థనకా అన్నాడు. ఏ నేను రాకూడదా అన్నా, అట్టని కాదులే, మీలాంటి వాళ్ళు ప్రార్థనకి ఏమొస్తారో అన్నాడు. లేదు లేదు నేను వస్తున్నాను అన్నాను. అయితే ఇంజిన్ మీద కాళీ లేదు, ట్రక్కులోకి వెళ్ళన్నాడు. ట్రక్కు దగ్గరకు పోతేనండి ట్రక్కులో ఉన్నదంతా ప్రార్థనలే కానీ మహా చండాలు పోలేండి, వాళ్ళు తిట్టుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ తిట్లు నాకు అనిపించింది వీళ్ళు ఆ పరలోకం పోయేవాళ్ళు. ప్రార్థన ప్రార్థన అంటారు, ఆ ముసలిద నన్ను అందగా నువ్వు నరకానికి పోతావని వీళ్ళు పోతారా? వీళ్ళకి సోట్లు లేక ఇంత ఇంత బండ బండ మాటలు మాట్లాడుకుంటున్నారు అనుకుంటూ అయ్యా త్వరగా ఎక్కువ అన్నాడు. కాలు తీసి ఆ ట్రక్కులు అలా పెట్టానమ్మా నాకు కొంచెం ఖాళీ ఇవ్వండి అన్నాను. మూలిగైనక్క మీదంట తాటికాయ పడిందంట. అసలుకే నేను భూత వైద్యుడిని మాంత్రికుడిని, మా ఊరు వాళ్ళ మొత్తానికి తెలుసు. వాళ్ళందరూ కూడా నా ఇంకా అలా చూసి ఒక ఆమంటది, ఒరే అనోగ్గా మాకు సూటలు చాలక మేము చత్తుంటే మాంత్రికుడిని మధ్యలో ఒక దోలుని వేరా, మేమేం చెయ్యాలి రా అంటుంది. నేను నమ్మ తిట్టింది చాలులే కానీ నాకు సోటు ఇండి అని, ఇత్తామయ్యా అని. ఎంత సోటు ఇచ్చారో తెలుసా, నేను పండుకునేంత కూర్చునేంత కాదు పండుకునేంత సోటు ఇచ్చారు వీళ్ళు. ఒక్కసారి ఇస్తే ఇలాగే కూర్చున్నాను, అలాగే కూర్చొని నేను అక్కడ దిగేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక ఆ టికెట్లకు పోతే టికెట్లు దొరకలేదని మా చుట్టాలకి తిరిగి వస్తున్నప్పుడు బస్సు జస్ట్ మిస్ అయింది. మా పిన్ని గారితో నేను కలిసి మరి ఇక్కడ ప్రార్థనకి మన వాళ్ళు వచ్చారు అక్కడికి వెళదాం పదా అన్నాను. అంటే సరే నాకు అయితే గుర్తులేదు, మరి ట్రాక్టర్ అయితే గుర్తుంటుంది, ప్రజలు మరి వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలియదు కదా. నేను ట్రాక్టర్ దగ్గరికి వచ్చి ఏ ట్రాక్టర్ నువ్వు ఎక్కువచ్చింది అంది. అన్ని ట్రాక్టర్లు ఒకేలాగా ఉన్నాయి, కొన్ని 100 ట్రాక్టర్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆ రాత్రి మీటింగ్ 300,000 మంది వచ్చారు. పిన్ని నాకు గుర్తు రావట్లేదు అన్నాను. మా పిన్ని పుళ్ళు కొరికి జరగబోయేది చెప్తారు, జరిగేది చెప్తారు, ఊరు మొత్తానికి చెబుతావు గారు నువ్వు, అది జరిగిద్ది ఇది జరిగిద్ది నీకు అట్టయిద్ది ఎట్టయిద్ది అని టాటర్ గుర్తుపట్టలేవరని ఎక్కువ వచ్చింది. నువ్వు నిజంగా మాంత్రికుడు భూత వైద్యుడు అయితే నువ్వు ఎక్కువ వచ్చిన టాటర్ గుర్తుపట్టింది. ఇప్పుడు నేను ఎన్ని మంత్రాలు నెంబర్ ఏ దెయ్యం వచ్చి ఇవ్వాలండి? నేను అన్నా నా వల్ల కాదన్న, నిన్ను కాదరా నీ దగ్గరికి వచ్చి భక్తులు అన్నాలంది. సరళి ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు అన్న, లోనికి వెళ్దాం పద, నాకు ఇష్టం లేదు ప్రార్థనకు రావటం అంటే. ఎవరికి ఇష్టం ఉందేడా, పావాలి తప్పదని చెప్పి గ్రౌండ్లోకి వెళ్ళాం. గ్రౌండ్లోకి వెళ్తే మా ఊరు వాళ్ళని గుర్తుపెట్టి వాళ్ళ దగ్గర కూర్చున్నామండి. వాళ్ళందరూ నా ఇంకా అలాగే చూస్తున్నారు. పాపం అప్పటిదాకా వాళ్ళు వాక్యం ఏంటన్నారు, నేను పోయేసరికి వాక్యం వాగులో పడేసి నన్నే చూస్తున్నారు. నేను అన్నాను కొత్త పెళ్లి కొడుకుని చూసినాడు చూస్తున్నారు పిన్ని అన్నాను.
ఏం కాదు మేము ఎక్కడ కూర్చోరండి. ఆయన అన్నాడు దైవజనుడు కేఎప్పాలి గారు లేచి నిలబడిన ప్రార్థన చేస్తుంటే అందరితో పాటు నేను కూడా లేచి నిలబడ్డాను. రోగుల కొరకు చేశాడు, ఆయన సమస్యలు ఉన్న వారి కొరకు. మూడవసారి ఆయన దెయ్యాలు పెట్టిన వాళ్ళ కొరకు, దురాత్మ చేత పీడించబడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తాను అనేసరికి నా కరికాల నుంచి దడ మొదలైందండి. దేవునికి స్తోత్రం. ఒళ్ళంతా షేక్ వస్తుంది, సలీజ్వరం వచ్చేసింది నిమిషాల ప్రకారం. నేను అంటున్నాను మా పిన్నితో, పిన్ని నాకు ఇది అయిపోతుందన్న. మా పిన్ని అంది ఏమవుతుందరు నీకు అంది. ఒకసారి పట్టుకోమంటే పట్టుకుంటే, అరే నీకు సలి జ్వరం వచ్చిందిరా అంది. నాకు అర్థమైంది ఏంటంటే ఆ స్టేజ్ మీద నిలబడ్డాడు నాకు ఇప్పుడు చేస్తున్నాడు సేదపడి. నేను అన్నాను వాడు నాకేదో చేస్తున్నాడు పిన్ని అన్న. అంటే ఏ ఊరిక ఆయన నీ పేరు ఎత్తలా, నీ ఊరు ఎత్తలా, నీ ఊసి ఎత్తలా, ఆయన ఏదో చేసుకుంటున్నాడు ప్రార్థన. ఆ ప్రార్థనే నాకు ఎట్టుందంటే నా మెడక పాశం బిగించినట్టుంది. ఇక్కడ నా ఒంట్లో మా తాతయ్య 550 క్షుద్ర శక్తులను అనగా క్షుద్ర దేవతలను వశీకరించి నా ఒంట్లో ఉంచాడు. ఇవన్నీ కూడా గజ గజ గజ గజ వణుకుతున్నాయి. దేనికో తెలుసా? చిన్న ప్రార్థన. ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఒక భూత వైద్యుడిగా నాకు తెలుసు. ఏంటో తెలుసా? నేను ఆరాధించిన 550 శక్తులు గజ గజ గజ వణికి అల్లాడిపోయాయి చిన్న ప్రార్థన. దేవునికి స్తోత్రం. అవి నాలో అల్లాడుతుంటే నేను కూడా అల్లాడిపోతున్నాను. వెంటనే నేలకాయ అలా కూర్చున్నాను. కూర్చొని నా ఒంట్లో ఉన్న శక్తులు మొత్తాన్ని బయటికి పిలిచి ఆ ప్రార్థన చేసేవాడిని ఒకే ఒక్క తనుదంటే ఎల్లకిలు పడి నెత్తురుగక్కి చావాలా వెళ్ళండి అన్నాను. ఈ 550 శక్తులు ఆయన వైపు పరుగులు తీశాయి. నేను అనుకున్నాను కేఎప్పాలు ఈ పాప నన్ను తక్కువ అంచనా వేసాడు, చచ్చిపోయాడు ఈరోజు నా చేతులు అనుకున్నాను. నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఆయన బాగానే ఉన్నాడు. ఇవన్నీ తిరిగి వచ్చి వెనక నిలబడ్డి, వామ్మో మీరు ఆయన ఏం చేయలేదా అని అడిగాను. ఎవరు కూడా మాట్లాడతలేదు. నేను ఇదంతా చూడండి అని చెప్పి రెండు అడుగులు ముందుకేసాను. నేను నేల నన్ను ఇలా పట్టుకున్నట్టు స్తంభించిపోయాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా శక్తి అంతా ప్రయోగించి ప్రభువు నేను బంధించాలని, ఓడించాలని, ఆయనను ఎదిరించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ నా శక్తి యుక్తులు చాలటం లేదు. ఇక ఆ దైవజనుడు ముగింపు ప్రార్థనలోకి వచ్చాడు. ఆయన చేతులు పైకెత్తి ఉండగా ఒక కమనీయమైన, ఒక దృశ్యమైన దృశ్యాన్ని నా కన్నులతో నేను చూశాను. అదేంటో తెలుసా? ఆ దైవజనుడి యొక్క చేతుల్లో నుంచి చిన్న వెలుగు కొవ్వొత్తిలాగా ఆకాశం వెళ్ళటం నేను గమనించాను. దేవునికి స్తోత్రం. ఆ వెళ్ళిన వెలుగు భగ్గనమండి ప్రకాశించి ఆకాశంలో ప్రజ్వలిస్తుంటే ఆకాశం అంతా కూడా పళపళ పళపళ పళని శబ్దాలతో కృంగుతుంది. ఈ నేల గజ గజ గజ గజ వణుకుతుంది. నా ఒంటిలో ఆవహించి ఉన్న 550 క్షుద్ర శక్తులన్నీ కూడా పరాల్లో ఉన్నాయి. ఆ వెలుగు దెబ్బకి నేను పెద్దగా కేకలు వేస్తూ నన్ను కాపాడిన నా గ్రౌండ్లో నేను పడిపోయాను. ఆ తేజస్సు నన్ను తాకగా నాకు స్రోహ వచ్చేసరికి నేను పడేద్దాం అనుకున్న ఆయన నన్నే పడేసి వెళ్ళిపోయాడు. ఇంటికి అవమానంతో వచ్చాను. రావటం రావటం మా ఇంట్లో ఉన్నటువంటి మేము పూజించేటువంటి విగ్రహాన్ని పడేసాను. మా తాత లేచి తిట్టాడు నన్ను. ఒరే నీకేం పుట్టిందిరా ఇలాంటి పని చేసావు అన్నాడు. తాతయ్య నువ్వు నాకు 550 అపవాసనం పెట్టి అప్పచెప్పావు కానీ వీళ్ళందరూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇదిగో కింద పడి దొల్లాడాను, నాకెంత అవమానం కలిగింది. అలాంటప్పుడు నేను వీళ్ళు నాకు అవసరమా అని అడిగాను. అప్పుడు మా తాతయ్యను ఎక్కడికి వెళ్ళావు నువ్వు అన్నాడు. ప్రార్థనకి వెళ్ళాడు అన్న. ప్రార్థన అనేసరికి మా తాతయ్యకి మెళ్ళలో నరాలు తగిలినట్టు అయింది. అక్కడికి ఎందుకు వెళ్ళావురా అన్నాడు. ఏమో తాతయ్య అనుకోకుండా వెళ్ళాను అన్నాడు. ఏమైందిరా అక్కడ అన్నాడు. ఆకాశంలో ఒక తేజస్సును చూశాను, వీళ్ళందరూ పారిపోయారన్నాను. మా తాతయ్య అన్నాడు, అయిపోయింది, చరిత్ర ముగిసిపోయింది, నా కళలన్నీ పోయాయి. నిన్ను ఒక భూత వైద్యుడిగా నేను చూడాలనుకున్నాను, నా వారసుడిగా నిన్ను నేను చూసుకోవాలనుకున్నా, కానీ ఎంత పని చేశాడ్రా నిన్ను అన్నాడు. ఏంటి తాతయ్య ఎంతకు నాకు కనపడ్డ వెలుగేంటి అని అడిగాను. మా తాతయ్య అన్నాడు, పొణుకొర పొద్దున మాట్లాడదాం అన్నాడు. తెల్లరి పడిగా మా తాతయ్య నా కంటికే కనపడకుండా పోయాడు. సచ్చే వరకు ఆయన యేసు ప్రభుని నమ్మలేదు. పత్తి మాంత్రికుడికి తెలుసు యేసు క్రీస్తు నిజమైన దేవుడని, కానీ వాళ్ళు అంగీకరించరు. ఆ యూదులకున్న రోగమే వీళ్ళకి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, తెల్లారింది ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. అయ్యో షో అది చెబుతావా అంది. నాకు చెప్పు, రాత్రి కింద పడి తన్నగలాడి గిజగిజగలను కొట్టగలాడితే నాకు చెప్పినోడు లేడు సోది. అసలు ఎందుకు జరిగిందో నాకు తెలియదు, నేను ఎంతమందిని అడుగుతున్నా ఎవరు చెప్పట్లేదు, నువ్వు చెప్పు అన్నాను. కోపడతావేందయ్యా అని వెళ్ళిపోయింది. మనసు బాగాలేదు.
అన్నం తిన బుద్ధిగా అట్లా, నీళ్లు తాగ బుద్ధిగా అట్లా, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నాకేం గుర్తుకొస్తుందంటే నేను ఆకాశంలో చూసిన మహా వెలుగు గుర్తుకొస్తుంది. హల్లెలూయా. పండుకుంటే నా చుట్టూ అదే తిరుగుతుంది. నాకు మా తాతయ్య నేర్పిన మంత్రాలన్నీ కూడా ధ్యానం చేసి ఆ వెలుగు మీద ప్రయోగిస్తాను, నా దగ్గరికి రాకుండా పోవాలని. ఎన్ని మంత్రాలు దాని మీద ప్రయోగించినా దాన్ని నేను ఆపటం నా వల్లగాటల్లా. నేను అనుకుంటున్నా ఇంతలా మాంత్రికుడినైనా నన్ను బట్టి వదులుతలేదంటే ఇది ఎంతలా దెయ్యమో. దెయ్యం అనుకుంటున్నా నేను ఆ వెలుగుని, దేవుడని పొరపాటును కూడా నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే నా దగ్గరికి జ్యోతిష్కం చూపించుకోవడానికి, తాయిత్తులు కట్టించుకోవడానికి, కుంకుమ పెట్టించుకోవడానికి యాకోబులు, ఇస్రాయేలులు, మరియమ్మలు, మార్తమ్మలు వరసపెట్టి వచ్చేవాళ్ళు. క్రైస్తవులే పేరుకి మొత్తం నా దగ్గరకు వచ్చేవాళ్ళు. రానేని వాళ్ళు పిల్లలను పంపి మధ్యవర్తులుగా పంపించేవాళ్ళు. ఇల్లు వాస్తు చూయించుకునేవాడు తీసుకెళ్ళి. అందుకని నాకు యేసు ప్రభు అంటే నమ్మకం లేదు. ఎన్ని చేసి నా వెలుగు నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకో హావిడ వచ్చి అంటే నాకు ఒక తాయిత్తు కడతావా అంది. నాకు గట్టు కట్టేవాడు ఎవడన్నా ఉంటే చెప్పు, నేను కట్టించుకుంటానన్నాను. అసలు మనసు బాగలేదు, చాలా వేదనగా ఉంది. అప్పుడు ఎవరినైతే మేము ఆరాధించి నమస్కరించి పూజిస్తూ మా కులదేవతగా ఎంచుచున్నామో ఆవిడ మా దగ్గరకు వచ్చి నిజం నేను చెప్తారా నీకు అంది. ఎవరంటే మేము పూజించిన క్షుద్రదేవత. ఈ క్షుద్రదేవత సాక్షాత్తు సాతాన్తో సమానం. వీళ్ళని హిందువులు కూడా పూజించరు క్షుద్రదేవతల్ని. ఏంటో చెప్పమ్మా అన్నాను. అప్పుడు ఆవిడ అంది, ఆకాశంలో నువ్వు చూస్తున్న సూర్య చంద్ర నక్షత్రాదులను, భూమిని దాని విశాలమును చేతితో తాకకుండా నోటి మాట ద్వారా కలగజేసిన వాడు దేవుడు, ఆయనే నీకు కనిపించిన ఆ తేజస్సు అన్నాను. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను అన్నాను, దేవుడంటే ఎవరమ్మా అన్నాను. అప్పుడు ఆవిడ అంటుంది, దేవుడంటే ఎవరో కాదయ్యా, నజరేయుడు అనబడిన యేసుక్రీస్తే సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. చెప్పటి కూడా దేవుని స్తోత్రం చెల్లేద్దాం. ఈ సృష్టిని కలగజేసింది ఆయనేనట. సాక్షాత్తు నేను ఆరాధించి నమ్మి నమస్కరించిన క్షుద్రశక్తి చెప్పింది నాకు ఈ విషయం. అప్పుడు నేను యేసు ప్రభుని మనస్ఫూర్తిగా అంగీకరించాను. నాకు ఒక పాస్టర్ చెప్పలేదు, నేను ఒక బైబిల్ చదవలేదు, నాకు ఎవరు చెప్పలేదు. నేను నమ్మి నమస్కరించి 30 సంవత్సరాలు మా ఇంట్లో ఆరాధించిన శక్తి చెప్పింది నాకు యేసు ప్రభు దేవుడని. ఇన్ని లాభాలున్న భూత వైద్యాన్ని పక్కన పెట్టి నేను యేసు ప్రభువుని అంగీకరించాను. ఆ రోజు నుంచి ఆ తండ్రి నేను అంగీకరించి మా ఇంట్లో ఉన్నటువంటి బొమ్మలు, గేమ్మలు, విగ్రహాలు మొత్తం తీసుకెళ్లి కృష్ణానదిలో పడేసి ఓ చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తే చర్చి పాసగారన్న, నువ్వు కనుక వచ్చావంటే గుళ్ళో ఒక్కడు ఉండడు అన్నాడు. ఇంకో చర్చికి వెళ్ళాను, ఆయన రమ్మన్నాడు. కానీ విశ్వాసులు వాడిని కనుక రానిస్తే నిన్ను పంపిస్తామన్నారు. ఇక నేను 8 నెలలు అజ్ఞాతంగా ప్రార్థన చేశాను దేవుడికి మందిరంకి వెళ్ళాలని. ఎట్టకొట్ట ఒక చిన్న మందిరానికి వెళ్ళడం ప్రారంభించాను ఒక పిల్ల ద్వారా. ఆ పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇచ్చాడు. మా అమ్మకు చెప్పామని నేను బాప్తిసం తీసుకున్నానండి. మా అమ్మ అంది, బాప్తిసం అంటే ఏమిట్రా అంది. నీళ్ళలో ముంచి లేపారని చెప్పాను. స్నానం చేసి వచ్చావా అంది. స్నానం కాదు అది, ఇప్పుడు నేను చచ్చిపోయినా నన్ను కాలు పెట్టకూడదు, నువ్వు పెట్టలు పెట్టి మట్టిలో పెట్టాలని. వాళ్ళు తనకి ఇచ్చేయి అంది. అది ఇస్తే పోయేది కాదని చెప్పాను. అంటే రేపు నుంచి పనికి బాగున్నారు. నేను భూత వైద్యం చేసి తాయిత్తులు కడతాం, సోదలు చెప్పటం, ఈ చేతులు చూస్తాం తెలుసు, కానీ మాకు పని చేయటం తెలియదు. పనికి పోయేసరికి చలి జ్వరం వచ్చింది. వాళ్ళు అన్నారు, నీకు దేవుడు నమ్ముకో, నేను కట్టాలి వచ్చింది. నీకు ఆ దేవుడు నమ్ముకపోతే ఇన్ని బాధలు రావు కదా. 100 రూపాయల కోసం పొద్దుబూకులు పని చేయాలా? ఒక్కళ్ళు వచ్చిన చాలు ఒక్క తాయిత్తు 100 రూపాయలకు అమ్ముతావు కదరా అన్నారు. నేను సామనన్న చత్తనేమో కానీ ఏసైన మాత్రం వదిలిపెట్టనన్నాను. హల్లెలూయా. తరువాత మా అమ్మకు ఒక వ్యాధి వచ్చింది, ఎక్కడ చూపించినా తగ్గట్లేదు. చివరిలోకి వచ్చామండి, మా వాళ్ళకి ఒక అనుమానం వచ్చింది, కొంపతీసేమన్నా పట్టిందా దెయ్యం అని. ఇప్పుడు నేను మానేశాను కదా, అందుకని వేరే ఆమెను తీసుకొచ్చి మా ఇంట్లో సోది పెట్టించారు. నేను గోడకు అనుకొని వింటున్నాను, ఏంటో అసలు మా అమ్మకి బాగుండట్లేదండి. నేను ఇంట్లో ఉన్నాను కదండి, ఎడిపోయాను. నేను కూడా సోదులు పడిన ఉండే కానీ మరి సోదులు మానేశాను కదా, అందుకని అలా కూర్చొని ఆలకిస్తున్నాను. వాళ్ళు అడుగుతున్నారు, ఇది పైనుంచి వచ్చిందా, వంట పుట్టి వచ్చిందా, ఒంటి రోగాన్ని బట్టి వచ్చిందని అడుగుతున్నారు. అడుగుతుంటే ఆ సోది ఆమె ఏం చెప్తుందో తెలుసా, ఏమని చెప్పనయ్యా, బొట్లేని దేవుడు మీ కొంపలోన చేరి ముప్ప తిప్పలు పెడుతున్నాడయ్యా. ఏందేంది తల్లే మాట మంది తెలవనోళ్ళం, బొట్లేని దేవుడా, ఎవరని చెప్పు, ఆయనకు ఊరు పేరు లేదా ఏందని అడిగారు. ఆ పేరునైనను గాని, ఆ నామమునైనను గాని ఉచ్చరింపడానికి మాకు శక్తి చాలదయ్యా. హల్లెలూయా.
ఆ సోదులో ఉన్న దేవుళ్ళు, దేవతలు, దెయ్యాలు, భూతాలు, పిశాసులు, రాక్షసులకు ఒక్క దానికి ధైర్యం చాలుతల్లా యేసు అని నోరు తెరిచి చెప్పడానికి. సోదం ఆపేసి అంది, ఈయలక శాత కాలేదు కానీ యేసు ప్రభు పెట్టాడని నిన్నంద మామని. మా అమ్మ దెబ్బ కింద పడిపోయింది, యేసు ప్రభు పెట్టాడా? నేను అన్నాను ఎక్కడా వినలేదు నేను చరిత్రలో. దెయ్యాలు దేవుళ్ళు మనసు వచ్చిన మనుషులు పడతాం తెలుసు, కానీ యేసు ప్రభు పెట్టేదేంది? అసలు ఇంకెన్నేమో దేని స్తోత్రం. మా నాన్న అన్నాడు, నీ వ్యవహారం ఇక్కడ కాదు, ఇంకోసారి తేలుతావు అని. నెల్లూరు పోయి చూపించుకుంటే ఒక మహాపట్టణంలో ఉన్నాడంట దేవుడు. ఆ దేవుడిని పిలవండి అయ్యా అంటే ఆయన పిలిస్తే వచ్చే దేవుడు యేసు ప్రభు. ఏ నాడుగోడు సోదుల్లోకి రాడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ సోదులో ఉన్న వాళ్ళని ఆయన దగ్గరికి వెళ్ళమంటే ఆయన దగ్గరికి వెళ్ళే అర్హత ఒక్కళ్ళకు కూడా లేదంట. మా ఇంటికి వచ్చి మా నాన్న అన్నాడు, ఆయన సోదులోకి రాడంటే, ఈ సోదుల వాళ్ళు ఆయన దగ్గరికి పోడంటే ఇట్లాంటి అట్టగోలు దేవుడిని ఎట్ట నమ్ముకున్నావు నువ్వు అని అడిగాడు. కళ్ళు బాతి అన్న, కళ్ళు కాదు మేము కూడా పోయేటట్టున్నాం అన్నాడు. మా అమ్మ వచ్చి నేను చచ్చిపోవటం నీకు ఇష్టమే, అమ్మ నువ్వు చచ్చిపోవటం నాకు ఇష్టమని కదా, ప్రార్థన చేయి నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. మా అమ్మ ప్రార్థన చేస్తే దేవుడు దర్శనాన్ని చూసిందంటే, ఒక స్వరం మా అమ్మతో మాట్లాడిందంటే, నా బిడ్డను ఎందుకు బాధ పెడుతున్నావు, అందుకే నేను నిన్ను బాధ పెట్టాను. అప్పుడు మా అమ్మ అంటది నన్ను, ఏ ఉర్రు ఆయన నిన్ను పట్టుకొని నా బిడ్డ అంటాడు, నేను కదా అసలు తల్లినంది. ఆమెకు అసలే తెలీదు. నేను అన్నాను, నీకన్నా నాకు ఆయనే తల్లి అన్నాను. ఎట్టవుతాడు అంది, అంటే నువ్వు నన్ను కన్నావు కానీ తన ప్రాణం పెట్టి నన్ను కొన్నాడని చెప్పాను. హల్లెలూయా. అరే నీ భాష నాకు అర్థం కావట్లేదు కానీ ఏమో నాకు రోగం తగ్గే మార్గం చెప్పరా అంది. రోగం తగ్గాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు క్షమించమని అడుగు, దేవుడు నీకు తగ్గిస్తాడని. మా తల్లి ప్రార్థన ఆమెని స్వస్థపరిచిందండి. మా అమ్మ బాప్తీసం పొంది దేవుడిని నమ్ముకుంది. మా నాన్న అన్నాడు, అందుకేరా మీ మతం వాళ్ళని కొట్టేది, బజార్కు ఒకడు ఉంటే సార్, ఊరికి నలుగురు ఉంటే సార్, మొత్తానికి కుప్పేయుళ్ళు. నేను అన్నాను, నువ్వు తిట్టి తిట్టి నువ్వే దేవుడు నమ్ముకుంటావు అన్నాను, కానీ దేవుడి చిత్తం అలాగే జరిగింది. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఈరోజు 100 మంది మా కులంలో బాప్తీసాలు పొందారండి. నేను ఐపీసీలో ట్రైనింగ్ చేసి మరి పల్నాడు ప్రాంతంలో సేవకుడిగా నేను స్థిరపడ్డానండి. ఈరోజు అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక ప్రదేశాల్లో ఎందుకు పనికిరాని నన్ను తన సాక్షిగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు.

మనము రక్షింపబడిన వారం అయినప్పటికీ సాతాను సింహాసనం ఉన్న ఈ లోకములో జీవిస్తున్నాం. కావున పరిస్థితులు అనేక రీతులుగా మారుచూ ఉండను. అయినను మారని మన యేసురాజుని రాగాలాపన ప్రతిరోజు ఆలపించుచుండిన మనకెంతో మేలుగదా. ఇది మన ఆత్మీయమైన జీవనాడి. ఇందామా మరి.

దిగులు పడిన వేళలో దరిచేరే దేవుడు, అవమానపు చీకటిలో బలమిచ్చే దేవుడు, అమ్మనాన్నలు లేని లోటును పూడ్చే దేవుడు, బాధలనే బంధువులతో పోరాడే దేవుడు, నాకు ఆశ్రయమైన దేవుడు నా యేసయ్యా.

0: ంతా మాడతారంట
1: జనులంతా మాడతారంట
0: వరదలు భూకంపాలు రాకుండా మానవంట
1: భూకంపాలు రాకుండా మానవంట
0: ఎటు చూసిన రక్తాలే

0: లోకరక్షకుడ యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు, ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నాశ్రయమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొనిగల బాబురావు.
0: ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

0: నిరీక్షణ మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు శ్వేత, నాతో పాటు పల్లవి స్టూడియోలో ఉంది. ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు ప్రోత్సహింపబడతారని నమ్ముతున్నాం. జీవితానికి పాఠాలు అనే భాగంలో ఒక తల్లి తన కుమార్తెకు రాసిన మరో ఉత్తరాన్ని ప్రసన్నగారు మనకు చదివి వినిపిస్తారు.
2: ఇక ఆత్మకు పాఠాలు అనే భాగంలో షారోన్ గారు ఒక ప్రశ్నతో మన ముందుకు రాబోతున్నారు. ఆ సమయం ఎప్పుడో మీకు తెలుసా? ఈ ప్రశ్నకు జవాబు నాకు తెలియదు అని ఒప్పుకుంటున్నాను. మన ఆభరణాల పెట్టులో నుండి మరో ఆభరణాన్ని కూడా తీసుకోబోతున్నాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: పల్లవి, మీ పిల్లలు స్కూల్కు వెళ్తారు కదా, వాళ్ల చదువు విషయమై సహాయం చేయడానికి నువ్వు కూడా కొంత సమయం ఇస్తావు కదా, వాళ్ల పనులలో నువ్వు ఎలా సహాయం చేస్తావు?
1: మొట్టమొదట వాళ్ల హోంవర్క్ చేసుకోవడానికి సరైన స్థలం ఉండేలా చూస్తాను. వాళ్లకు అనుకూలంగా చిన్న బల్లను ఏర్పాటు చేస్తాను. తరువాత వాళ్ల పుస్తకాలన్నీ మరియు చేయాల్సిన పనులను పరీక్షిస్తాను. రేపటి పని కొరకు అవసరమైన పుస్తకాలు, కాగితాలు ఉన్నాయో లేదో చూస్తాను. కొన్నిసార్లు వాళ్ళు వ్రాయబోయే పరీక్షల కొరకు కొన్ని క్విజ్లు తయారు చేస్తాను. మాటల స్పెల్లింగ్లు, చిన్న చిన్న వివరాలను గూర్చి ప్రశ్నలు వేసి వారిని సిద్ధపరుస్తాను. మా బాబు చాలా చిన్నవాడు కదా, వానికే ఎక్కువ సమయం అయిపోతుంది. వాని హోంవర్క్లన్నీ బిగ్గరగా చదువుతాడు, వాడికి అదే అలవాటు.
0: అవునవును, నేను ఊహించగలను. శ్రోతలు, మీ పిల్లల పాఠాల విషయంలో, హోంవర్క్ విషయంలో మీరు ఎలా సహాయం చేస్తారు? ఇప్పుడు ప్రసన్న గారు మనకు ఒక ఉత్తరాన్ని చదివి వినిపిస్తారు. ఒక తల్లి తన కుమార్తెను పరీక్షల కొరకు ఎలా సిద్ధపరిచిందో, అలాగే భవిష్యత్తు జీవితం కొరకు ఎలా సిద్ధపరిచిందో ఈ ఉత్తరం తెలుపుతుంది.
2: ప్రియమైన బిడ్డకు అమ్మ రాయట, పరీక్షలలో మంచి మార్కులు వచ్చినందుకు కంగ్రాచ్యులేషన్స్. నీ కష్టానికి తగిన ఫలితం దక్కింది. ఇప్పుడు నీవు ఏ కోర్సు చేయాలో తీర్మానం చేసుకోబోతున్నావు. నీకిష్టమైన దాన్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉన్నందుకు నీకు సంతోషంగా ఉంది కదూ. నువ్వు బాగా చదువుకోవాలని నేను నీ వెనుకబడినప్పుడు ఈ ఎంపికలను గూర్చి ఆలోచించాను. నువ్వు చాలా కష్టపడి విజయం సాధించావు. గనుక పై చదువుల నిమిత్తము నీవు ఏ కోర్సు చేయాలనుకుంటున్నావో ఎన్నుకోవచ్చు. అలాగే ఏ సంస్థలో చేరాలనుకుంటున్నావో నిర్ణయం చేసుకోవచ్చు. ప్రవేశానికి కావలసిన అర్హతల కంటే నీకు ఎక్కువ అర్హతలున్నాయి. ఇది ఓ మంచి అనుభూతి కదా. చివరికి నీవు నేను హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. నీ చదువు కొరకు, ఇతర కార్యకలాపాల కొరకు మరియు నీ సామాజిక జీవితం కొరకు సమయాన్ని సమతుల్యంగా ఉపయోగించుకోవడానికి నీవు ఎంత సతమతమయ్యావో నేను అర్థం చేసుకోగలను. నీవు చదువుకోవడానికి తగినంత సమయం ఇవ్వలేవేమోనని నేను చాలా భయపడ్డాను. ఒకవేళ నీ పనుల కొరకు ఎక్కువ సమయం గడిపితే జూనియర్ కాలేజీలో మంచి మార్కులు సంపాదించుకోలేవని నేను అనుకునేదాన్ని. కాని నీవు ఒకవేళ అలా పూర్తిగా సమయాన్నంతా ఇచ్చి ఉంటే నీ మిగతా జీవితాన్నంతా కోల్పోయేదానివేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. నీవు మిగతా కార్యక్రమాలను సమతుల్యం చేసుకున్నావు. అంతమాత్రమే కాదు, పరీక్షలకు 2 నెలల ముందు పూర్తిగా పాఠాలపై ధ్యానాన్ని ఉంచి చాలా మంచి పని చేశావు. ఒక్కసారే లక్షలాది మంది పరీక్షలు రాశారు కాబట్టి ఆ సమయంలో మేం భయపడ్డాం. నువ్వెంత తెలివైనదానివో మాకందరికీ తెలుసు. అయితే నీవు బాగా చదువుగలవని విద్యారంగ నాయకులను, ఉన్నత విద్య ఎన్నికల బృందాన్ని నీవు ఎలా మెప్పించగలవు? నీ గ్రేడ్ను బట్టే కదా. ఒక విద్యార్థి పరీక్ష బాగా వ్రాసింది అంటే అది ఆమె తీర్మానాన్ని, పట్టుదలను, సమయపాలనను మరియు క్రమశిక్షణను తెలియచేస్తుంది. ఉద్యోగాలు ఇచ్చేవారు ఇలాంటి వారి కోసమే వెతుకుతారు. మరో విషయం, నీ భవితకు, వృత్తికి సంబంధం లేని సబ్జెక్టులను నేను ఎందుకు చదవాలి అని అనుకోవద్దు. నేను అలాగే అనుకునేదాన్ని. కానీ నేను ప్రైమరీ స్కూల్లో అంకెల స్పెల్లింగ్లు నేర్చుకోకపోతే మీ ట్యూషన్ టీచరుకు చెక్కు రాసి ఇవ్వలేకపోయేదాన్ని కదా. కాబట్టి అలాంటి సబ్జెక్టులను తక్కువగా అంచనా వేయవద్దు. అలాగే నీకు ఇష్టం లేని సబ్జెక్టును కూడా నీవు చదవాల్సి ఉంటుంది. వాటికి కొంత ఎక్కువ సమయం ఇవ్వాలి. అలా లోతుగా చదివితే వాటిపై ఆసక్తి పెరుగుతుంది. కొన్నిసార్లు అందుకు సహాయం అవసరమవుతోంది. కాబట్టి ఎవరినైనా అడిగి తెలుసుకో, లేక ట్యూషన్ పెట్టించుకో. నిన్ను నీవు ఎరగడం కూడా చాలా ముఖ్యం. నీ పరిమితులేంటి? దినములో ఎంత సమయం చదువు కొరకు కేటాయిస్తున్నావు? నీ పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడానికి నీకెంత సమయం పడుతుంది? ఈ విషయంలో నీవు చురుకుగా లేవు అనుకుంటే ఇంకా ఎక్కువ శ్రమ తీసుకోవాలి. ఒకవేళ నీకు అంతా తెలిసినా నీవు రాసినదే పరీక్ష పేపర్లు దిద్దేవారిపై ముద్ర వేసుకుని పోతుంది. కాబట్టి పరీక్షలలో వస్తాయి అనుకున్న ముఖ్యమైన ప్రశ్నలన్నిటికీ జవాబులు రాయడానికి అభ్యాసం చేయి. పరీక్షల తరువాత ఆ అంశాలను నీవు మర్చిపోవచ్చు. కానీ నీవు నేర్చుకున్న విషయాలు ఒక లక్ష్యంను సాధించడానికి నీకు ఉపయోగపడవచ్చు. ఇప్పుడు నీవు యూనివర్సిటీకి వెళ్తావు కాబట్టి మరెక్కువ పరీక్షలుంటాయి. పరీక్షల కోసం చదవడం అన్నది ఒక విధమైన ఒంటరితనం అని నాకు తెలుసు. దానిని నీ అంతటి నీవు అలవర్చుకోవాలి. ఇలా ప్రతి నెల నేను వ్రాసే ఉత్తరాల ద్వారా నీకు క్రమశిక్షణ వస్తుంది. కాబట్టి నేను చెప్పినట్టు చేయగలవు. ప్రేమతో అమ్మ.
1: నా కుమార్తెకు వ్రాసిన ఉత్తరాలు అనే పుస్తకం వ్రాసిన వాల్స్ గారిని నేనెప్పుడూ అభినందిస్తాను. ఆమె ప్రస్తుతం తన కుమార్తెకు నాకు సహాయపడే సలహాలు ఇవ్వడమే కాదు, భవిష్యత్ కొరకు కూడా మంచి సలహాలు ఇస్తుంది. మనకు అలా మంచి సలహాలు ఇచ్చే మరొకరున్నారు. వారెవరో కాదు, షారోన్ గారు. మనం సమయమును గూర్చి ఆలోచించాలని వారు కోరుతున్నారు. అందుకే ఈరోజు చాలా గోడ గడియారాలు మరియు చేతి గడియారాలున్న ఒక వ్యక్తిని గూర్చిన కథను మనతో చెప్పబోతున్నారు. మీరు విని తప్పకుండా ఆనందిస్తారని నమ్ముతున్నాను. నేను కూడా దానికోసమే కనిపెడుతున్నాను. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
3: శ్రోతలకు శుభాశీస్సులు. నిరీక్షణ మహిళ కార్యక్రమం మీరు వింటున్నందుకు సంతోషిస్తున్నాం. సమయానికి వచ్చి వింటున్నారు కదూ. బహుశా కొంతమంది గడియారం వైపే చూస్తూ ఆ సమయం ఎప్పుడొస్తుందా అని కనిపెడుతున్నారేమో అన్నట్టు గడియారం అంటే జ్ఞాపకం వచ్చింది. నాకు ఒకతను తెలుసు. అతనికి గడియారాలంటే చాలా ఇష్టం. అలా అని సమయం తెలుసుకోవాలన్నదే అతని ముఖ్య ఉద్దేశం కాదు. అతడు ఒక్కొక్క గదిలోనికి వెళ్ళినప్పుడు ఏ గదిలోనికి వెళ్ళినా పగలైనా రాత్రి అయినా ఎంత సమయం అయిందో చూచుకునేవాడు. అనుకున్న సమయం కన్నా ఆలస్యమైపోతుందేమో అన్న భయంతో కాదు సుమా, కేవలం అతనికి గడియారాలంటే ఇష్టం కాబట్టి అలా చేసేవాడు. ఏ రకమైన గడియారమైనా ఇష్టపడేవాడు. అతని వద్ద మామూలు గడియారం, ఫ్యాన్సీ గడియారం, ఆటలాడేటప్పుడు పెట్టుకునే గడియారం ఉన్నాయి. వాస్తవానికి అతనికి 7 చేతి గడియారాలున్నాయి. ఇంట్లో ప్రతి గదిలో, చివరికి స్నానాల గదిలో కూడా మొత్తం 8 గోడ గడియారాలున్నాయి. ఇంకా 3 జేబు గడియారాలున్నాయి. అందులో ఒకటి అతని గుండెకు దగ్గరగా ఉంటుంది. అది వాళ్ల తండ్రి జేబు గడియారం. అలాంటివి ప్రపంచంలో 200 మాత్రమే ఉన్నాయి. అది చాలా ఖరీదైనది మాత్రమే కాదు, తండ్రి పట్ల అతనికున్న మనోభావాలకు కూడా గుర్తుగా ఉన్నది. దాన్ని చూచినప్పుడెల్లా అతనికి చాలా సంతోషం కలిగేది. ఒకరోజు నేను, ఇప్పుడు మీకు సరిపోయినన్ని గడియారాలు ఉన్నాయా అని అడిగాను. అతడు, ఆ ఉన్నాయి, నాకు మరొక గడియారం అక్కర్లేదు, అయినా ఇంకొక గడియారం పెట్టడానికి స్థలం ఉందనుకోండి అన్నాడు. అతనికి గడియారాలంటే అంత ప్రియం అన్నమాట. కొంతమందికి ఒక్క గడియారం కూడా ఉండదు. ఒకవేళ మీరు సమయానికి అంతగా ప్రాధాన్యతనివ్వని సంస్కృతిలో జీవించవచ్చు. సంబంధాలు చాలా ప్రాముఖ్యమైనవి. వాటిని నిలబెట్టుకోవడం మంచిది కూడా. కొన్ని సంస్కృతులలో మనుషులు సమయానికి కట్టుబడి ఉండరు, కాని కొన్ని దేశాలలో మనుషులు సమయానికి దాసులుగా ఉన్నారు. నాకు ఒక చేతి గడియారం ఉన్నది. నేను దాన్ని ప్రతిరోజు పెట్టుకుంటాను. అది నాకు చాలా అనుకూలంగా ఉంటుంది. అది సమయాన్ని చూపిస్తుంది. నా పనులను, బాధ్యతలను సమయానుకూలంగా చేసుకోవడానికి సహాయపడుతుంది. ఆ గడియారం నాకు ప్రత్యేకమైనదేమీ కాదు. అది నాకు సమయాన్ని చూపిస్తుంది అంతే. అలాగే నేను చేయాల్సిన పని విషయం గాని, ఎక్కడికైనా వెళ్లాలి అనుకున్నప్పుడు గాని నాకు ఇంకా ఎంత సమయం మిగిలి ఉందో తెలియచేస్తుంది. ఏది ఏమైనా నేను ఎంతకాలం జీవించాలి అన్న దానిని ఏ గడియారం కూడా చెప్పదు. అది ఎంత సమయమో మీకు తెలుసా? నేను ఒక దినమునకు ఎంత సమయం అని ప్రశ్నించడం లేదు, కాని మీరు బ్రతకడానికి ఇంకా ఎంతకాలం మిగిలి ఉంది అని అడుగుతున్నాను. మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు అంటే ఎవ్వరూ చెప్పలేరు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, మనం ఎల్లకాలం జీవించబోవడం లేదు. మనలో కొంతమంది వృద్ధాప్యంలో చనిపోవచ్చు, కొంతమంది జబ్బులతో లేక అనారోగ్య సమస్యలతో యవ్వన కాలంలోనే చనిపోవచ్చు. అబ్బాయిలు యుద్ధంలో చనిపోతారు, స్త్రీలు ప్రసవ సమయంలో చనిపోతారు. అది వాస్తవం కాదంటారా? ఏదో ఒక సమయంలో మనందరం చనిపోతాం. చావుకు వయస్సుతో పనిలేదు. ప్రసంగి 3:1-2 ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు,

అదేంటి అలా ప్రశ్నిస్తున్నారేంటి? ఎవరైనా చనిపోవడానికి సిద్ధంగా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరం అందుకు సిద్ధపడి ఉండాలి. కొంతమంది మీరు చనిపోతే ఇక అదే అంతము అని అనుకుంటారు. ఇక అంతా అయిపోతుంది కాబట్టి ఇక వాళ్ళు దాని గురించి ఆలోచించాలని కూడా అనుకోరు. వారు నిత్య జీవాన్ని నమ్మరు. మరికొంతమంది భౌతిక దేహం చనిపోయాక మరో భౌతిక రూపంలో తిరిగి పుడతారు అని నమ్ముతారు. చాలామంది వాళ్లు చేసిన మంచి పనులు లేక చెడ్డ పనులను బట్టి నిత్య జీవంలో ప్రతిఫలాన్ని పొందుతారని నమ్ముతారు. దేవుడున్నాడని మరియు వారి మంచి ఉద్దేశాలు, సరైన లక్ష్యాలు ఇక ముందుకు వారికి విజయాన్ని ఇస్తాయని నమ్మేవారు కూడా ఉన్నారు. బైబిలులో మరణం గురించి చాలా చెప్పబడింది. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని వ్రాయబడింది. అంటే మరణానంతరం ఇంకా జీవితం ఉందన్నమాట. మనుషులొక్కసారే మృతి పొందవలెననియో నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును అని హెబ్రీవులకు రాసిన పత్రిక 9:27 చెప్తుంది. శ్రోతలు, బైబిలు 2 విషయాలను స్పష్టంగా చెప్తుంది. మనం ఒక్కసారే చనిపోతాం మరియు తీర్పు తీర్చబడుతుంది. మనుషులు మనల్ని నిందించవచ్చు, తీర్పు తీర్చవచ్చు, కాని దేవుడే అందరికీ తీర్పరి అని బైబిలు చెప్తున్నది. ఆయన తీర్పే ప్రాముఖ్యమైనది. ప్రతి మనిషి పాపంలో పుడుతున్నాడు, పాపం చేస్తున్నాడు గనక మరణం ఉన్నది. పాపం వలన వచ్చు జీతం మరణం అని బైబిలు చెప్తుంది. మనిషి పాపం ద్వారా 3 మరణాలు వచ్చాయి. మొదటిది ఆధ్యాత్మిక మరణం. పాపం చేసిన మనిషి ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉంటాడు. దానిని బట్టి భౌతిక మరణం కూడా వస్తుంది. ఫలితంగా శాశ్వత మరణం పొందుతాడు. కాని మనకు నిత్య జీవమివ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనకు దానిని సిద్ధం చేశాడు. మీరు పాపి అని గ్రహించి యేసుక్రీస్తును రక్షకునిగా విశ్వసించి మీ పాపాలు ఒప్పుకుంటే మీరు ఆధ్యాత్మికంగా తిరిగి లేపబడతారు, నూతన జీవితాన్ని పొందుతారు. భౌతిక మరణం పొందినా యేసు ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మీరు తిరిగి లేపబడతారు, మహిమ శరీరాన్ని పొందుతారు, నిత్య జీవాన్ని పొందుతారు, యుగయుగములు ప్రభువుతో ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ మీరు ఈరోజే చనిపోతే మీ గమ్యం ఏంటి? మీరు పరలోకంలో ఉంటారన్న నిశ్చయత మీకుందా? ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మరణమును గురించి ఆలోచించడం మాకెవరికీ ఇష్టం లేదు, కాని ఇది మేము తప్పకుండా ఎరగాల్సిన సత్యం. ప్రతి ఒక్కరం దాని కొరకు సిద్ధపడాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విన్న ప్రతి సోదరి మనోనేత్రాల్ని తెరవండి. వారి జీవిత అర్థాన్ని, గమ్యాన్ని తెలుసుకునే కృపనివ్వండి. మరణానంతర జీవితాన్ని నిత్య జీవంలో గడిపేందుకు వారిని సిద్ధం చేయండి. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి నిత్య జీవాన్ని ప్రసాదించిన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.

0: మనం బ్రతకడానికి మరియు చనిపోవడానికి ఒక సమయముంది. ఈరోజు మన ఆభరణాల పెట్టెలో నుండి మరో కొత్త విషయాన్ని నేర్చుకోబోతున్నాం. మన జీవితాలలో అర్థవంతమైన స్పర్శ యొక్క ప్రాముఖ్యతను గూర్చి అభిలాష గారు మనకు చెప్తారు.
1: నేను యేసు అనే ఒక మానవును గూర్చి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆయన దేవుని కుమారుడు. ఆయనకు స్వస్థపరిచే శక్తి ఉంది. ఒకరోజు యేసు కొండదిగి కిందికి వచ్చాక ఒక గొప్ప జనసమూహం ఆయన్ను వెంబడించింది. ఒక కుష్ఠురోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకరించి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని అడిగాడు. యేసు అతని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని చెప్పాడు. వెంటనే అతడు కుష్ఠురోగము నుండి స్వస్థత పొందాడు. యేసు స్వస్థపరిచిన వారిలో చాలామంది వెలివేయబడిన వారిగా, అంటరాని వారిగా ఎంచబడ్డారు. వారి విషయం యేసుకున్న గొప్ప కనికరాన్ని మనం చూడగలం. ఎందుచేతనంటే ఆయన కుష్ఠువ్యాధి గల వారిని ముట్టడానికి భయపడలేదు. యేసు జీవించిన కాలంలో ఎవరూ అలాంటి వారికి దగ్గరగా వచ్చేవారు కారు. వారిని ముట్టుకోవడం బహు తక్కువ. కాబట్టి ఒక కుష్ఠురోగిని యేసు ముట్టడం ఒక గొప్ప ప్రేమ ప్రదర్శన అని చెప్పవచ్చు. అంటరాని వారిగా ఉండడం అంటే ప్రేమించకపోవడం మరియు ప్రేమించబడకపోవడం. కుష్ఠురోగిలాగానే జ్యోతి అనే అమ్మాయి కూడా అంటరాని దానిగా బాధను అనుభవించింది. ఒకరోజు పాఠశాలలో ఉపాధ్యాయురాలు విద్యార్థులకు ఒక ప్రశ్న వేసింది. వారిని గూర్చి వారికి నచ్చిన విషయాలు మరియు నచ్చని విషయాలు ఏవో చెప్పమన్నది. జ్యోతి తన పొడువాటి జుట్టును ముఖంపై ఒకవైపును కప్పుకొని మౌనంగా కూర్చున్నది. ఒకరి తర్వాత మరొకరు చెప్తున్నారు. ఇక జ్యోతి వంతు వచ్చింది. అయినా ఆమె మాట్లాడలేదు. టీచర్ జ్యోతి దగ్గరకు వచ్చి ఆ ప్రశ్ననే మళ్లీ అడిగింది. చివరికి జ్యోతి లేచి నిలబడింది. ముఖంపై కప్పుకున్న జుట్టును వెనక్కి త్రోసింది. ఆమె ముఖంలో సగం మట్టుకు వ్యాపించిన ఎర్ర పుట్టుమచ్చను టీచర్ చూడగలిగింది. ఆ అమ్మాయి గట్టిగా ఏడుస్తూ, నాకు ఇష్టం లేనిదేదో మీకు అర్థమైందా అని అడిగింది. ఆమె పట్ల కనికరంతో టీచర్ హృదయం కరిగిపోయింది. ఆమెను గుండెలకు హత్తుకుని ఆ పుట్టుమచ్చపై ముద్దు పెట్టింది. జ్యోతికి నిజంగా అదెంతో అర్థవంతమైన స్పర్శ. టీచర్ ఆమెతో, జ్యోతి, నీవేమి బాధపడవద్దు. నీకు ఆ పుట్టుమచ్చ ఉన్నా దేవునికి నాకు నీవు అందంగానే కనిపిస్తున్నావు అని చెప్పింది. జ్యోతి గుండె పగిలేలా ఏడవసాగింది. నన్ను ఎవరైనా కౌగులించుకుని ఇప్పుడు మీరు చెప్పినట్లు చెప్పాలని ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నాను. నా సొంత తల్లే కొన్ని సంవత్సరాలుగా కనీసం నా ముఖాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడదు అని బోరున విలపించింది. చూశారా ప్రియ స్నేహితులారా, మృదువైన ఒక చిన్న కార్యం ఒక వ్యక్తికి ఎంతో విలువైనది. అర్థవంతమైన ఒక స్పర్శ జీవితకాల ఒంటరితనాన్నంతా మరియు బాధనంతా స్వస్థపరచగలిగింది. ఎవరో చెప్పిన ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. లోకం తన చుట్టూ ఒక వృత్తాన్ని గీసుకుని దానిలో నుండి నన్ను బయటికి నెట్టివేసింది. కాని దేవుడు తన చుట్టూ ఒక వృత్తాన్ని గీసుకుని దానిలోకి నన్ను లాక్కున్నాడు. అవును, మనం లోకంలోకి వెళ్ళి ఒక కౌగిలింతతో, ఒక చుంబనంతో, లేక ఒక మృదువైన అర్థవంతమైన స్పర్శతో మనుషులను ప్రేమ వృత్తంలోకి లాగుకోవచ్చు, కాదంటారా?
2: శ్వేత, అభిలాష గారు చెప్పిన జ్యోతి కథ నిజంగా నా మనసును కదిలించింది. ఆ అమ్మాయి ఎంత బాధపడిందో నీవు ఊహించగలవా? నేను మా పెద్ద పాపను గురించి ఆలోచిస్తున్నాను. సున్నితమైన స్పర్శ మాకు చాలు అనుకునే వాళ్లలో నా కుమార్తె ఒకతే. అలా చాలా మంది ఉంటారు.
0: మా పిల్లలు కూడా అంతే.
2: ప్రియులారా, మీరు కూడా మీ స్పర్శ ద్వారా కొంతమందికైనా మీ ప్రేమను చూపిస్తారని నమ్ముతున్నాం.
0: మహిళగా మీరు మరో మహిళను కౌగిలించుకోవడం ద్వారా, ముద్దు పెట్టుకోవడం ద్వారా మీ ప్రేమను, కనికరాన్ని చూపించడం మాటల కన్నా గొప్పది. వాళ్ళు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా పర్వాలేదు. శ్రోతలు, మిమ్మల్ని అలా ప్రోత్సహించిన వారెవరైనా ఉన్నారా? ఉంటే మీరు ఏ పరిస్థితులలో ఎవరి ద్వారా అలా ప్రోత్సహింపబడ్డారో మాకు రాయొచ్చు కదా. అలా మీరు పొందిన ఆదరణను మాతో పంచుకుంటారు కదూ. ఇప్పుడు ఒక శ్రోత రాసిన ఉత్తరాన్ని మౌనిక గారు చదివి వినిపిస్తారు.
3: నిరీక్షణ మహిళా నిర్వాహకులకు నా హృదయపూర్వక వందనాలు. నేను నా కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి ఇతరులకు ఏ సహాయం చేయలేకపోతున్నానని బాధపడేదాన్ని. మీ కార్యక్రమాన్ని విన్నాక ఇతరుల పట్ల మన కనికరాన్ని ఎలా చూపించవచ్చో నేర్చుకున్నాను. నేను కూడా ఒక కనికరము గల మహిళగా ఉండాలని తీర్మానం చేసుకున్నాను. ఈ అంశానికి సంబంధించిన నాటిక చాలా బాగుంది. కృపను గూర్చి మీరు ప్రసారం చేస్తున్న నాటిక కూడా నాకు బాగా నచ్చింది. ఈ నాటికలను మాకు పంపించగలరా? నా కోసం, నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కోసం ప్రార్థించండి.
0: శ్రోతలు, ఈ కార్యక్రమంలోని నాటికలు గాని ఆరోగ్య సూత్రాలను గాని ప్రత్యేకంగా సీడీ రూపంలో పొందాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు.
2: శ్రోతలు, ఈ వారమంతా షారోన్ గారి ప్రశ్నను జ్ఞాపకం చేసుకునండి. అది ఎంత సమయమో మీకు తెలుసా? సూర్యుని క్రింద ప్రతిదానికి సమయం ఉన్నది. బ్రతకడానికి, చావడానికి సమయం ఉంది. మనం మన ప్రభువును ముఖాముఖిగా కలుసుకోబోతున్నాం. ఒకవేళ మీరు యేసును ఎరిగి ఉంటే అది మీకు మహిమాన్వితమైన సమయంగా ఉంటుంది. ఆయనను మీ ప్రభువుగా, రక్షకునిగా చేసుకుని ఆయనను వెంబడించడానికి ఈరోజే తీర్మానం చేసుకోండి.

0: ఈ కార్యక్రమాన్ని గురించి మీ అభిప్రాయాలను మాకు వ్రాయండి. ముఖ్యంగా ఈరోజు వర్తమానం ద్వారా అనగా జీవితానికి మరియు ఆత్మకు చెప్పబడిన పాఠాల ద్వారా మీరు ఎలా ఆశీర్వదింపబడ్డారో మాకు తెలియజేయండి. మహిళలుగా మీ విరామ సమయాలలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
1: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 5-6 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో గిల్గాలు యందు జరిగిన సున్నతి, పస్కా పండుగ ఆచారాన్ని గురించి, ఎరికో పతనాన్ని గురించి వివరించబడినట్లుగా చూస్తాం. ఇశ్రాయేలులకు సున్నతి చేయమని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు. ప్రభువు ఇలా ఆజ్ఞాపించడానికి గల కారణం అక్కడ ఉన్నవారిలో అందరికీ సున్నతి చేయబడి ఉండలేదు. అదేవిధంగా యెహోషువ యెహోవా సేనాధిపతిని ఎదుర్కొన్న అనుభవాన్ని గురించి చూస్తాం. ఇక 6 అధ్యాయంలో ఎరికో గోడలు కూలిపోవడం గురించి ఉంటుంది. ఇశ్రాయేలీలు అక్కడికి చేరుకోవడంతో ఆందోళనకు గురైన ఎరికో ప్రజలు ఎరుకో కోట గోడలు మూసివేశారు. యెహోషువ తన ఆయుధాలను పట్టుకొని 6 రోజులు పట్టణం చుట్టూ తిరగమని ప్రభువు చెప్పాడు. 7 యాజకులు పొట్టేలు కొమ్ముల బాకాలను మందసం ఎదుట మోయాలని సూచించబడింది. 7వ రోజు యాజకులు తమ కొమ్ములు ఊదుతూ పట్టణం చుట్టూ తిరిగారు. అలా చేసినప్పుడు ఆ గోడలు కూలిపోతాయని దేవుడు అతనికి చెప్పాడు. ఇక అక్కడ జరిగిన వృత్తాంతాన్ని నేటి పాఠంలో మనము శ్రద్ధగా తెలుసుకుందామా?
1: ప్రియ శ్రోతలు, ఈరోజు మనం యెహోషువ గ్రంథం 5-6 అధ్యాయాలు వినబోతున్నాము. 5 అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు తమ జాతీయ సంస్కారమైన సున్నతిని ఆచరించారు. మన్నా సరఫరా ఆగిపోయింది. నాటి నుండి వారు అక్కడి భూమి పంటే తిన్నారు. యెహోవా దూత యెహోషువకు కనిపించాడు. ఈ దర్శనం యెహోషువకు సమయోచితమైన సహాయం. వివరాలు వినండి. కనానీయ రాజులు ఇశ్రాయేలు ప్రజల విజయమును గురించిన వార్తలు విన్నారు. వారి గుండెలు చెదిరిపోయాయి. అమోరీ రాజులు కూడా ఇశ్రాయేలు వారు యొర్దాను నదిని దాటిన వైనం విన్నారు. వారికి ధైర్యముడిగింది. అమోరీయులకు కనానీయులకు ఇది పిడుగులాంటి వార్త. అకస్మాత్తుగా ఇశ్రాయేలీయులు రావటంతో వారు భయంతో అట్టిట్టయిపోయారు. ఆ సమయంలో దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు, రాతి కత్తులతో ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించు. అలాగే యెహోషువ సున్నతిగిరి అనే చోట ఇశ్రాయేలీయులకు సున్నతి సంస్కారం జరిగించాడు. ఈజిప్టు నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ అరణ్యంలో చనిపోయారు. అరణ్య మార్గంలో పుట్టిన వారెవరూ అంతవరకు సున్నతి పొంది ఉండలేదు. 40 వారు సంచరించారు. అయితే మిగిలిన వారు, అనగా చనిపోయిన వారి కుమారులకు సున్నతి జరిగి ఉండలేదు. అందుచేత వారు తమ శిబిరాలలో అలాగే నిలిచిపోయారు. యెహోవా అన్నాడు, నేడు నేను ఈజిప్టు అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేశాను అని యెహోషువతో అన్నాడు. అందుచేత ఆ చోటికి నేటి వరకు గిల్గాలు అనే పేరు వచ్చింది. అబ్రహామీయ నిబంధనకు సున్నతి గుర్తు. కనాను దేశం వీరికి వాగ్దత్త భూమి. ఈ కొత్త తరం సున్నతి సంస్కారాన్ని నిర్లక్ష్యం చేశారు. దేవుని ఆజ్ఞ మేరకు యెహోషువ వారికి సున్నతి చేయించాడు. ఈ విధంగా ఈజిప్టు నింద వారి నుంచి దొర్లిపోయింది. గిల్గాలు అంటే గాలు గాలు. దొర్లిపోయింది దొర్లిపోయింది అని 2 అన్నట్లు. యెహోషువ 5:10 నుండి ఆ నెల 14వ తేదీ సాయంకాలం ఎరికో మైదానంలో వారు పస్కాను ఆచరించారు. ఆ మర్నాడు వారు ఆదేశపు పంటనే తిన్నారు. ఆ రోజే వారు పొంగక వేయించిన భక్ష్యాలను తిన్నారు. అప్పుడే మన్నా ఆగిపోయింది. కనాను భూమి పంట తిన్నారు. అది వసంత ఋతువు, కడవరి వర్షాలు కురిసే సమయం. ఇశ్రాయేలీయులు అప్పుడే సున్నతి సంస్కారం పొందారు. వెంటనే పస్కా పండుగ జరుపుకున్నారు. వాగ్దత్త భూమి, అది నిబంధన భూమి. ఆ నిబంధన ఇదిగో ఇప్పుడే నెరవేరింది. శ్రోతలు వింటున్నారా? మన పాత స్వభావం మంచిది కాదు. ప్రాచీన పురుషుడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను స్వతంత్రించుకోలేడు, అనుభవించలేడు. గలతి పత్రిక 5:17 శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తాయి. పాత కొత్త స్వభావాల మధ్య పోరాటం ఉంది. సున్నతి సంస్కారం ఇదే సత్యాన్ని వ్యక్తం చేస్తోంది. మన్నా యేసుక్రీస్తుకు సంకేతం. యోహాను సువార్త 6:49-51 యేసు ప్రభు అన్నాడు, మీ పితరులు మన్నా తిన్నారు, అయినా చనిపోయారు. ఈ మన్నాను తినేవాడు చావడు. ఇది పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం. నేనే జీవాహారమును. ఈ ఆహారము మిమ్మలను బ్రతికిస్తుంది. జీవప్రదమైన ఆహారం ఆధ్యాత్మిక మన్నా యేసుక్రీస్తే. యెహోషువా 5:13 ఒక గంభీరమైన దృశ్యం మనం చూస్తాము. ఎరికో ప్రాంతంలో యెహోషువా కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఒకడు ఎదట నిలిచి ఉన్నాడు. యెహోషువా అతణ్ణి ప్రశ్నించాడు, నీవు మా పక్షమున ఉన్నావా లేక మా విరోధుల పక్షాన ఉన్నావా? అతడన్నాడు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. వెంటనే యెహోషువా నేలమట్టుకు సాగిలపడి నమస్కరించాడు. నా ఏలినవాడా, సెలవీయండి అన్నాడు. అతడన్నాడు, నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయి. వెంటనే యెహోషువా చెప్పులు విడిచాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? యెహోషువాకు ఇది సేవార్థమైన పిలుపు. ఆ పిలుపునకు అతడు ప్రత్యేకించబడుతున్నాడు. మండుతున్న పొద వద్ద ఇలాగే దేవుడు మోషేను సేవార్థమైన పిలుపునకు ప్రత్యేకించాడు. యెహోషువా ఈ అనుభవంలో విరిగి నలిగిన హృదయం గలవాడయ్యాడు. కత్తి దూసి నిలిచిన ఆ వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. యెహోషువా, ఈ యుద్ధం నాది, నీవు నిమిత్తమాత్రుడవు అని చూపటానికి ఆయన కత్తి చేత పట్టుకుని కనిపించాడు. దేవునికి లోబడితేనే కాని యెహోషువా శత్రువును జయించలేడు. ఎరికోపై విజయం ఎలా కలిగింది? దేవునికి, యేసుక్రీస్తుకు, అనగా సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు లోబడినప్పుడే విజయం. అమోరీయులు, కనానీయులు అక్కడ ఉన్నారు. వారిని జయించాలి, ఓడించాలి. ఇశ్రాయేలు దేవుడు తన నిబంధనను వారికి జ్ఞాపకం చేశాడు. సున్నతి సంస్కారాన్ని వారు జరిగించారు. సున్నతి నిబంధన సంకేతం. అది అబ్రహామీయ నిబంధన. ఆదికాండం 17:13 సున్నతి నిబంధన దేవుడు తన ప్రజలపై వేసిన ఆమోద ముద్ర, ఆధ్యాత్మిక ముద్ర. గిల్గాలు ఎరికో పట్టణానికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పటి నుండి గిల్గాలు వారికి కేంద్ర పట్టణమైంది. యెహోషువా సేవ కొరకై ప్రత్యేకించబడిన స్థలమది. మునుపు సౌలురాజుకు అక్కడే పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు వీరు స్వతంత్ర జాతి. ప్రశాంతంగా వీరు పస్కాను ఆచరించారు. ఇప్పుడు ఇక్కడ మరణదూత లేడు, భయం లేదు. ఇప్పుడు మన్నాతో పనిలేదు. హాయిగా సేద్యం చేసుకుని వాగ్దత్త భూమి పంటనే తింటారు. విశ్వాసముండాలి, దానితో పాటు క్రియలు కూడా కావాలి కదా. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసు మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, యెహోషువా కంటే శ్రేష్ఠుడు. అందరూ యేసుక్రీస్తుకు లోబడాల్సిందే. రూపాంతరపు కొండమీద దేవుని స్వరం ఏమన్నది? ఇడుగో నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినాలి. యెహోషువా యేసుప్రభు ఎదుట సాగిలపడి మృక్కుతున్నాడు. యెహోషువాకు కనిపించిన ఈ సేనాపతి అంతకుముందు ఇశ్రాయేలును ఈజిప్టు నుండి నడిపించినవాడే. యెహోషువా యేసును ఆరాధించాడు. ప్రియశ్రోత, నీవు ఈ యేసును వ్యక్తిగత రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? సరే, రండి, ఇప్పుడు మనం యెహోషువా గ్రంథం 6:16 వెడదాము. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఎరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు. వీరు యొర్దాను నది దాటి వచ్చారు. పాలుతేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశించారు. రాతి కత్తులతో సున్నతి సంస్కారం జరిగించారు. కత్తి దేవుని వాక్యానికి సంకేతం. ఇది ఆత్మ ఖడ్గం. యెహోషువా సేనాపతి, అతని పైన యేసుక్రీస్తు సర్వసేనాపతి. ఇప్పుడు వారు ఎరికోను ముట్టడించారు. రెండు పట్టణాలున్నాయి, ఎరికో, హాయి. ఈ రెండిటినీ పట్టుకున్నారంటే వాగ్దత్త భూమి కేంద్రాన్ని జయించినట్లే. అక్కడ్నుంచి వారు దక్షిణానికి తరలి వెళ్తారు.

0: యెహోషువ 6వ అధ్యాయం వివరాలు. అప్పుడు ఎరికో పట్టణ ద్వారం గట్టిగా మూయబడి ఉంది. దేవుడన్నాడు, ఈ పట్టణాన్ని పూర్తిగా నీకు అప్పగిస్తున్నాను. మీరు యుద్ధసన్నద్ధులై పట్టణాన్ని ఆవరించి దాని చుట్టూ తిరగాలి. 6 దినాలు అలా చేస్తూ రావాలి. 7 యాజకులు బూరలు పట్టుకొని ముందుగా నడవాలి. 7వ రోజున మీరు 7 మారులు పట్టణం చుట్టూ తిరుగుతూ ఉండగా ఆ యాజకులు బూరలు ఊదాలి. ఆగకుండా ఆ కొమ్ములతో వారు ధ్వని చేస్తూ ఉండగా మీరు బూరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వెయ్యాలి. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలుతుంది. ఇదే మాటను యెహోషువ వారికి ఆజ్ఞాపించాడు. వారు బూరలు ఊదుతూ ఉండగా యెహోవా నిబంధన మందసం వారి వెంట నడిచింది. యెహోషువ ఆజ్ఞాపించాడు, నేను చెప్పే వరకు మీరు కేకలు వెయ్యకూడదు. ఈ విధంగా యెహోవా మందసం ఆ పట్టణమును చుట్టుకొని 1 మారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు శిబిరములో చొచ్చి రాత్రి అక్కడే గడిపారు. ఇశ్రాయేలీయులు ఎరికోను ముట్టడించారు. ఇది అకస్మాత్తుగా జరిగింది. ఇంత త్వరగా వీరు వచ్చి పడతారని స్థానిక ప్రజలు అనుకోలేదు. యుద్ధం మొదలైంది. ఇశ్రాయేలు సైన్యం వచ్చి పడింది. ఇశ్రాయేలీయుల పద్ధతి స్థానికులకు అర్థం కాలేదు. ఇదేమిటి, వీరు పట్టణం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు, ఆయుధాలు లేవు, గుర్రాలు లేవు, సైన్యం అసలే లేదు. యెహోషువ 6వ అధ్యాయం 12వ వచనం, ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోశారు. 6 దినాలు వారు అలాగే చేశారు. ఎరికో పట్టణ సైన్యానికి ఇదంతా అయోమయంగా ఉంది. 7వ దినమున వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగారు. అప్పుడు యెహోషువ ఆజ్ఞాపించాడు, కేకలు వెయ్యండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగిస్తున్నాడు. ఈ పట్టణము, దీనిలో ఉన్న యావత్తు యెహోవా వలన శపించబడింది. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టింది గనుక ఆమె ఇంట ఉన్న వారందరూ మాత్రమే బతుకుతారు. శపించబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకుంటే మీరు శాపగ్రస్తులవుతారు. శపించబడిన దాన్ని మీరు ముట్టకూడదు. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేశారు. వారు ఆర్భాటంగా కేకలు పెట్టగా ప్రాకారం కూలింది. ఎరికో గోడలు కూలిపోయాయి. సోదరీ సోదరులారా, వింటున్నారా, ఈ ఘన విజయం ఇశ్రాయేలీయుల విశ్వాసమే. లోకమును జయించే విజయం మన విశ్వాసమే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. ఈ చరిత్రాత్మక సంఘటనకు ఇది ఒక గొప్ప వ్యాఖ్యానం. విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలాయి. ఎరికో లోకానికి సాదృశ్యం. యెహోషువ ఎలా జయించగలిగాడు? అతని విజయ రహస్యమేది? దేవుడే అతని పక్షాన యుద్ధం చేశాడు. ఇప్పుడు ఎరికో పట్టణం ఇశ్రాయేలు ప్రజలకు స్వాధీనమైంది. యెహోషువ 6వ అధ్యాయం 21వ వచనం. వారు పురుషులనేమి, స్త్రీలనేమి, పిన్నలను, పెద్దలను, అందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించారు. అయితే రాహాబును, ఆమె తల్లిదండ్రులను, సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తెచ్చారు. వారిని ఇశ్రాయేలు శిబిరము బయట ఉంచారు. వేగులవారి వాగ్దానాన్ని వారు ఈ విధంగా నెరవేర్చారు. వెండి, బంగారు, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిరంలో ధనాగారంలో ఉంచారు. ప్రియ సోదరీ సోదరులారా, 1 రాజులు 16వ అధ్యాయంలో ఎరికో పట్టణం పునర్నిర్మించబడినట్లు చెప్పబడింది. అలా చేయకూడదు. యెహోషువ 6వ అధ్యాయం 26వ వచనం, ఎవడు ఎరికో పట్టణాన్ని కట్టించపూనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడవుతాడు. వాడు దాని పునాది వేస్తే వాని జ్యేష్ఠపుత్రుడు చస్తాడు. దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చస్తాడు. 1 రాజులు 16:34 హీయేలు అనేవాడు ఎరికో పట్టణం కట్టించాడు. దానికి పునాది వేసినందుకు అతని పెద్ద కొడుకు అబీరాము చనిపోయాడు. దాని తలుపులెత్తినప్పుడు అతని చిన్న కొడుకు సేరూబు చనిపోయాడు. దేవుని మాటకు తిరుగులేదు. ప్రియ శ్రోతలు వింటున్నారా, ఎరికో పట్టణం చాలా ప్రాచీనమైనది. యెహోషువా పుట్టకముందే ఎన్నో శతాబ్దాల కిందటే నిర్మించబడిన నగరమది. పురాతన నగరం. కోటగోడలు 25 అడుగుల ఎత్తు, 20 అడుగుల మందం. కోట బురుజు నుండి చూస్తే ఎంతో దూరాన ఉన్న శత్రు సైన్యాలు కనిపిస్తాయి. ఎరికో పట్టణ సైన్యం చాలా పెద్దది. కనాను దేశంలో ఇశ్రాయేలీయులు ఎరికోను వశం చేసుకుని ఘన విజయం సాధించారు. యెహోవా యుద్ధశూరుడు. దేవుని మహిమ కనాను దేశమంతటా ప్రచురమైంది. యెహోవా ఎదుట స్థానిక దేవతలందరూ ఓడిపోయినట్లే, శత్రువు ఓడిపోయాడు అని యెహోషువా ముందుగానే చెప్పాడు. అది విశ్వాసమే. అదే అతని విజయం. 1 యోహాను 3:8 అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. సైతాను ఓడిపోయిన శత్రువు. సైతానును మనము జయించలేమా? క్రీస్తు శక్తితో, ఆత్మబలంతో శోధనలను జయించగలం. సైతానును ఓడించగలం. యుద్ధాయుధాలు లేకుండానే ఇశ్రాయేలీయులు దిగ్విజయం సాధించారు. యెహోవాయే వారి పక్షాన పోరాడి గెలిచాడు. ఈ సందర్భంలో సైనికులను నడిపించింది యాజకులు. దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో యెహోషువా గెలిచాడు. ఈ యుద్ధం కేవలం ఆధ్యాత్మికం. దేవుని యుద్ధోపకరణాలు ఆత్మ సంబంధమైనవి. దేవుని జ్ఞానాన్ని ప్రశ్నించగలవాడెవడు? ఆయన చెప్పింది చేసేవారికే విజయం. ఎరికోకు సంబంధించింది అంతా నాశనం చెయ్యాలి. దేవుడు ఎందుకు ఈ విధంగా శాసించాడు? దానికి కారణముంది. కనానీయులు పలు విధాల పాపాలకు పెట్టింది పేరు. ఎరికో వారి పాపాలకు కూడలి స్థానం. దాన్ని తొలగిస్తేనే కాని తన ప్రజలైన ఇశ్రాయేలుకు క్షేమముండదు. దేవుడు ఈ కొరుకుడు పుండును శస్త్రచికిత్స చేసి తొలగిస్తున్నాడు. అంతా సర్వనాశనమైన రాహాబు, ఆమె కుటుంబం క్షేమంగా ఉన్నారు. రాహాబుకు రక్షించే విశ్వాసము, జీవించే విశ్వాసము ఉంది. దేవునికి తన ప్రజలలో కావలసింది పరిశుద్ధత. స్వార్థాపేక్ష క్రైస్తవ విశ్వాసాన్ని పాడుచేస్తుంది, పరిశుద్ధతను కలుషితం చేస్తుంది. మన జీవితంలో కూడా ఏ వస్తువు కానీ, ఏ అనుభవం కానీ అపవిత్రతకు చిహ్నమై ఉంటే దాన్ని తొలగించాలి. కనపడకుండా దాన్ని చెరిపేసేయాలి. రాహాబు విశ్వాసం దేవుని విశ్వసనీయతపై ఆధారపడి ఉంది. దేవుడు ఆడిన మాట తప్పడు. ఎరికో పాత ఊరు. దాన్నెవరూ మరమ్మతు చెయ్యకూడదు. లూకాసువార్త 19వ అధ్యాయంలో ఎరికో పట్టణంలో జక్కయ్య ఒక సుంకపు గుత్తదారుడు. అతణ్ణి యేసు రక్షించాడు. ఎరికో మార్గంలో దొంగలు కొట్టిన ఇశ్రాయేలీయుణ్ణి పరామర్శించి సమరయుడు మంచి సమరయుడని పేరుగాంచాడు. ఈ అధ్యాయంలో చివరి వచనం, యెహోవా యెహోషువాకు తోడుగా ఉన్నాడు. కనాను దేశమందున్న 11 జాతులలో అతని పేరు గొప్పగా ప్రచురమైంది. సోదరుడా, సోదరి, రక్షించబడాలని నీకున్న ఆశ కంటే నిన్ను రక్షించాలని దేవునికి ఎక్కువ ఆశ ఉంది. మరి నీవు రక్షించబడ్డావా లేదా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: గిల్గాలు అను పేరునకు అర్థం ఏమిటి? గిల్గాలు అను పేరుకు అర్థం ఏమిటి? 1 బోర్ల పడుట, 2 నిటారుగా నిలబడుట, 3 దొరలింపబడుట. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రియులారా, ఇంతవరకు మనము యెహోషువ గ్రంథము 5-6 అధ్యాయాలను ధ్యానించుకున్నాం. ఇందులో గిల్గాలు యందు జరిగిన సున్నతి సంస్కారము, పస్కా పండుగ ఆచారాన్ని గురించి గమనించాం. ఇశ్రాయేలీలకు సున్నతి చేయమని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు. సున్నతి అబ్రహాము నిబంధనకు గుర్తుగా ఉంటున్నది. ఐగుప్తు పాపపు నింద దొర్లిపోవడానికి ఈ నిబంధనను వారికి దేవుడు గుర్తు చేశాడు. ఐగుప్తు అనే మన పాత స్వభావం మంచిది కాదు. ప్రాచీన పురుషుడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను స్వతంత్రించుకోలేడు, అనుభవించలేడు. కాబట్టి మనకు ఆధ్యాత్మిక సున్నతి అనేది ఎంతో ముఖ్యమనేది మనము గ్రహించాలి. అదేవిధంగా యెహోషువ యెహోవా సేనాధిపతిని ఎదుర్కొన్న ఒక గంభీరమైన అనుభవం ద్వారా విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉన్నట్టుగా గమనించాం. దేవునికి లోబడితేనే కానీ మనము శత్రువును జయించలేం. ఇక 6వ అధ్యాయంలో ఎరికో గోడలు కూలిపోవడం గురించి విన్నాం. యెహోషువ తన ఆయుధాలను పట్టుకొని 6 రోజులు ఎరికో పట్టణం చుట్టూ తిరగమని ప్రభువు చెప్పాడు. 7వ రోజున యాజకులు బూరలు ఊదాలని, అప్పుడు అందరూ కేకలు వేయాలని, అలా చేసినప్పుడు ఆ గోడలు కూలిపోతాయని దేవుడు చెప్పాడు. దేవుని సూచనలను అనుసరించడం, ప్రభు ఆజ్ఞను యెహోషువ పాటించడం చేశాడు. ఎరికో పట్టణం ఇశ్రాయేలీలకు అప్పగించబడింది. ఆ పట్టణంపై జరిగిన దాడిలో రాహాబను వేశ్య, ఆమె కుటుంబం మాత్రమే ప్రాణాలను దక్కించుకున్నారు. పట్టణాన్ని దోచుకోవద్దని యెహోషువ వారిని హెచ్చరించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, రాహాబు తన విశ్వాసాన్ని బట్టి రక్షించబడింది. నీవు నేను కూడా కేవలము యేసునందు విశ్వాసం ద్వారా మాత్రమే రక్షించబడగలం. అటు కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దినదినము దేవునికి సన్నిహితం చేయాలని, దేవుళ్ళో ఎదుగుచు దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఆయనకి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉండాలని కోరుతూ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాను. జీవితం సమస్యల నిలయం. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎంతో కన్నీరు, కొంతమందికి ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులు, చాలా భయంకరమైన లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దేవుళ్ళో బలపరచాలని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదానికి పాత్రులవ్వాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. జీవితం సమస్యల నిలయం. భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. గమ్యం తెలియక అనేక మంది అల్లాడిపోతూ ఉన్నారు. దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకొని పోతూ ఉన్నారు. కుటుంబాల్లో క్షేమం లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు, ఒకరికొకరు పొసగట్లేదు. ఎన్నో స్థలాల్లో ఆర్థికమైన లోటులు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు. ఇంత భయంకరమైన లోకంలో మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ యేసు ప్రభు. ఆయన చేయపట్టుకొని మనం జీవించవచ్చు. ఆయన వాక్యానికి విధేయత చూపిస్తూ జీవించవచ్చు. ఈ కార్యక్రమం చూసే ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మారు మనసు పొందిన అనుభవంలోకి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. చాలామందికి మారు మనసు అనే మాట వింటే ఇష్టం ఉండదు. మనం అందరం కూడా ఆదాము అవ్వల నుండి పాపిష్టి రక్తంలో మనం జన్మించాం. దేవునికి అయోగ్యమైన స్థితి గతులలో మనం జీవిస్తూ ఉన్నాం. మన పుట్టుకలోనే ఒక పాపపు రక్తం మనలో ప్రవహించడం ఆరంభించింది. ఏ రక్తంలోనే పుట్టుకలోనే మరణం కూడా ఇమిడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జీవితాన్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, ఈ రక్తాన్ని జీవితాన్ని శుద్ధీకరించి దేవునికి ఇష్టమైన జీవితంగా చేసుకోవడానికి దేవాది దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించారు. ఆయన చిందించిన రక్తాన్ని బట్టి మనం దేవుని బిడ్డలమవుతాం. సాధారణంగా ఈ మాట నేను తరచుగా చెప్తూ ఉంటాను. రక్తాన్ని బట్టి తల్లిదండ్రులకు మనం బిడ్డలం. అలాగే మన రక్తాన్ని బట్టి మన బిడ్డలు మన బిడ్డలు. అది ఎవరు కాదంటానికి వీల్లేదు. ఆ తండ్రి మంచోడు కావచ్చు, తల్లి చెడ్డది కావచ్చు, తండ్రి తాగుబోతు కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు, జైల్లోకి వెళ్ళుండి రావచ్చు. తండ్రి తండ్రి, మీ నాన్న ఎవరు అంటే ఆ పేరే చెప్పాలి. మీ అమ్మ ఎవరు అంటే ఎంత మంచిది కాకపోయినా ఆ పేరే చెప్పాలి. ఇది ఈ లోకపు మనుగడ, ఈ లోకపు పోకడ. అయితే ఇలాంటి మనలను దేవుడు ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన మీద మన పాపానికి శిక్ష వేసి ఆ దైవ కుమారుడు మన శిక్షను భరించడానికి తన విలువైన రక్తాన్ని కార్చి మనకి పాప పరిహారం ఇచ్చి నిత్యత్వానికి మనల్ని వారసులుగా చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మారు మనసు పొందడం అంటే ఈ లోక పరిస్థితుల్లో జన్మించిన వ్యక్తి నిత్యత్వానికి లేక దేవునికి వారసులవ్వటానికి యేసు ప్రభు వారు చిందించిన సిలువ రక్తంలో తమ జీవితాన్ని కడుక్కుంటారు. తమ పాపపు జీవితాన్ని ఒప్పుకుంటారు. గత జీవితాన్ని తుడిచివేయమని అడుగుతూ ఉంటారు. అదే మారు మనసు. మనం చేసిన పాపాలన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని నా రక్తాన్ని, నా యొక్క జీవితాన్ని మార్చమని అడిగి ఆయన రక్తానికి మన జీవితాన్ని అప్పగించుకొని ఆయన ఇచ్చే ఆ పరిశుద్ధమైన జీవితంలోకి ఒక మనిషి ప్రవేశించడం మారు మనసు. అయితే మారు మనసు పొందినంత మాత్రాన సరిపోదు. మారు మనసుకు తగిన జీవితాన్ని జీవించాలి. ఓ వ్యక్తి నిజంగా కన్నీటితో ప్రార్థించుకొని యథార్థంగా జీవితాన్ని దేవునికి సమర్పించినప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయాల్లో నివసించడానికి వస్తారు.
మన జీవితాన్ని అప్పటి నుండి కూడా ఆయన స్వాధీనంలోకి తీసుకుంటారు. ఆయన నాయకత్వంలో మన జీవితాలు నడిపిస్తారు. అలా కాకుండా మారు మనసు పొందానని చెప్పుకుంటూ గత జీవితమే మనం జీవిస్తూ ఉంటే అది నిష్ప్రయోజనమైన జీవితం. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, లేకపోతే ప్రతి చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది. మారు మనసు పొందని ప్రతి వ్యక్తి కూడా నరికి అగ్నిలో వేయబడును అని ఉంది. అది మత్తయి సువార్త 3:10 ఆ మాట మనకి కనిపిస్తుంది. మారు మనసు పొందిన వ్యక్తి యొక్క లక్షణాలు కొన్ని ఉంటాయి. పరిశుద్ధత, ప్రేమ, క్షమాపణ, దేవుని కొరకు పవిత్రమైన జీవితం, మంచితనం, విశ్వాసం, నమ్మకం, ఇలాంటి జీవితాన్ని చూపిస్తూ ఉంటారు. ఆనందకరమైన జీవితం, మనశ్శాంతితో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. తరచుగా చెప్పే ఒక ఉపమానం ఏంటి అంటే, ఒక లైన్ గీసుకొని దేవుణ్ణి ఎరక్క ముందు లేక మారు మనసు పొందక ముందే ఎలా జీవించామో రాసుకొని, మారు మనసు పొందాక మనం ఎలా జీవించాలో కూడా రాసుకొని, ఆ రీతిగా జీవించడానికి దేవుని యొక్క శక్తిని మనం ప్రతిదినము కూడా కోరుకుంటూ ఉంటాం. అదే మన ప్రార్థనలో ముఖ్యాంశంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, దినములు చెడ్డవి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. క్రైస్తవ భక్తిలో లేక బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, ఒకే ఒక జీవితం. ఈ జీవితం అంతమైన తరువాత ఒక తీర్పు అనేది ఉంటుంది. తీర్పు వెంటనే ఉండదు, కానీ మనిషి ప్రవర్తించిన విధానాన్ని బట్టి తీర్పు ఉంటుంది. మొట్టమొదటి అంశం చెప్పాను కదూ, ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొందిన వ్యక్తి అయి దేవునికి యేసు రక్తం ద్వారా అంటు కట్టబడిన వ్యక్తి అయి ఉండాలి. దేవునికి దత్తత చేయబడిన వ్యక్తి అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మన బాధలైనా మన సమస్యలైనా దేవునికి ధైర్యంగా చెప్పుకోగలం. దేవునికి మానవునికి మధ్యవర్తిగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఇక దేవునితో మాట్లాడడానికి ఏ మధ్యవర్తులు అక్కర్లేదు. దేవుని యొక్క బిడ్డలమైన తరువాత, ఆయన రక్తం ద్వారా దేవుడు మనల్ని తన బిడ్డలుగా స్వీకరించిన తరువాత, ఆయన మన మంచి కాపరిగా మనల్ని గురించి సంపూర్ణమైన శ్రద్ధ తీసుకుంటారు. పరిశుద్ధాత్మ ఎప్పుడు మన హృదయంలో నివసించడానికి వస్తారో, ఎంత ఘోరమైన పరిస్థితి మీరు ఎదుర్కొంటూ ఉన్నా, ఎంత బాధాకరమైన పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నా, ఒకవేళ మంచిగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, పాపము చేయకుండా దేవుడు మనల్ని కాపాడుకుంటారు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మారు మనసు పొందని ప్రతి వ్యక్తి కూడా మీ జీవితాన్ని దేవునికి ఇమ్మని మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది అప్పుడప్పుడు ఇలా అంటూ ఉంటారు, అప్పుడే కాదా అంటే ఇంకొంచెం టైం, అంటే ఇంకొంచెం నేను సైతాని కింద జీవిస్తానా, ఇంకొంచెం నేను పాపంలో ఆనందిస్తానా. చాలామందికి మారు మనసు అనే పదం ఇష్టం ఉండదు, దేవునికి జీవితం ఇమ్మంటం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి చెప్తూ ఉంటాను, మనం పీల్చే గాలి ఎవరిది, మనం అనుభవించే సృష్టి ఎవరిది, నువ్వు అన్నం తింటున్నావంటే ఆ అన్నం ఎవరు సృష్టించారు, ఆ వరిని ఎవరు సృష్టించారు, సృష్టిని ఎవరు సృష్టించారు, మనం తినే పండు ఎంత బాగుందా అనుకుంటే ఎవరు సృష్టించారు. సమస్తం దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా అనుభవిస్తూ, ఇది దేవుడిచ్చిన జీవితం, జీవితం నీది కాదు, జీవితం నా జీవితం నాది కాదు, దేవుడిది, దేవునికి ఇవ్వడానికి నీకు బాధేంటయ్యా అని అడుగుతూ ఉంటాను. ఒకవేళ దేవునికి మన జీవితం అర్పించకపోతే ఆ తరువాత ఏం జరుగుతుంది అనేది భయంకరం. ఒక తోడు కానీ, ఒక భద్రత కానీ, ఒక నిరీక్షణ కానీ లేని జీవితంలో మీరు జీవిస్తారు. ఎప్పుడైతే యేసు ప్రభువారి రక్తం ద్వారా మనం దేవుని బిడ్డలమవుతామో,
దేవుని యొక్క భద్రత మన మీద ఉంటుంది, దేవుని యొక్క కాపుదల మన మీద ఉంటుంది. మనకే పరిస్థితి ఉన్నా కూడా ధైర్యంగా ఆయనకు చెప్పుకోవటానికి నిస్సందేహంగా ప్రార్థన చేసుకోగలం. అయితే ప్రతి మనిషి యొక్క తన జీవితాన్ని గురించి ఒకరోజు దేవునికి లెక్క అప్పగించాలి, దానినే తీర్పు అంటారు. ఈ తీర్పుని గురించి మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా మన బిడ్డకో లేకపోతే ఎవరికో ఒక 10,000 ఇస్తే దాన్ని లెక్క చెప్పు అంటాం, కూర్చొని లెక్క తీసుకుంటాం. లేకపోతే ఆ వ్యక్తి అయినా సరే, లేకపోతే నేనైనా నువ్వైనా కూర్చొని ఈ 500 నేను ఎలా స్పెండ్ చేశాను, ఈ 1,000 రూపాయలు నేను ఎలా వాడాను, ఎంత వాడాను, ఎంత మిగిలింది అనేది మనం చూసుకుంటాం. అలాగే దేవుడు మనకిచ్చిన జీవితం, దేవుడు మనకిచ్చిన ఆయుష్ని గురించి ఒకరోజు దేవునికి లెక్క అప్పగించవలసిన బాధ్యత ప్రతి మానవుని మీద ఉంది. నువ్వు దేవుని బిడ్డవి కావచ్చు కాకపోవచ్చు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి పుట్టించిన ఆ దేవునికి ఒకరోజు లెక్క అప్పచెప్పాలి అనే విషయం ఎవరు కూడా మర్చిపోకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతూ

కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ఇక్కడ వాక్యం ఏమని చెప్తా ఉందండి? మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. ఓ మామిడి చెట్టు ఉంటే మామిడికాయలు కాస్తుంది, జామ చెట్టు ఉంటే జామకాయలు కాస్తుంది. అలాగా మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. చెడ్డ చెట్లు, పనికి మాలిన చెట్లు మంచి ఫలాలు ఫలింపనేరవు. ఏ వ్యక్తి అయితే యేసు రక్తం ద్వారా తన జీవితాన్ని ఒక ప్రక్కకు తీసుకొని వచ్చి లోకానికి అతీతంగా జీవిస్తూ ఉంటారో, ఆ వ్యక్తి ఒక మంచి వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దుతారు. పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిలో ఒక నూతన స్వభావాన్ని కలిగిస్తారు. ఫలము అనే మాటకు జీవన విధానం, మన ప్రవర్తన, మనం మాట్లాడే పద్ధతి, మనం ఆలోచించే పద్ధతి. చాలామంది మారు మనసు పొందామంటారు, కానీ కోపాలు పోవు, ద్వేషాలు పోవు, దారుణమైన ఆలోచనలు, హీనమైన ఆలోచనలు, పగతో కూడిన ఆలోచనలు, ఓ వ్యక్తిని బాధించడం, ఇవన్నీ కూడా మంచి చెట్టు యొక్క ఫలాలు కావు. కాబట్టి వాక్యం చెప్తా ఉంది, తమ ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లు కాయవు, పలేరు చెట్లను అంజీరపు పండ్లు కాయవు. ముండ్ల పొదలు, ముండ్లు అనేవి భూమి మీద మనిషి పాపం చేశాక దేవుడు ముండ్ల చెట్లు మొలిపించినట్లుగా ఆదికాండ 3వ అధ్యాయంలో మనం చదవగలం. సృష్టి ఆరంభంలో దేవుడు ఏ ముండ్ల చెట్టు కూడా చేయలేదు. ఎప్పుడైతే మానవుడు పాపం చేశారో, మానవునికి కష్టం చేసి సేద్యం చేసి చెమట కార్చి భూమి యొక్క పంట తింటావని దేవుడు చెప్పి ఈ నేలను శపించినప్పుడు నేలలో నుండి ముండ్ల చెట్లు పైకి వచ్చాయి. మానవుని యొక్క పాపానికి ఫలితం ముళ్ళు. ఈ ముళ్ళ చెట్లలో ద్రాక్ష పళ్ళు కానీ అంజూరపు పండ్లు కానీ కాయవు. అంజూరపు పళ్ళు అంజూరపు చెట్టుకి కాస్తాయి, ద్రాక్ష పళ్ళు ద్రాక్ష చెట్టుకి కాస్తాయి. దాని అర్థం ఏంటి అంటే, ముండ్ల పొదల్లో నీకు ఆనందం దొరకదు, పాపంలో నీకు ఆనందం దొరకదు, పాపంలో నీకు స్వస్థత దొరకదు, పాపంలో నీకు ఆనందం కానీ స్వస్థత కానీ దేవుని యొక్క ఆనందాన్ని కానీ వెతకలేవు. అంచేత ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొంది ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా దేవునితో అంటు కట్టబడి ఉండాలి, దేవునికి దత్తత చేయబడి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ప్రార్థన చేసి మన అవసరతలు దేవునికి చెప్పుకోగలం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. అందరం కూడా ప్రభువా ప్రభువా అని పిలుస్తాం కదండి, ఇది మనకి అలవాటు. కానీ ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన పరలోక రాజ్యంలోకి వెళ్ళం. దేవుడు మన అవసరతలు తీరుస్తారన్న గ్యారంటీ కూడా లేదు. ఉదాహరణకు ఆలోచించండి, ఒక వ్యక్తి ఉంటే తన బిడ్డల యొక్క అవసరత తీర్చుకుంటాడు, తన కుటుంబాన్ని గూర్చిన భద్రత తీసుకుంటాడు, దారేపోయే వాళ్ళు పక్కింటోళ్ళ భద్రతను గురించి అతడు ఆలోచించాడు. అలాగే మారు మనసు అంటే దేవునికి మనం అంటు కట్టబడడం, దేవుని యొక్క కుటుంబంలో ఒక సభ్యులం అవ్వడం, దేవుని యొక్క కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిగా మనం మారిపోవడం. ఇందులో ఎంతో ఆనందం ఉంటుంది, ఇందులో మనశ్శాంతి ఉంటుంది, ఇందులో పాపక్షమాపణ ఉంటుంది. పాపక్షమాపణ లేకుండా మనశ్శాంతి లేదు. ఆ పాపక్షమాపణ ఇవ్వటానికే దేవుడు ఈ లోకానికి వచ్చారు, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడానికి వచ్చారు. ఈ రోజుల్లో ఎంత క్రూరంగా మనిషి మనిషిని బాధ పెడుతున్నాడు కదూ, మనిషి మీద మనిషి కక్షలు ద్వేషాలు పెంచుకోవడం. అసలు మానవత్వం ఎక్కడ ఉంది అని ప్రశ్నించే రోజుల్లోకి మనం వచ్చేసాం. కానీ ఒక క్షేమం భద్రత ఎక్కడ అంటే దేవునిలో మాత్రమే. ఎందుకు మానవ జీవితం

0: నిత్యమైన జీవితం, శాశ్వతమైన జీవితం అంటే దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు మట్టిలో నుండి మానవుణ్ణి సృష్టించారు. ఈ అందమైన ఒక వ్యక్తిగా ఆయన తయారు చేసి ఆ మట్టిలో తయారు చేసిన మానవ ఆకృతిలోనికి ఆయన జీవవాయువును ఊదగా మనిషి జీవించు ప్రాణి అయ్యాడు. అంటే ఈ మట్టి శరీరంలోకి దేవుని యొక్క ఆత్మ ప్రవేశించారు, దైవత్వపు అంశం ప్రవేశించింది. దేవుడు శాశ్వతుడు కాబట్టి మనిషిలో ఉన్న అంతరాత్మ శాశ్వతం, ఈ లోపల ఉన్న ఒక వ్యక్తి శాశ్వతం. ఏ వ్యక్తి చనిపోయినా ఈ మట్టి మరలా మట్టిలో కలుస్తుంది. సమాధిలో పెట్టని, కట్టెలు వేసి కాల్చని, ఏ విధంగానైనా సరే ఒక శవాన్ని బయట పారేయని, ఏదన్నా కానీ మనిషిలో ఒక జీవుడు ఉన్నాడు. బైబిల్ దాన్ని అంతరాత్మ అని పిలుస్తారు, అంతరంగ పురుషుడు అని పిలుస్తారు. ఈ అంతరంగ పురుషుడు మరణంలో భౌతికమైన శరీరం, అంతరంగ పురుషుడు ప్రాణం, ఆత్మ, శరీరం వేరైపోతుంది. మనిషి ప్రాణం పోగానే ప్రాణం గాలిలో కలిసిపోతుంది, ఆత్మ ప్రక్కకు వస్తాడు, శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుని దగ్గర నుండి వచ్చిన ఆత్మ. ఇది శాశ్వతమైంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, కానీ ఈ అంతరంగ పురుషుడు నిత్యం జీవిస్తాడు. నీ అంతరంగ పురుషుడు అదే వ్యక్తి, అదే స్వరూపం నిత్యత్వంలో నివసిస్తుంది. కానీ ఎక్కడ నివసిస్తావు అనేది ఆ తీర్పు. దేవుని దగ్గర నివసిస్తావా, లేక దేవునికి దూరమయ్యే ఆ నరకంలో నివసిస్తావా? నరకం అనే మాట ప్రభువారు అనేకసార్లు వాడారు. కొన్నిసార్లు నరకం లేదు, పరలోకం లేదు అనుకుంటాం. నేను కూడా నా యవ్వన జీవితంలో అలాగే అనుకునేదాన్ని. నరకం ఉంది, పరలోకం ఉంది అని మనుషులు చెప్తే మనం ఎందుకు నమ్మడం? ఎవరు చూసి వచ్చారు, ఎందుకు నమ్మాలి? అసలు భక్తి అంటే ఏంటి? నిజంగా దేవుడు ఉంటే నాతో మాట్లాడాలి అని అనుకొని దేవుడు మాట్లాడకపోతే ఆత్మహత్య చేసుకోవాలి, 20 సంవత్సరాలలోపు చనిపోవాలనుకున్నప్పుడు దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడి మనశ్శాంతి ఇచ్చారు. ఒక చిన్న సంఘటన మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు వారు సిలువలో వ్రేలాడినప్పుడు కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు, నేరాలు చేసిన వాళ్ళు వ్రేలాడారు, నేరస్తులు ఇద్దరు వ్రేలాడారు. ప్రపంచమంతా కూడా ఈ ఇద్దరు నేరస్తులకు పోలికలోనికి వచ్చేస్తుంది. ఇద్దరు కూడా ప్రభువారిని దూషించారు. లేఖనాలు చెప్తా ఉన్నాయి, ఇద్దరూ దూషించారు, అందరూ దూషించారు, పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు, యాజకులు. కాబట్టి అందరితో పాటు ఇద్దరు దూషించారు. ఎప్పుడైతే ప్రభువారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ఆ యొక్క పరిశుద్ధమైన వాక్కు వినపడిందో, దేవునిలో నుండి ఆ పరిశుద్ధమైన క్షమాపణ విడుదలైందో, ఈ నేరస్తుల్లో ఒకడు ఆ మాటలు అర్థం చేసుకున్నాడు. అప్పటి వరకు ఆయన్ని దూషించిన ఆ హృదయం మారిపోయింది. అదే మారు మనసు, దానినే మారు మనసు అంటారు. ఆ నేరస్తుల్లో ఒకడిని ఆ పరిశుద్ధమైన వాక్కులు తాకినప్పుడు ఆయనను తమతో పాటు వ్రేలాడే ఒక నేరస్తుడిగా అతడు చూడలేదు, పరిశుద్ధినిగా చూశాడు. వెంటనే ప్రక్కవాణ్ణి గద్దించాడు, నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు, నీకు దూషించే హక్కు ఎక్కడిది? నువ్వు దేవునికి భయపడవా అని అతన్ని గద్దించి, చూడండి ఇది భూమి మీద జరగట్లేదు, వాళ్ళు ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడుతూ ఉన్నారు. యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఒకవేళ ఈ భూమి మీద ప్రభువారు బోధలు చేసినప్పుడు వీడు కూడా ఆ బోధలు విని ఉండవచ్చు. వెంటనే ప్రభు అన్నారు, నేడు నీవు నాతో పాటు పరదేశిలో ఉంటావని. ఆ మాట విన్నాక కూడా ప్రక్కవాడి మనసు మారలేదు. ప్రక్కవాడికి ఆ మాటలు అర్థం కాలేదు. నిజమే, ఈ రోజుల్లో కూడా చాలామంది అంటారు, ఆయన సిలువ మీద నుండి దిగితే మేము కూడా నమ్మి ఉండేవాళ్ళం, ఆయన సిలువ మీద నుండి దిగితే ఈ మానవాళికి పాప క్షమాపణకు మార్గమే లేదు, ఆయన ఈ లోకానికి వచ్చిందే పాప పరిహారం చేయడానికి. ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా పాప పరిహారం జరిగిందా? యేసు రక్తంలో హృదయాలు జీవితాలు శుద్ధి చేయబడ్డాయా? యేసు రక్తానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నామా? ఇందాక నేను అన్నట్లుగా ప్రతి మానవుడు కూడా ఈ ఇద్దరి పోలికలోనికి వస్తారు. ఒకళ్ళు మారు మనసు పొంది పరలోక రాజ్యానికి నడక లేక జీవితం ప్రారంభిస్తారు, మరి ఒకరికి సిలువ అభ్యంతరం. అర్థం కాదు, ఆయనే సిలువలో దిగలేదు, ఎవరిని రక్షిస్తారు అని అడిగాడు ఒక ఆయన నన్ను. ఆయన సిలువలో నుండి దిగలేదు కాబట్టే మనకు రక్షణ వచ్చింది, మనకు పాపక్షమాపణ వచ్చింది, మనకు మారు మనసు అనే పదం పుట్టింది. ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొంది ఆ సిలువ మార్గము ద్వారా యేసు ప్రభుకి అంటకట్టబడి తద్వారా దేవుని యొక్క బిడ్డలమైనప్పుడు పరలోక రాజ్యానికి వారసులమవుతాం, శాశ్వతమైన జీవితం ఆయన దగ్గర గడుపుతాం, లేక శాశ్వతమైన శిక్షకు లోనవుతాం. మానవ జీవితం ఒక్కటే. అవును, మనకి సమస్యలు, బాధలు, కష్టాలు, ఎంతోమంది ఫోన్లు చేసి రకరకాల సమస్యలు చెప్తూ ఉంటారు, బిడ్డల యొక్క అనారోగ్యాలు, వ్యక్తిగతమైన సమస్యలు చెప్తూ ఉంటారు. మీ సమస్యలన్నిటి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానీ మీ వ్యక్తిగతమైన జీవితంలో దేవుని బిడ్డగా మారినప్పుడు మీరే ప్రార్థించుకునే హక్కు మీకుంది. తన బిడ్డలను ఆయన ఒక మంచి కాపరిగా మన జీవితాలని ఆదుకుంటారు, ఆదరిస్తారు, సహాయం చేస్తారు, నిత్యత్వం వైపు మనల్ని నడిపిస్తారు. దేవుని యొక్క బిడ్డలంగా మారాక ఈ లోకం మీద ఉన్న ఆసక్తి ఊడిపోతుంది. దేవుని వైపు, దేవుని యొక్క కార్యాల వైపు మన జీవితం వికసిస్తూ ఉంటుంది. కేవలం పేరుకి ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన దేవుని బిడ్డలం అవ్వం. ఒకరోజు దేవుని యొక్క తీర్పును కూడా తప్పించుకోలే. ఈరోజు మీరు భయంకరమైన కష్టాలు, అనారోగ్యాలు, ఒకవేళ హింసలు, శ్రమలు, కన్నీరు తప్ప ఏమీ తెలియదేమో. మరి కొందరు చాలా హ్యాపీగా కూడా మీరు జీవిస్తూ ఉండవచ్చు. మీరు ఎలా జీవిస్తున్నారనేది ప్రసక్తి కాదు, కానీ దేవుని బిడ్డను అయ్యానా లేదా, మారు మనసు పొందానా లేదా, జీవితాన్ని దేవునికి ఇచ్చానా లేదా అనేది మాత్రం తప్పకుండా సంపూర్తిగా పరీక్ష చేసుకోమని మనవి చేస్తూ ఉన్నాను. మారు మనసు పొంది దేవుని యొక్క బిడ్డగా జీవించడానికి దేవుడు మీకు సహాయం చేయనిగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ అనంతమైన ప్రణాళిక కొరకు వందనాలు. మీ కార్యక్రమాలు చూసేవాళ్ళు, వినేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది మిమ్మల్ని తమకు దేవుడిగా చేసుకొని జీవించడానికి, మీరిచ్చే కాపుదల భద్రతలో జీవించడానికి సహాయం చేయమని, ప్రతి కష్టం, దుఃఖం, బాధ, సమస్య వెనుక మీరిచ్చే భద్రతను గ్రహించడానికి సహాయం చేయమని మీకు అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
1: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడు నాయన, యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడయండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక, ఆమేన్.
0: దేవుడు మీ అందరికీ కూడా తోడయండి. ఆ నూతన జీవితం మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడానికి సహాయం చేయనిగాక, ఆమేన్.
2: మా అడ్రస్ శ్రీమతి జాయ్ శాంబెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.
3: ఒక పరలోక రహస్యం ఉన్నట్టు మాథ్యూ 13లో చూస్తున్నాము. అయితే దీన్ని మనం ఎంత సీరియస్గా చూస్తున్నామన్నదే నా ప్రశ్న.

0: వెల్కమ్ టు ది సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్. ఈ రోజు బ్రదర్ ఎండి జగన్ ఇక్కడ ఉన్నారు. బ్రదర్ ఎండి జగన్, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, కార్యక్రమానికి స్వాగతం. ఆవగింజంత విశ్వాసం అనేది ఆవగింజ మస్టర్డ్ సీడ్, అయితే అది చాలా చిన్నదిగా ఉంటుంది. మాథ్యూ చాప్టర్ 13లో ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. పరలోకానికి కావలసిన రహస్యాలన్నీ కూడా అందులో క్రైస్టే చాలా చక్కగా చెప్పారు. పరలోకాన్ని సంపాదించాలి లేదా పరలోకానికి వెళ్లాలి అనేది మన జీవితంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే దీని వెనుక ఏముంది, పరలోకం ఎలా ఉంటుంది, ఎలా అర్థం చేసుకోవాలని చెప్పి మాథ్యూ అద్భుతంగా చెప్పారు. ఈ ఆవగింజ ఇది చిన్న విషయం, దీని వెనుక క్రైస్ట్ ఎందుకని ఇంత లోతుగా చెప్తున్నాడు.
1: ఇది ఆరంభము నుండే చూడాలి. ఎక్కడి నుండి చూడాలంటే, మరి ఆవగింజంతా విశ్వాసం అనేది వచ్చి మీరు చెప్పేది మత్తయి 17లో. దీనికి ముందు ఒకటి ఉంది. మత్తయి 13లో ఒక విషయాన్ని ప్రభు చెప్తున్నారు. ఆ ఆవగింజను గుచ్చిన ఒక విషయాన్ని చెప్తున్నాడు ఉపమానంగా. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అని ఉంటుంది. విత్తనములన్నిటిలో చిన్నదేగాని అని రాయబడుతుంది. ఈ విశ్వాసమును గుచ్చి రెండవదిగా మనం చూడొచ్చు. మొదటిగా మనం ఇది చూద్దాం. ఇది చూస్తేనే తర్వాత అది తెలుస్తుంది. ఇదే కార్యము లూకా 17లో కూడా ఉంటుంది. లూక్ 13లోనూ ఉంది. దేని గుర్చి రాయబడింది అని చూసినట్లయితే, పరలోకమును గుర్చి ఈ చోట్లొచ్చి మీరు చెప్పింది విశ్వాసం ఆవగింజంత. కంపారిజన్ ఇక్కడ పరలోకానికి కంపేర్ చేస్తాను. ఇది వేరే అది వేరే. ఇక్కడ పరలోక రాజ్యం ఎందుకు దానితో కంపేర్ చేస్తున్నాడు అనేటువంటిది మనం చూడాలి. ఇప్పుడు ఆరంభములో ఒకే ఒక మనిషిని దేవుడు ఈ భూమి నుండి తయారు చేస్తున్నాడు. ఆదామును తయారు చేసేప్పుడు ఒక మనిషే. మలాకి 2:15 ప్రకారం అతన్ని ఒకనిగా నియమించాడు. 2వ అధ్యాయంలోనే 2వ కార్యం చేశాడు, వేరుచేసి హవ్వను చేస్తున్నాడు. ఈ ఒక విత్తనమే ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ కారణమైన విత్తనము. ఒక బేస్ లోక ప్రకారంగా నేను చెప్పేది. సో తన ఒక్కని ద్వారానే ఈ లోకమంతటా మనుషులు వ్యాపించి ఉన్నారు. ఇలా వ్యాపకమైన తర్వాత పతనమయ్యారు 3వ అధ్యాయంలో. ఆ ఒక మనుషుని ద్వారానే పాపము వ్యాపించింది. లోకమంతటా ఏమైందంటే పాపం వ్యాపించింది. ఈ లోకమంతా పూర్తిగా పాపములోనికి వెళ్ళింది ఆ నోవహు కాలంలో. ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చినప్పుడు లోకమంతటా పాపముండింది. ఇప్పుడు ఈ ఒక మనిషి ద్వారా లోకమంతటా మనుష సముదాయమంతా వృద్ధి చెందింది. ఒక మనిషి ద్వారా పాపము విస్తరించింది. ఇప్పుడు ఇది వచ్చి దేవుడొచ్చి మనుషుని కలుగు చేసినప్పుడు ఏర్పడిన పరిస్థితి. ఇప్పుడేం చేస్తున్నాడు, పరలోక రాజ్యము అంటున్నాడు. ఫస్ట్ వీళ్ళకొచ్చి మనమీ తరచుగా చూసేవారికి నేను చెప్తున్నాను, పరలోక రాజ్యమంటే ఏంటి, పరలోకమంటే ఏంటని తెలియాలి.
0: అందులో డిఫరెన్స్
1: అవును, హెవెన్ వేరే, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వేరే. మనమీ డిఫరెన్స్ని వారికి తెలియజేస్తే చాలా మంచిది. అదేంటి పరలోకము పరలోక రాజ్యమంటే వేరే అని చెప్తున్నారు. ఒక పీరియడ్లో బ్రిటిష్ వారు ప్రపంచమంతటా పరిపాలిస్తూ ఉండేవారు. ఆ పరిపాలనలో బ్రిటిష్ వారు వారి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండిందంటే యూకేలో ఉండింది. బట్ వారి రాజ్యం ఎక్కడ ఉండిందంటే ఇండియా వరకు ఉండింది, అటు ఆస్ట్రేలియా వరకు ఉండింది. ఇప్పుడు బ్రిటిష్ వారి రాజ్యము ఇండియాలో లేదు, సరేనా? అయితే బ్రిటిష్ రాజ్యము వారి దేశం వదిలి వెళ్ళదు. వారి దేశంలోనే కదా వారు ఉంటారు.
0: అవును, అదే ఫౌండేషన్.
1: అదే ఫౌండేషన్ అక్కడున్నటువంటి రాజ్యము ఇండియా వరకు కూడా వచ్చింది. సో అది ఎక్స్పాండ్ అయ్యి ఎక్కడికొచ్చినా ఆ రోజు ఇండియన్ ప్రావిన్స్ వచ్చి వారి కంట్రోల్లోనే ఉండింది. బ్రిటిష్ రాజ్యం ఇక్కడ ఉండింది. ఇదే కాన్సెప్ట్. ఇది అర్థం చేసుకుంటే చాలు. అప్పుడు పరలోకం పైన ఉండింది, దాని యొక్క రాజ్యం వచ్చి భూమిలో ఉండింది. ఆదామును నిర్మించేప్పుడు అది వచ్చి ఒకడు ఆదామును గెలిచి లాక్కున్నాడు. ఇప్పుడు పరలోక రాజ్యం ఉంది, లోకమంతటా ఉంది, భూమిలో మాత్రము లేదు. అందువల్ల యేసు ప్రార్థించేప్పుడు ఏం చెప్పించాడంటే, మీ యొక్క చిత్తము పరలోకములో నెరవేరునట్లుగా భూమిలో నెరవేరునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక. అంటే అప్పుడు ఏం లేదు, అక్కడ రాజ్యము లేదు, పరలోక రాజ్యం భూమిలో లేదు. ఎందుకంటే ఎవరి కంట్రోల్లో ఉండిందంటే పిశాచి కంట్రోల్లో ఉండింది. అందువల్ల సాతాను యేసును చూచి ఒక మాట చెప్తున్నాడు, ఈ లోకరాజ్యములన్నీ వాటి మహిమంతయు నాకు ఇవ్వబడ్డాయి అంటాడు మత్తయి 4వ అధ్యాయం. సో మొదట ఈ పరలోక రాజ్యము ఇక్కడికి రావాలి. రావాలంటే ఒక సీడ్ అవసరమై ఉంది. మొదటిగా ఆదాము ద్వారా ఒక సీడ్ వేశాడు. హవమూలముగా మనుషులు వచ్చారు. హెవెన్ యొక్క కింగ్డమ్ ఇక్కడికి వస్తుందని చూస్తే సాతాను రాజ్యము వచ్చింది. ఇప్పుడు పరలోక రాజ్యము ఆవగింజను పోలినదిగా ఉంది. అదెలాగుంది, ఒకే ఒక సీడు జీసస్ క్రైస్ట్. ఆ ఒక్క జీసస్ క్రైస్ట్ మూలముగా లోకమంతటా ఈరోజు ఒక స్పిరిచువల్ సంతతి వ్యాపించింది. అట్ ది సేమ్ టైం పరిశుద్ధము వ్యాపించింది, ఇప్పుడు హెవెన్కైన వారు ఇక్కడ ఉన్నారు. అర్థమైందండి?
0: అర్థమైంది.
1: ఇప్పుడు అమెరికా అనే వారి యొక్క ఎంబెస్సీ ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది?
0: అదే,
1: వారి రాజ్యం లేదు కానీ ఎంబెస్సీ వారి కంట్రోలే.
0: వీఆర్ ఆల్ అంబాసిడర్స్.
1: అంబాసిడర్స్, అదే బైబిల్ చెప్తుంది, రాయబారులం. అప్పుడు ఇక్కడొచ్చి అమెరికా యొక్క ఎంబెస్సీ ఉంది కదా, ఆ స్థలం ఉంది కదండి, అది అమెరికా వారి కంట్రోల్. ఇప్పుడు మీరు సౌదీ అరేబియాకి వెళితే అమెరికా ఎంబెస్సీ ఉండేటువంటి రోడ్లో సౌదీలో ఉండేటువంటి వారే అక్కడికి వెళ్లాలంటే పర్మిషన్ కావాలి. ఆ రోడ్ అంతా వారి కంట్రోల్. ఎందుకంటే ఒకసారి కెన్యాలో అమెరికన్ ఎంబెస్సీని వారు దాడి చేశారు. అప్పుడు అతడు చెప్పాడు, అప్పుడు ఒబామా వచ్చి ప్రెసిడెంట్గా ఉన్నాడు, అప్పుడు ఆయన చెప్పాడు, వాళ్ళు నా మీద చేయి చేసుకున్నారు, నా ఫ్రెండ్స్ మీద, నా ప్రజల మీద చేతులు వేశారని చెప్పాడు. దాని అర్థం ఏంటని అడిగితే అది అమెరికా యొక్క స్థలం అనేటువంటి ఒక ఇది. అదేవిధంగానే ఒక పీరియడ్ వరకును, ఓల్డ్ టెస్టమెంట్ వరకు అలాగ ఉండింది. ఎలాగంటే యాకోబు, ఇస్సాకు, అబ్రహాము, దానియేలు వీరందరూ వచ్చి అంబాసిడర్స్ లాగా. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎలాగుందని చూస్తే ప్రకటన గ్రంథము 1:5 భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు. అప్పుడేమైంది, ఈరోజు ప్రపంచము క్రైస్టు యొక్క కంట్రోల్ క్రింద ఉంది. అప్పుడు హెవెన్ అక్కడుంది, హెవెన్ యొక్క కింగ్డమ్ ఇక్కడుంది. ఈ కింగ్డమ్కి ఇక్కడ ఉండడానికి కింగ్ ఎవరని అడిగితే క్రైస్ట్. హెవెన్లో ఫాదర్ ఉన్నారు, అయితే ఇద్దరునూ ఒకరే, ఆ చోట వ్యక్తిత్వము వేరై ఉంది. హెవెన్లో వచ్చి ఆయన ఉన్నాడు, ఇక్కడ కింగ్డమ్ వచ్చి క్రైస్ట్ యొక్క కంట్రోల్లో ఉంది. అప్పుడు పరలోక రాజ్యం ఒక ఆవగింజ విత్తనానికి పోలికగా విత్తబడింది, ఈరోజు బహుగా వ్యాప్తి చెందింది. ఈ వాక్యమును చూడండి, పరలోక రాజ్యము ఆవగింజ విత్తనము పోలి ఉన్నది. 31, అది ఒకడు తీసుకుని తన పొలములో విత్తాడు, అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చిట్టగును. అందరూ దాని క్రిందకొచ్చి కూర్చున్నారట. ఇప్పుడు క్రైస్ట్లో మనమందరము ఆశీర్వదించబడ్డాం. ఒక పీరియడ్లో దేవుడు చెప్తున్నాడు అబ్రహాం సంతతిని చూసి, అబ్రహాములో భూమి యొక్క సంతతంతా ఆశీర్వదింపబడునని చెప్పాడు. అయితే అది వచ్చి ఓళ్ళి. లోకానుసారంగా ఇప్పుడు అబ్రహామునకు ఇస్సాకు మూలముగా ఒక సంతతి, కెతురా వల్ల ఒక సంతతి, ఇస్మాయిల్ వల్ల ఒక సంతతి. సో ఇన్ని సంతతులు భూమిలో పెరిగి అన్ని సంతతులు అబ్రహాములో లోకానుసారంగా ఆశీర్వదింపబడ్డాయి. అయితే అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు అన్యజనులకు క్రీస్తు మూలముగా కలుగుతుందని గలతీయులకు వాక్యంలో చెప్పబడుతుంది. సో ఇప్పుడు ఏమైందని అడిగితే, ఇప్పుడు స్పిరిచువల్ సంతతి, అబ్రహాము యొక్క స్పిరిచువల్ సంతతి క్రైస్ట్ మూలంగా లోకానికి వచ్చింది. ఆ ఒక్క క్రీస్తు లోపట భూమిలో ఉన్నవారందరూ ఆశీర్వదించబడ్డారు. ఎవరు యేసును అంగీకరించినా వారికి క్రైస్ట్కైన ఆశీర్వాదం వస్తుంది. అదే ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల ఎందుకు కూర్చున్నాయి. నాట్ ఫర్ ఏ పర్టికులర్ ప్లేస్, పర్టికులర్గా అందరికీ. అదే ఇప్పుడు హెవెన్ అందరికీ ఓపెన్ అయింది.
0: గాడ్ సో లవ్డ్ ది వరల్డ్ అని ఉంది కదా,
1: అదే అప్పుడు పూర్తిగా ఓపెన్ అయి ఎవరైనా లోనికి రావచ్చు. అలా ఎవరన్నా రావచ్చనే కాన్సెప్ట్లోనే మీరు నేను లోనికి వచ్చాం. సో ఈ ఆవగింజ ఒక చిన్న ఇది. ఆ విధంగా క్రైస్ట్ మనిషిగా భూలోకానికి వచ్చాడు. మనుషులను గురించి చెప్తూ దేవదూతల కంటే కొద్దిగా చిన్నని వారు. అప్పుడు ఒక చిన్న మనిషిగా లోనికొచ్చి, నేనదే ఎంతో ఆశ్చర్యంగా చెప్పే విషయం, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అదే క్రైస్టు యొక్క వ్యవస్థ. కాని ఆ క్రైస్టు తల్లి మరియా యొక్క గర్భములో, ఆ ఊంలో ఒక చిన్నగా ఉండేది ఎంత గొప్ప విషయం. తన్ను కుదించుకుని అంత చిన్నగా వచ్చి ఆయన చిన్న ఆవగింజలాగా అట్లే లోనికొచ్చి ఈ భూమిలో పుట్టి అంతమందికిని వాసము కల్పించాడు. అందరునూ ఆయన లోనికొచ్చేలాగున, ఆయన రక్తము చేత కడగబడి పాపక్షమాపణ పొందేవారు అందరూ లోనికి రావచ్చు. సో ఇప్పుడు పరలోక రాజ్యం అలాగయ్యింది అనేటువంటిది ఇదొక ఫస్ట్ పార్ట్.
0: ఈ విషయం ఆయనే చెప్తున్నాడు.
1: ఆయనే చెప్తున్నాడు. దీని యొక్క పరలోక రాజ్యం యొక్క సెకండ్ పార్ట్ ఉంది, అది కూడా మీరు దీనితో అంటే ఇప్పుడు క్రీస్తు వచ్చి పరలోక రాజ్యం స్థాపించాడు, అంటే ఆయన రాజ్యం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాజు అంటే సాతాను వాని తలను చెతక్కొట్టి ఇప్పుడు తన రాజ్యాన్ని స్థాపించాడు. స్థాపించిన ఈ పూర్తి ప్రపంచమును ఆయన కంట్రోల్ క్రింద ఇంకా రాలేదు. అంటే సాతాన్ అక్కడక్కడ, అంటే ఒకటి చెప్తారు చూడండి, తీవ్రవాదులు చెలరేగినట్టుగా ఆ విధంగా అక్కడక్కడ ఉండి ఏం చేస్తున్నారు, సాతాన్ యొక్క జనులు చెలరేగుతున్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్, క్రైస్ట్కి అగెన్స్ట్గా, తన ప్రజలకు అగెన్స్ట్గా. ఇప్పుడు క్రైస్ట్ ఏం చేస్తున్నాడంటే, వీరందరినీ జయించి ఆయన కింగ్డమ్ని ఇక్కడ పెట్టాలి కదా, ఇందులోనే ఆయన యొక్క ప్రేమను పూర్తిగా చూడగలం. సాధారణంగా పోట్లాడితే ఒకడు మనోడు, ఎదురుగు ఉండేదెవరు?
0: విరోధి.
1: ఇక్కడ సమస్య అదే. ఇక్కడ సమస్య ఏంటంటే, క్రైస్ట్ సైడ్లో ఉన్న మనము ఆయన పిల్లలమే, ఎదురుగా ఉండి ఫైట్ చేస్తున్నారు కదా, వారు కూడా ఆయన పిల్లలే, దేవుని పోలికలో ఆయన రూపంలో నిర్మించబడిన వారు.
0: ఒక ఫాదర్ ఫిగర్గా అలా అమర్చబడి
1: ఒక ఫాదర్. ఇప్పుడు ఇద్దరు అన్నాతమ్ముళ్ళు పోట్లాడుతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే, అన్నగా అంటే అంగీకరించిన మనము ఆయన గుర్చి బాగా తెలిసి పోరాడుతున్నాం. ఇప్పుడు మన దగ్గర ఏం చెప్తున్నాడు, అతనికి నేను తెలియదు, నిన్ను కొడుతున్నాడు, నువ్వు అది తీసుకో, నేను పోరాడి జయించే అధికారం నా దగ్గర ఉంది, లోకాన్ని జయించే అధికారం నాకు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన ఏం చెప్తున్నాడు, నీ తమ్ముడిప్పుడు నిన్ను కొడుతున్నాడు, అతడు నా వల్ల పుట్టినటువంటి వాడే, అతను సాతాను వల్ల పుట్టినవాడు కాదు, అతను నా వల్ల పుట్టినటువంటి వాడే, తను నిన్ను కొడుతున్నాడు. ఇప్పుడు నీవు అతన్ని గెలవడానికి ఏం చేయకూడదు, తిరిగి కొట్టకూడదు. నన్ను కొట్టిన వారిని నేను ఎలాగ జయించానంటే, నేనొచ్చి నన్ను బలి చేసుకుని గెలిచాను, అలాగే నిన్ను నీవు అప్పజెప్పుకుంటే గెలవగలవు. అదే హెవెన్లీ కింగ్డమ్ యొక్క వార్ ప్రోటోకాల్. ఈ వార్ ప్రోటోకాల్లోనే హెవెన్లీ కింగ్డమ్ స్థాపించబడుతుంది. అందువల్ల మనం వచ్చి బైబిల్ తప్ప వేరే ఏ ఆయుధాన్ని మన చేతిలో తీసుకోవడం లేదు. అదే దేవుడు అదే చెప్తున్నాడు, నిన్ను కొట్టినా మరొక చంపను చూపించు. దాని రీజన్ ఏంటంటే, ఈ కింగ్డమ్ని స్థాపించేటువంటి మెథడ్, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. ఇప్పుడు దేశాలను ముట్టడి చేసేవారున్నారు. ఇప్పుడు బ్రిటిష్ వారు లోకాన్ని పట్టుకున్నారు. ఏ బేసిస్లో పట్టుకున్నారు? వారు మొదట వ్యాపారస్తులుగా వస్తారు, ఈస్ట్ ఇండియా కంపెనీ లోనికి వచ్చారు, లోకాన్ని పట్టుకున్నారు. అదేవిధంగా అలెగ్జాండర్ లోకాన్ని పట్టుకున్నాడు. దేని మూలంగా పట్టుకున్నాడు? బై వార్, యుద్ధము చేసి పట్టుకునేవాడు. అంటే వ్యాపారంగా పట్టుకుంటారు, లేక యుద్ధం చేసి పట్టుకుంటారు, మతరీతిగా పట్టుకుంటారు. ఇలా ఒక్కొక్కరు ఈ లోకాన్ని తన కంట్రోల్ కింద తీసుకురావడానికి ఒక్కొక్కటి పెట్టుకున్నారు చూడండి. అయితే క్రైస్ట్ యొక్క ఫార్ములా ఏంటంటే,
0: ప్రేమ.
1: యుద్ధము చేయొద్దు.
0: వ్యత్యాసంగా
1: అవును. ఇది ఇప్పుడు ఎలాగంటే, కొట్టేవారి దగ్గర తీసుకుంటే తీసుకున్నవాడు ఓడిపోయినట్టే అర్థం. ఈ లోకం యొక్క ఫార్ములా ఓల్డ్లీ ఫార్ములా. నిన్నొకరు కాల్చారు, అలా చనిపోయావు. చనిపోయావంటే నువ్వు ఓడిపోయావనే అర్థం. అదే ఒక నాకౌట్ బాక్సింగ్లో దెబ్బ తగిలి పడిపోతే క్రింద పడినవాడు ఓడినట్టే. ఇదే లోకం ఫార్ములా. అయితే పరలోకం యొక్క ఫార్ములా ఏంటంటే, నువ్వు తీసుకో, నువ్వు ఒకవేళ చనిపోయినా దిగులు పడద్దు, నువ్వు గెలిచినట్టే అర్థం. బైబిల్లో ఉంది, యాంటీక్రైస్ట్ వల్ల జయింపబడిన వారు, అంటే యాంటీక్రైస్ట్ వల్ల హతమార్చబడిన వారు పరలోకంలో నిలిచారు. నిలిచిన వారిని గురించి చెప్తూ ప్రకటన 15లో వాక్యం చెప్తుంది, ఆ క్రూర మృగమునకు, దాని ప్రతిమకును, దాని పేరు గల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు అని ఉంటుంది.
0: ఆల్రెడీ
1: కాంకర్డ్. ఎలాగంటే, వాడు వారిని హత్య చేశాడు, వాడు వీరిని చంపాడు. చనిపోయిన వారు జయించినట్టుగా బైబిల్ చెప్తుంది. ఇప్పుడు పౌలు వెళ్లిన చోట్లల్లో ఏం చేస్తున్నాడు? కొట్టబడుతున్నాడు. ప్రతి చోట అతన్ని కొడుతున్నారు. అయితే అతను చెప్తున్నాడు, అన్ని చోట్ల మాకు జయమును అనుగ్రహించుచున్నా. అప్పుడు అన్ని చోట్ల మేము ఎలా జయిస్తున్నాం? దెబ్బలు తిని జయిస్తున్నాం. మేము దెబ్బలు తింటున్నాం కానీ సువార్త చెప్తున్నాం. మేము చెప్పినప్పుడు ఒక కూటం అంగీకరిస్తుంది, ఒక పట్టణం అంగీకరిస్తుంది, ఒక రాజు అంగీకరిస్తున్నాడు. ఇదే మా సక్సెస్. సో ఈ ఫార్ములా ఉంది కదండి, ఇదే లవ్ ఫార్ములా.
0: అవును. ఇందులో అద్భుతంగా క్రైస్ట్ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని, కాన్సెప్ట్ని అద్భుతంగా చెప్పి అర్థమయ్యేలా చెప్తున్నాడు. నాకు ప్రశ్న వస్తోంది, ఆవగింజంత విశ్వాసం అని చెప్పినప్పుడు అది ఫెయిత్ని సూచిస్తుంది. ఫెయిత్ ఎప్పుడైనా ఎక్కువగా ఉండాలనుకుంటారు చాలామంది, ఎక్కువ ఎలక్షన్స్లో జయించడానికి. ఓడిపోయేవారు కూడా నేను జయిస్తానని అంటారు. అప్పుడు మీరు చాలా ఆ ఫెయిత్తోని గమనిస్తే అధికంగా ఉండాలి. అయితే ఇక్కడ క్రైస్ట్ అయితే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని రాయబడింది. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొంచెం వేవరీగా ఉంటే, అయితే ఇక్కడ ఎందుకిలా చెప్పాడని ప్రశ్నిస్తున్నాను.
1: ఇప్పుడు మీరు ఈ పాలిటిక్స్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా,
0: అవును,
1: దానికి డిఫరెన్స్ ఉంది. ఏం డిఫరెన్స్ ఉందంటే, నమ్మకానికి విశ్వాసానికి డిఫరెన్స్ ఉంది.
0: ఫెయిత్ అండ్ బిలీఫ్.
1: నమ్మకానికి విశ్వాసానికి ఏం డిఫరెన్స్ అని అడిగితే, నమ్మకం అనేది నేను ఒక విషయాన్ని చూస్తున్నా, నేను చూశాను, నాకు తెలుసు, సో ఇప్పుడు నేను నమ్ముతున్నాను, అక్కడుంది అనేటువంటిదే నమ్మకం. నమ్మువాటిపైన నిశ్చయం, అదొక పార్ట్ విశ్వాసంలో. అయితే విశ్వాసం యొక్క బేస్ ఏంటంటే, కనబడని వాటిపై నిశ్చయం. నేను చూడనిది నమ్ముతున్నాను కదా, దానికి పేరే విశ్వాసం.
0: అబ్రహాం
1: అదే దాని అర్థం. అందువల్ల ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్ అని చెప్తుంటారు. విశ్వాసం అనేది ఏంటని అడిగినట్లయితే, ఇప్పుడు మీరు ఈ పారబుల్ తీసుకోండి, నిరీక్షింపబడు వాటికి అదృశ్యమైనవి ఉన్నవనుటకు బేస్. ఇప్పుడు విశ్వాసం ఎటువంటిదై ఉంటుందంటే, ఆవగింజంత విశ్వాసం అని దేవుడు చెప్తున్నాడు. విశ్వాసములో మూడున్నాయి. నేను చదువుకున్న విధానంలో నేను చెప్తున్నాను, నాకు తెలిసి చెప్తున్నాను. ఇప్పుడు కనాను స్త్రీ యేసు దగ్గరకొచ్చి తన బిడ్డను గూర్చి స్వస్థతను గూర్చి అడిగినప్పుడు యేసయ్య ఏమంటాడు? నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. అప్పుడు నీ విశ్వాసం గొప్పదంటే దేనితో కంపేర్ చేస్తేనే కదా పెద్దదని చెప్పగలం.
0: అవును,
1: ముందుగానే ఒకటి ఉండాలి, దానికంటే ఇది పెద్దదని చెప్పాలి. అప్పుడు ముందుగానే ఉన్నటువంటి విశ్వాసం ఏదంటే ఇశ్రాయేలుల విశ్వాసం. ఈమె అన్యజనురాలు. ఇశ్రాయేలు విశ్వాసము కంటే నీ విశ్వాసం గొప్పది. మరొక విశ్వాసం ఉంది ఇశ్రాయేలుల విశ్వాసం. ఆ విశ్వాసం అబ్రహాము విశ్వాసం. మూడవది ఉంది అల్ప విశ్వాసం. విశ్వాసమే లేదు వీళ్ళకి. మీరు అల్పముగా ఉన్నారు విశ్వాసములో, ఆ వెరీ లీస్ట్ అనే అర్థం. ఇప్పుడు ఆ లీస్ట్కి మరొక స్టేజే ఇది. ఏం చెప్తున్నాడు? ఆవగింజంత విశ్వాసం అని చెప్తూ ఏం చెప్పదలిచాడంటే, విశ్వాసం అనేటువంటిది వచ్చి ఒక కాన్సెప్ట్, వీళ్ళకి అర్థం అవ్వాలని చెప్తున్నా, మనలో ఉన్నటువంటి ఒక గుణాతిశయం లాంటిది. బైబిల్లో అదొచ్చి గిఫ్ట్లో వస్తుంది. ఆ ఒకరికి హీలింగ్ గిఫ్ట్ ఉంది, ఒకరికి డెలివరెన్స్ గిఫ్ట్ ఉంది. ఆ విధంగా ఫెయిత్ అనేది ఒక గిఫ్ట్ అంటున్నాడు. ఇప్పుడు నాలో ఆ గిఫ్ట్ ఉంది. ఆ గిఫ్ట్ నాలో చూడటానికి చిన్నదిగానే ఉంది. ఎలాగ ఉంది అని అడిగితే, ఏదన్నా కూడా ఒక ప్రాక్టీస్ దేవుడు మనకిస్తూ ఉంటాడు స్పిరిచువల్గా. మిమ్మల్ని తీసుకొచ్చి ఈ మీడియాలో కూర్చోపెట్టాలన్నట్టయితే, మిమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని మీరు యోచించండి. 20 సంవత్సరాలుగా ఆయన మిమ్మల్ని తీసుకొచ్చిన టైం లైన్ని చూడండి. ఇక్కడికి తేవడానికైనా ప్రాక్టీస్ని 20 సంవత్సరాలకు ఇచ్చుంటారు.
0: అవును,
1: మీరెవరి దగ్గరో కొంత మీడియాలో పనిచేస్తుంటారు, లైట్ మోసుంటారు, కష్టపడి ఉంటారు. ఎందుకు మీకు అప్పుడు తెలిసి ఉండదు ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టడానికి? అదేవిధంగా ఒక్కో గిఫ్ట్ ఉన్నవారిని ఆ గిఫ్ట్కి తగినట్టుగానే వారిని తెస్తున్నాడు. ఉదాహరణకు యిర్మీయా దీర్ఘదర్శి అయితే తల్లి గర్భములో ఏర్పరిచాడు. అతను అలా రెడీ చేస్తూ ఒకరోజు దీర్ఘదర్శిగా ఏర్పరిచాడు. ఈ విశ్వాసము అదేవిధంగా ఒక చిన్న పరిమాణము అతని లైఫ్లో అలా చెప్పుకుంటూ అతన్ని ఏర్పరుస్తూ ఉంటాడు. తను మిగతా వారందరికంటే కూడా అధికంగా విశ్వసిస్తాడు. ఒక పుస్తకములో ఒక మంచి ప్రార్థన వీరుడు, ఆయన తన పుస్తకంలో రాశాడు ఆరంభములో తన ప్రార్థన యొక్క చెకప్. ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థనకు జవాబుందా అనేది ఎలా చెక్ చేశాడంటే, ఆ బుక్లో ఉంది, వారింట్లో ఒకరోజు రేడియో పనిచేయలేదట. అది ఎందుచేత పనిచేయకుండా పోయిందో తెలీదు. ఈయన ఆ రోజు వారి కాలంలో రేడియోనే, టీవీ లేదు. ఈయనేం చేస్తున్నాడు, ప్రభువా నేనేదడిగినా మీరు ఇస్తారని చెప్పారు, ఈ రేడియో పనిచేయనివ్వండి అంటే ఆన్ చేస్తే రేడియో పనిచేస్తుంది. ఇది వచ్చి ఒక విషయంగా చూసినట్లయితే ఎంతో స్వల్పమైంది. ఒక రేడియో పనిచేయించడం అనేది ఎంతో ఒక చిన్న విషయమే. అయితే ఆయన తర్వాత జరిగించబోయే ఒక ప్రార్థన ద్వారా సాధించే విషయానికి అదే బేస్. ఆ ఆవగింజంత ఉన్నటువంటి విషయంలోని ఒక ప్రాక్టీస్. అదేవిధంగా ఇప్పుడు ఈ బైబిల్లో మనం మాట్లాడుతున్నాం రెవల్యూషన్ని గూర్చి. 1994లో ఈ రెవల్యూషన్ గూర్చిన మెసేజెస్ వస్తున్నప్పుడు మిగతా మెసేజెస్ కంటే ఈ మెసేజెస్ మీద ఇంపార్టెన్స్ కలుగు చేశాడు దేవుడు వినడంలో. ఇటువంటి సందేశం ఎవరిచ్చినా కూర్చుని వింటా, ఏం చెప్తున్నారు అనే ఇంట్రెస్ట్, నాకు తెలియకుండానే నాలో ఏమవుతుంది,
0: ఆయన
1: రెడీ చేస్తున్నాడు. అదేవిధంగా విశ్వాసం అనేది మీలో ఆరంభమైన వెంటనే అట్లే గబాలున రాదు.
0: అదే ఆవగింజంత
1: ఫస్ట్ మీలో సీడ్ వంటిది వేస్తాడు. ఇప్పుడు ఇద్దరిద్దరుగా శిష్యుల్ని పంపుతున్నాడు. పంపించి మీరు దయ్యములను వెలగొట్టుదురు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచేటువంటి ఒక శక్తిని ఇస్తానంటున్నాడు. ఇది ఎప్పుడు చేస్తున్నాడని అడిగితే, 1 లేక 1.5 సంవత్సరం ఆయనతో ఉండి 2వ సంవత్సరంలో వెళుతూ ఉన్నారు. ఎందుకు 2 సంవత్సరాలు కూడా కూర్చోబెట్టాడంటే, కూడా కూర్చోబెట్టి ఈయన చేసే కార్యాలన్నీ కూడా వారు ఏం చేస్తున్నారు
0: చూస్తున్నారు.
1: చూడగా వారిలో ఆ ఫెయిత్ లెవెల్, వచ్చేవాడు ఎలాగ లోపలికి వస్తున్నాడు, బాబు రైట్లో వేయి చేపలు దొరుకుతాయి. అతను చెప్తున్నాడు, నైట్ అంతా వేశాము మాకు దొరకలేదు. ఇదే వాళ్ళ ఫెయిత్. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, నేను చెప్తున్నాను మీరు వేయండి. ఇప్పుడు వేస్తున్నారు, దొరుకుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇతనికి ఏంటి పాఠము? విశ్వాసం యొక్క ఫస్ట్ పాఠము అది. రాత్రంతా మాకు దొరకలేదు, అదే స్థలంలో ఇప్పుడు దొరుకుతుంది. అప్పుడు ఈయన చెప్పితే జరుగుతుంది. ఇందులో ఆరంభమవుతుంది, అలా మెల్లగా డెవలప్ అవుతుంది. 5 రొట్టెలే ఉన్నాయి ప్రభువా, తీసుకురా. ప్రార్థించి ఇస్తున్నాడు. వారి బుట్టల్లో నుండి వస్తున్నాయి, కనులారా చూస్తున్నారు. అట్లే మల్టిప్లై అవుతున్నాయి అన్నీ. ఇది మరొక లెవెల్కి వెళ్తుంది. అట్లే తీసుకెళ్తున్నాడు. ఒక అమ్మాయి చనిపోతుంది, 12 సంవత్సరాల అమ్మాయి చనిపోతుంది. వాక్యం తేటగా చెప్తుంది, పేతురు యాకోబు యోహానును ఆయన వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడు?
0: వారికి చూపిస్తున్నాడు
1: చూడండి. ఇలా లేపబడటం చూసినటువంటి పేతురు, తవిత చనిపోతుంది, అతడెళ్ళి ఏం చేస్తున్నాడు?
0: అక్కడ చేస్తున్నాడు,
1: ఆ బిడ్డను లేపుతున్నాడు. ఇదే ఆ విశ్వాసం యొక్క బేస్. ఇక్కడ వేయబడిన ఆ విత్తనం అక్కడ మొలుస్తుంది. ఈ విధంగా ఒక్కొక్కరిలోనూ దేవుడు ఒక విషయాన్ని, ఒక చిన్న ఆవగింజంత విశ్వాసాన్ని వేసుకుంటొస్తాడు. అయితే మనందరికీ వేయబడవలసిన విత్తనం ఏదంటే విశ్వాసం. ఎందుకంటే మన జీవితమే ఒక విశ్వాసం మీద ఆధారపడింది. మీకు దేవుడు పరలోక రాజ్యమని చెప్పాడు కదా, మీరు దాన్ని చూశారా?
0: లేదు.
1: చూసిన వారిని వదిలేద్దాం. మీరు చూసి ఉన్నారా? మీరు చూడలేదు, నేను చూడలేదు.
0: బైబిల్లో చదువుతున్నాం.
1: బైబిల్లో మనం చదువుతున్నాం. అంటే దాని గూర్చిన డిస్క్రిప్షన్ అమెరికాని గూర్చి చెప్తూ వైట్ హౌస్ను గూర్చి చెప్తుంటారు. మనము మీడియా లేని కాలంలో అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్లో పదవి స్వీకరించాడని పేపర్లు వస్తాయి. ఇప్పుడు ప్రజలు అది చదివారు. వైట్ హౌస్ అని తెలుస్తుంది, అధ్యక్షుడని తెలుస్తుంది, అమెరికా అని తెలుస్తుంది, దాని రాజధాని వాషింగ్టన్ డీసీ అని తెలుసు. కాని చూసింది లేదు ఎంతోమంది ప్రజలు. ఆ విధంగానే మనం పరలోక రాజ్యాన్ని గూర్చి చదివాము, అలాగే విన్నాము కూడా. కాని లిటరల్గా మనం ఇంకేం చేయలేదు, ఫీల్ చేయలేదు కదా. ఇప్పుడు ఆ పరలోకం ముందని ఎలా నమ్ముతున్నారు?
0: బైబిల్లో రాసింది విశ్వసించుచున్నారు.
1: విశ్వసిస్తున్నారు. ఆ యొక్క విశ్వాసం చిన్న వయసులో నుండి మీలో వేశాడు. ఈ విశ్వాసము లేకపోతే, ఈ ఒక విషయాన్ని చెప్తాను, ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు విశ్వసించలేదంటే మీరు నేను ఇక్కడ కూర్చుని ఉండం.
0: బేసేలేదు
1: కదా. ఇంకా ఇక నేను పరలోకమే లేదు, ఇక దేవుడే లేడని చెప్తాను. ముగిసిపోయింది కదా. ఇప్పుడు నాకు దేవుని గూర్చిన ఒక ప్రేమ ఉండడం వల్ల, నేను పరలోకానికి వెళతాననే ఆశ ఉండడం వల్ల నేను పరిశుద్ధంగా జీవించాలి, న్యాయంగా జీవించాలి, నేనెవరిని ఏమార్చకూడదు, నేను కుటుంబానికి నమ్మకంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, టైంకి ఉండాలి, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నానంటే
0: బికాస్ ఆఫ్ హెవెన్.
1: నా యొక్క ఎండ్ అక్కడ ఉంది కదా, దాని వైపుగా వెళుతున్నాను కదా. దీని యొక్క బేసే విశ్వాసము. నేను చూడని ఒక స్థలం, చూడని, ఇంతవరకు చూడని ఒక దేవుడు. ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఆయన్ని చూడబోతున్నాను, ఆయన ప్రదేశానికి వెళ్ళబోతున్నాను, నన్ను తీసుకుని వెళ్తానన్నాడు. ఇందులో రాసి ఉంచాడు, రాయబడిన దానిని బట్టి విశ్వసిస్తున్నాను. ఆ విశ్వాసము నన్ను ఈ భూమిలో 70-80 సంవత్సరాలు నమ్మకస్తునిగా జీవింపజేస్తుంది. అప్పుడు విశ్వాసం గొప్పదా కాదా?
0: ఖచ్చితంగా గొప్పదే. అది స్టార్టింగ్ పాయింట్.
1: విశ్వాసం లోన వేయబడుతున్నప్పుడు, అంటే చిన్న వయసులో చెప్తుంటారు కానీ నిజం కాదు. చిన్న వయసులో పిల్లలకి చెప్తూ ఉండేవారు, నువ్వు తప్పు చేస్తే ఏసయ్య కళ్ళు పీకేస్తాడు అని అంటారు. ఏసయ్య కళ్ళు పీకడు, అది వేరే విషయం. దేవుని గుచ్చి భయం రావాలనేటువంటిదే. నేను ఒక పీరియడ్లో అర్థం చేసుకున్నాను, పరలోకానికి వెళ్లేది నరకంలో కలిగే భయాన్ని బట్టి కాదు. అయ్యో, నరకానికి పోకూడదని భయంతో పరలోకానికి వెళ్లడం లేదు, నేను దేవుణ్ణి చూడాలన్నందులకే పరలోకానికి వెళ్ళాలి. రెండు కాన్సెప్ట్లున్నాయి.
0: అవును.
1: మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అబ్బాయి మీ మీద భయంతో పరిగెత్తికెళ్ళి తనేం చేయకూడదు, అన్నిటిని తీసిపెట్టి అయ్యో నాన్న కొడతాడు, అది వేరే. మీరొచ్చినప్పుడు ప్రేమతో, ఇది మా నాన్నకిష్టం లేదు, నానొస్తే బాధపడతాడు, నాన్న వచ్చి ఎందుకిలాగుందని ఆయన తీసి పెడతాడు, ఆయన పనికి వెళ్ళొచ్చి ఈ పని చేయడానికి కష్టంగా ఉంటుంది, అందువల్ల పిల్లాడు తీసి పెడుతున్నాడు చూడండి, ఆ కాన్సెప్ట్ వేరే. అదే మనం పరలోకానికి వెళ్లడానికైనా కారణం. ఆ కారణాన్ని ఎప్పుడు నేను తెలుసుకుంటున్నాను? ఈ విత్తనం నాలోకొచ్చినప్పుడు తెలుసుకుంటున్నాను. నేను పరలోకానికి వెళ్ళాలి, హెవెన్కి వెళ్ళాలి, దేవుని చూడాలి, ఈ కాన్సెప్ట్, ఇదియే ఆవగింజ విత్తనం.
0: అందుకని ఆ చిన్న విత్తనమై ఉన్న ఆవగింజంత విశ్వాసం తీసుకోలేము. అవును.
1: ఎందుకంటే నా రెస్ట్ ఆఫ్ లైఫ్నే జీవిపజేసే ఒక విషయం,
0: ఆ బేస్ అక్కడుంది,
1: బేస్ అయి ఉంది. ఇదే పరలోకానికైనా విశ్వాసం, పరిచర్యకైనా విశ్వాసం ఉంది. ఈరోజు ప్రజలకి ఇన్ని గొప్ప విషయాలు దేవుడు చేస్తున్నాడు. ఒక దగ్గర చెప్తున్నాడు, వారు నన్ను విశ్వసించకపోవడం వల్ల నా వల్ల చేయలేకపోతున్నాను. అప్పుడు వారి దగ్గర ఆవగింజంతైనా లేదు.
0: అంటే అది యేసు స్వామి సొంత ఊళ్ళోనే అద్భుతాలు చేయలేదు.
1: అప్పుడు ఇప్పుడు అనేక మంది దేవుని దగ్గరకు వస్తారు. ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట ఎంతో అద్భుతంగా ఉన్న విషయం. ఆయన చెప్పాడు, ఒక చనిపోయే తరువాయిలో ఉన్న వ్యక్తితో యేసును విశ్వసించమని చెప్పడం కుదరదు మీ వల్ల. ఎందుకు చెప్పలేరంటే, అతడు డాక్టర్లందరినీ కూడా చూసి, అన్నీ చూసి ముగించి మరణానికి ముందు స్టెప్లో ఉంటాడు. అతన్ని యేసుని విశ్వసించమంటే అతని వల్ల ఏ స్థాయికి విశ్వసించగలడు? కుదరదు కదా. అయితే ఇక నీ కూతురు చనిపోయింది అని అంటున్నారు. నీ కూతురు చనిపోయింది, ఆయన ఏం చేయొద్దు, ఆయన డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారు. ఆయన మరో మాట చెప్తున్నాడు, విశ్వాసం మాత్రం ఉంచమంటున్నాడు. ఎటువంటి విశ్వాసం ఉండాలి? ఇప్పుడు ఒక తల్లిని స్వస్థపరిచాడు. అక్కడ ఆ సంభవం జరుగుతుంది. ఒక స్త్రీ స్వస్థత పొందింది. ఆమెకి ఆ వ్యాధి ఎన్ని సంవత్సరాలు ఉండింది? 12 సంవత్సరాలుగా ఉంది. మీ అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు?
0: 12 సంవత్సరాలు.
1: మీ అమ్మాయి పుట్టినప్పుడు ఆ తల్లికి వ్యాధి పుట్టింది. ఈరోజు ఆ తల్లి స్వస్థత పొందింది, నీ కుమార్తె బాగవుతుంది. ఇదే ఆవగింజంత విశ్వాసం. ఇప్పుడు నా వల్ల నమ్మలేను, కుమార్తె చనిపోయింది, చనిపోయినంత వరకు దీని తర్వాత ఛాన్సే లేదని నమ్మే నాకు అదే నమ్మకం. నన్ను ఒక చిన్న ఫెయిత్లోకి నడిపిస్తున్నాడు. ఆవగింజంత ఏది? ఈ తల్లి స్వస్థత పొందింది చూడు, ఈ తల్లిని స్వస్థపరిచిన యేసు నీ కుమార్తెను స్వస్థపరచగాడు. అది గొప్ప కార్యంగా జరుగుతుంది. ఈ మినిస్ట్రీలో ఈ ఆవగింజంత విశ్వాసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే మన యొక్క పని. చేశామంటే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు.
0: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఇలా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తోంది. విశ్వాసం అనే కాన్సెప్ట్తో అంతమాత్రమే కాకుండా ఆ ఆవగింజంత ఒక చిన్న ఒక గింజలో ఇన్ని విషయాలు దాగున్నాయని మనం అర్థం చేసుకునే విధమే ఒకలాంటి డిఫరెంట్గా ఉంది. పరిశుద్ధాత్మ ద్వారానే మనం చూస్తుంటే డిఫరెంట్గానే దేవుడు బయలుపరుస్తున్నాడు.
1: రెండు విషయాలే. ఒకటి, పరలోక రాజ్యము ఆవగింజ విత్తనానికి పోలినదిగా ఉంది. విశ్వాసము పరలోక రాజ్యంలో ఆవగింజను పోలినదిగా ఉంది. ఇది కొంచెం ఉంటే చాలు, విశ్వాసం గొప్ప కార్యాలు భూమిలో చేస్తుంది. అదేలాగా పరలోకము, మీరు కొంచెం ఉంటే చాలు, పరలోకాన్ని మీరు స్వతంత్రించుకోగలరు. ఈ రెండింటిని చేర్చే దేవుడు మాట్లాడుతున్నాడు.
0: సంతోషం బ్రదర్ జగన్. మరో కార్యక్రమంలో మనం ఇదేలాగున ఇది ఆవగింజని రాసుంది, ఆ తర్వాత ఈస్ట్, అదొక వ్యత్యాసమైన ఒక పరలోక రహస్యం. మరో కార్యక్రమంలో అది ఎలాగా మేనిఫెస్ట్ అవుతుంది, పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడు, క్రైస్ట్ ఎందుకు నా పారాబుల్ చెప్తున్నాడు, పరలోక రాజ్యం యొక్క రహస్యాలు ఎలా అమర్చబడి ఉన్నాయో అని మనం చూడబోతున్నాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ స్నేహ కావ్యం నానేస్తమా. ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు దైవ సేవకులు రెవరెండ్ ఎన్ జాన్ వెస్లీ, ఫాస్టర్ ఎన్ సాల్మన్ మరియు దైవ సేవకురాలు ఎన్ సునీత. ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

ఈ లోకంలో మానవ జీవితానికి దేవుడిచ్చిన అపూర్వమైన బంధం స్నేహబంధం. సాధారణంగా తక్కువ స్థాయిలోని వారు ఉన్నత స్థానంలో ఉన్నవారిని స్నేహితులని చెప్తారు. కానీ ఇక్కడ మనం వినబోతున్న మాటలను పరిశుద్ధుడైన దేవుడే సాక్షాత్తు పాపులమైన మనలను స్నేహితులారా అని పిలుచుతున్నాడు.

కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం.

స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం.

యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేనాయనకేమి చెల్లించదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యేసు నామమున ప్రార్థన చేసి వందనములు చెల్లించదను.

చేసి ఆయన సేవ చేసే ఆయన సేవకులకు శ్రమలు తప్పకుండా వస్తాయి. ఎన్ని వచ్చినా అవి యేసయ్య ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.

ఈ లోకంలో చాలా బలహీనమైన ఎన్నిక లేని పక్షి పిచ్చుక. అదే పిచ్చుక ఒంటరిదైతే బ్రతుకంతా కన్నీళ్లమయం.

క్షేత్రం, దానిని మించి వెళ్ళడం అక్రమమే. కాబట్టి సేవకుడైనా కానీ ఈరోజు నా సాక్ష్యం వరకు మాత్రమే మీ మధ్యలో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను, ప్రయత్నిస్తాను కూడా. కాకపోతే మీరు కొంచెం వినడానికి సహకరిస్తే దేవుని కార్యం ఇక్కడ కన్నులారా మనము చూడబోతున్నాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మన నా పేరు జయరాజు. నేను మారు మనసు పొంది బాప్తీసం పొందాక నా పేరు జయరాజుగా మార్చబడింది. అయితే నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు మాత్రం గంగరాజు. మాది తాడేపల్లిగూడెం దగ్గర వెంకట్రావుపాలెం అనే ఒక చిన్న పల్లెటూరు, ఒక పేద కుటుంబం. అలాంటి పేద కుటుంబంలో పుట్టిన నేను నా తల్లిదండ్రులకు ఆఖరి వాడిని, నలుగురు సంతానంలో ఆఖరి వాడిగా పుట్టాను. అయితే భయంకరమైన పేదరికమైన కుటుంబం. చిన్ననాటి నుండి కుటుంబం అంతా కలిసి కష్టపడి పనిచేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే చిన్నవాణ్ణి అని నన్ను చదువుకోమన్నారు. అయితే నేను చదువుకోవడానికి వెళ్ళాను, కానీ కొంతవరకే చదువుకున్నాను. 7వ తరగతి వరకు చదువుకున్న తర్వాత ఇక చదవడం మానే స్నేహాలతో స్నేహితులతో తిరిగి చివరికి చిన్న వయసులోనే 13వ సంవత్సరం వయసులో నుండే సిగరెట్లకి, మందుకి, గుట్కాలకి, జూదానికి, పాపానికి అన్నిటికీ బానిసనై ఇక ఎవరి మాట వినకుండా నా ఇష్టానుసారంగా నేను జీవితాన్ని గడుపుతూ నా బ్రతుకు నా జీవితం నా ఇష్టం అంటూ తిరుగుతూ తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని ఏడిపిస్తూ బ్రతికా. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులు, పేదవాళ్ళైన తల్లిదండ్రులు కూడా ఏడుస్తూనే ఉన్నారు. అట్లా ఏడిపించుకుంటూ వచ్చాను నేను. వాళ్ళు సరైన భోజనం ఉండేది కాదు, మనశ్శాంతి ఉండేది కాదు. ఏ పక్క నుంచి, ఏ సందర్భం నుంచి, ఏ టైంలో నుంచి ఎట్లాగా ఏ గొడవ తీసుకొస్తాడని భయపడుతూ ప్రతిరోజు బ్రతుకుతూ ఉండేవారు. ఇట్లాగా జీవితం గడుస్తూ ఉంది. ఇక నేను విచ్చలవిడిగా తిరుగుతూ చివరికి ఒక సినిమాలో యాక్టర్లాగా తయారవ్వాలన్న ఉద్దేశంతో సినిమాలు బాగా చూసి, ఆ చూసిన సినిమాల ద్వారాగా హీరోలు ఎట్లాగైతే జీవిస్తున్నారో అట్లాగ బ్రతకాలని ఆలోచన కలిగి ఒక డ్యాన్సర్గా మారి వీధి డ్యాన్సులు వేస్తూ స్టేజీల మీద బాగుం డ్యాన్సర్లను తీసుకుని వచ్చి ఊళ్ళో జరుగుతున్న పండగలన్నిటికి కుక్కలు అడావిడి అన్నట్లుగా ఊళ్ళో ఏది జరిగినా నా భుజాల మీద వేసుకోవడం, అది పెళ్ళైనా పండగైనా మరి ఏదైనా బాగుం డ్యాన్సర్లను తీసుకురావడం, వాళ్ళని కిరాయికి మాట్లాడడం. ఈ రాజమండ్రి నుంచి కూడా చాలామందిని తీసుకుని వెళ్ళాను. భీమవరం, పాలకొల్లు, మార్టేరు, పెనుగొండ, అమలాపురం, కాకినాడ ఇటువైపు నుంచి చాలామందిని తీసుకుని వెళ్ళి వాళ్ళతో స్టేజీలు కట్టి రికార్డింగ్ డ్యాన్సులు ఆడుతూ చాలా చండాలంగా బ్రతుకుతూ జీవితాన్ని ప్రారంభించుకుంటూ వెళ్ళాను. ఇక ఇదే క్రమంలో జీవితాన్ని గడుపుతూ కొనసాగిస్తూ ప్రియులారిక కుటుంబానికి చాలా దూరం అయిపోయాను. వారు కూడా నన్ను అసహించుకునే పరిస్థితికి వచ్చారు. వీడెందుకు పుట్టాడు అన్న సందర్భాలు కూడా వాళ్ళ జీవితంలో రాకపోలేదు. ఇక ఆ క్రమంలో నేను కుటుంబాన్ని అందరినీ విడిచిపెట్టి ఇంకా వాళ్ళు నన్ను పట్టించుకున్నప్పుడు నాకు వాళ్ళతో సంబంధం ఏముందని చెప్పి ఆ రికార్డింగ్ డ్యాన్సులు ఆడే ట్రూపులతోటి వెళ్ళిపోయాను. కుటుంబాన్ని, తల్లిదండ్రులను అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆ డ్యాన్సులు ఆడుకున్న వాళ్ళతోటి వెళ్ళి కొంతకాలం మార్టేర్లో, కొంతకాలం భీమవరంలో, ఇట్లాగ తణుకులో వాళ్ళతోనే కొన్ని దినాలు గడిపి వాళ్ళ అలవాట్లకు బాగా దగ్గరై వారితో పాపం జీవితం చిన్న వయసు అండి, 15-16 సంవత్సరాల వయసు. నాది ఎంత దుర్మార్గంగా పాడై జీవితాన్ని పాడు చేసుకున్నాను అని అంటే నాకే అసహ్యమైన జీవితం అన్నమాట.
ఇట్లాగ ఉండి కొంతకాలం వాళ్ళతో ఉంటే వాళ్ళు కొద్ది రోజులు నన్ను భరించారు, కానీ తర్వాత ఇక వాళ్ళు కూడా నన్ను చేయి పెట్టి బయటికి గెంటారు. మాకే తినటానికి లేదు, నీకెక్కడ పెట్టమని గెంటేస్తే అప్పటికే 4 నెలలు అయిపోయింది ఇల్లు బదులు వెళ్ళి. ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వస్తే కొడతారో తిడతారో ఎందుకులే అని చెప్పి ఇక అక్కడి నుంచి బయలుదేరి కాకినాడ బస్సు వెళ్తుంటా బస్సు ఎక్కి కాకినాడ వెళ్ళిపోయాను. కాకినాడ వెళితే దారి లేదు, ఎక్కడుండాలో తెలియదు, ఏం తినాలో తెలియదు. ఇక చివరికి ఒక బెగ్గర్నయ్యాను. చేయి జాపి అడుక్కునే పరిస్థితికి వచ్చింది జీవితం. రోడ్లంటా తిరుగుతూ చేయి జాపి ఆకలితో అలమటిస్తున్న నా బ్రతుకులో తిండి లేక ఏడుస్తున్నప్పుడు ఇక ఏమీ తోచని స్థితిలో చేయి జాపి రోడ్లంటా దారంట వెళ్ళే వాళ్ళని అడుక్కుని వాళ్ళు ఇచ్చే 2 రూపాయలతో ఇడ్లీలు తిని నీళ్లు తాగుతూ ఇంచుమించు 3 నెలలు బెగ్గరగా అడుక్కుంటూ ఆ కాకినాడ రోడ్లంటా తిరుగుతూ బతికాను. చివరికి అక్కడ కూడా అడుక్కు తిందామంటే డబ్బులు దొరికేవి కాదు. ఇంచుమించు 3-4 రోజులు తిండి లేక దిక్కుమాలిన స్థితిలో నీళ్లు తాగుతూ ఆకలేసి పేగులు మాడిపోయి లోన ఏం చేయాలి అర్థం కాక ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాను ఒంటరిగా. తల మార్చిపోయింది, గుడ్డలు మార్చిపోయాయి, తల పెరిగింది, ముఖం మార్చిపోయింది, చింపురీకులు గుడ్డలో చిరిగిపోయిన బట్టలతో కట్టుకోవడానికి మరొక గుడ్డ లేకుండా అట్లాగే ఉన్నటువంటి పరిస్థితి నా జీవితంలో ఏర్పరచబడింది. పిల్లలకు ఆలోచిస్తున్నప్పుడు ఒక తలంపు వచ్చింది, అసలు నువ్వెవడవో, ఎక్కడికి వచ్చావు, ఏంటి నీ బ్రతుకు, ఈ కాకినాడ రోడ్లంట తిరిగే పరిస్థితి ఏంటి, అడుక్కు తినే పరిస్థితి ఏంటి నీకు అనే ఒక ఆలోచన వస్తూ ఉంటే నా కుటుంబము తల్లిదండ్రులు గుర్తొచ్చింది. ఇక వాళ్ళు గుర్తుకు రాగానే ఇంటికి వెళ్తే కొడతారేమో, అన్నయ్యలు తిడతారేమో, ఏం చేస్తారో తెలీదు. అయినా సరే నేను ఒక ఆలోచన, సరే 2 కొడితే కొడతారు 2 తిడితే తిడతారులే, ఇక్కడ ఈ తిండి లేకుండా చచ్చే కంటే ఇంటికి పోతే ఒక ముద్ద పెడతారుగా అన్న ఆలోచన కలిగిన వాడినై సరే వెళ్ళిపోవాలని బయలుదేరి అప్పటికి ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు అడుక్కుంటే 6 రూపాయలు ఎంత వచ్చాయి, ఇంచుమించు 12, 1 గంట 2 అవుద్దిటయ్యం. ప్రియులారేక ఆ డబ్బులు జేబులో పెట్టుకుని తాడేపల్లిగూడెం బస్సు ఒక స్టేషన్ అదే ఒక చిన్న స్టాండ్ లాగితే వెళ్తాం ఆ బస్సు ఎక్కి వెళ్తాం. నాకు మరొక ఆలోచన ఏంటంటే కండక్టర్ గారి కాళ్ళ మీద పడిపోయాను. ఆయన అన్నాడు, నువ్వు బస్సులో సీట్లో కూర్చో ఒక నా కాళ్ళు పట్టుకున్నావు ఏంటంటే, ఇప్పుడు అన్నాను ఆయనతో, అయ్యా నా పరిస్థితి ఇదండి, డబ్బులు లేవు, మీరు దయ తెలిసి కాస్త గుడిని తీసుకెళ్ళండి అని అడిగితే కుదరదన్నాడు. కానీ ముందు ఆయన కాళ్ళ మీద పడడం ఆయనకి నచ్చింది. సరే నాన్న వెళ్ళి వెనకాల నుంచో అన్నాడు. ఆ నుంచన్న అతను మళ్ళీ అన్నాడు, ఈ బస్సులో కూడా అయినా ట్రై చేయనంటే అడుక్కున్న చెయ్యే కదని బస్సులో కూడా అందరినీ అడుక్కున్నాను, అయ్యా నేను గుడి వెళ్ళాలి, నాకు ఛార్జీకి డబ్బులు లేవు, కాస్త ఏమన్నా హెల్ప్ చేస్తారని అడిగితే ఒక 3 తల్లులు 3 రూపాయలు ఇచ్చారు. ఈ 6 రూపాయలు 3 రూపాయలు పట్టుకుని ఆయన చేతిలో పెడితే ఆయన ఒక టికెట్ కొట్టి వెనకాలకి వెళ్ళి సీట్లో కూర్చో, ఒకవేళ ఎవరైనా ప్యాసింజర్ వస్తే నువ్వు లేచిపోయి సీటు వాళ్ళకి ఇయ్యన్నారు. సరేనయ్యా అన్నాను. గుడిని తీసుకొచ్చాడు, దించేశాడు. అక్కడి నుంచి తెలిసిన మార్గమే బయలుదేరి ఇంటికి భయపడుతూ బెదిరిపోతూ కొడతారా అంటూ వస్తున్నా. సాయంకాలం అవుతుంది, ఇంటికి చేరగానే రోడ్డు పక్కన ఇల్లు, పూరుగుడుసులో తల్లి లోపల కూర్చుని ఏదో ఆలోచిస్తుంది. అన్నయ్య వాళ్ళు పని నుంచి ఇంకా రాలేదు. ఈ మాసిపోయిన ముఖంతో, చిరిగిపోయిన తలతో, చిరిగిపోయిన గుడ్డలతో, మురుక్కంపుతో ఉన్న నన్ను లోపల పూరుగుడుసులో ఉన్న నా తల్లి చూసి నన్ను గుర్తుపెట్టింది. అందహీనమైన నన్ను చూసి గుర్తుపట్టి ఆ గుడుసులో నుంచి పరిగెట్టుకుని వచ్చి నా దగ్గర నిలవబడి పైకి కిందకి చూస్తూ ఉంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అంటే, నువ్వెవరు బాబు అని అడిగింది. అప్పుడు నా కళ్ళంటా నీళ్లు కారుతున్నాయి, అమ్మ కూడా ఏడుస్తుంది. అప్పుడు నేను నీ కొడుకునమ్మా అని అంటే,
సడన్గా అలాగ వాటేసుకుని ఏడ్చి నన్ను లోనికి తీసుకుని వెళ్ళింది. అప్పటికే 4 రోజులు తాకలతో పేగులు మాడిపోయి ఉన్న నాకు వండుకున్న మట్టికుండలో కాస్త అన్నం పెట్టితే తిన్నాను. అప్పుడు పండుకున్నాను. సాయంత్రం అన్నయ్యలు వచ్చారు. వచ్చి, ఏమయ్యావరా, ఎక్కడికి వెళ్ళావరా, ఏంట్రా ఈ 6 నెలలు ఇంచుమించు ఏమైపోయావని అడిగితే విషయమంతా చెప్పాను. అప్పుడు వారు సమాజంలో మంచిగా బ్రతకలేదేమో కానీ గొప్పవాళ్ళుగా బతకలేదని చెడ్డవాళ్ళుగా బతకలేదురా, ఎందుకురా ఇలాంటి పని చేసావు నీవు అని చెప్పి బాధపడి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు. ఎందుకు ఏడుస్తున్నారు అన్నయ్య అని అంటే, నువ్వు 6 నెలలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేసరికి నువ్వు చచ్చిపోయావేమో అని చెప్పి నీకు మేము దినం చేసేసాం రా అన్నాడు. బతుకుండగా దినమైపోయినాను నేను. రోడ్లంట తాగి పడిపోతూ ఉంటే ప్రతిరోజు క్లీన్ చేసి స్నానం చేయించి ఇంట్లో తీసుకెళ్ళి పడుకోబెడుతూ ఉండేవారు నన్నలు నన్ను. సో నన్నలు చాలా మంచోళ్ళు, ఇప్పటికీ కూడా అలాగే ప్రేమిస్తారు నన్ను. అట్లాగా వాళ్ళు తీసుకుని వెళ్ళి చేసేవారు. వాళ్ళు ఏడుస్తూ అన్నారు, నువ్వు చచ్చిపోయావేమనుకుని బంధువులను పిలిచి అందరం భోంచేసేసాంరా అని అంటే, సర్లే అన్న, ఏమైందిలే అన్నాను. సరే అయింది, ఏది అయిందిలే, జాగ్రత్తగా ఉండు అన్నారు. 2 రోజులు ఉన్నాను కానీ మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఇక ఆ పరిస్థితిలో ఏం చేయాలో నాకు దిక్కు తోచక, ఇక 4 రోజుల తర్వాత అమ్మతోటి, అమ్మ నాకు మందుకి సిగరెట్లకి గుట్కాలకి జీవితం అలవాటైపోయింది, నేను బ్రతకలేను ఇక్కడ, ఎటోకటి పోతాను, అడుక్కునే బతుకుతాను కానీ నా మనసు అంగీకరించట్లేదని చెప్తే తల్లి ఏడ్చింది. పోయినోడు పోయావనుకున్నావు, తిరిగి వస్తే సంతోషపడితే మళ్ళీ వెళ్ళిపోతాను అంటున్నావు ఏంట్రని ఏడిస్తే, అప్పుడు అమ్మతోటి బాధపడ్డాను. అప్పుడు వెళ్ళొద్దంది అన్నయ్య వాళ్ళు వచ్చి, నీకు మందుకు కావాల్సిన దేనికి కావాల్సిన డబ్బులు మేము ఇస్తాం, కాబట్టి నువ్వు మాత్రం ఇల్లు బట్టి వెళ్ళొద్దురా అని బతిమలాడి నన్ను ఆపారు. సరే, వాళ్ళు ఆపిన ప్రకారంగానే వాళ్ళు ఏదో ఉన్న దాంట్లోనే తెచ్చి సిగరెట్లు కైనీలు మందు తీసుకొచ్చి నాకు ఇస్తూ ఉండేవారు. సో ఇప్పుడు అన్ని గుర్తొస్తుంటే ఎంత అసహ్యం అనిపిస్తుంది నాకు. వాళ్ళు చేతులతో తెచ్చి నాకు, నేను వెళ్ళిపోతానన్న భయంతోనే నాకు తెచ్చిస్తూ ఉండేవారు. ఇలా కొన్ని దినాలు గడిచింది. నా వయస్సు 17 సంవత్సరాలు దాటి 18 సంవత్సరాలు వచ్చాయి. ఈ 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వీడు పెళ్లి చేస్తేనా బాగుపడతాడేమని చెప్పి చదువు లేని ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి నాకు పెళ్లి చేసుకోమని అప్పచెప్తే వద్దు అన్నా, వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్ళి అయిపోయింది. తర్వాత వెంటనే నాకు 1 సంవత్సరంలోనే ఒక కొడుకు పుట్టాడు. ఇక ఆమె లైఫ్ భయంకరంగా తయారైంది. రోజు కొట్టడం, నా చేతుల్లో నలిగిపోయింది, ఎన్నో విధాలుగా గాయపరచబడింది. చివరికి ఇంటి దగ్గర నేను తెచ్చుకున్నవన్నీ కూడా తాకట్టు పెట్టి అమ్మి తాగి చెవులకి ముక్కులకి అన్నీ ఒలిచేసి ఎందుకు పనికిరాని బిడ్డలాగా తయారు చేసి నేను నా సంతోషాన్ని నేను అనుభవిస్తూ బ్రతికాను. ఈ క్రమంలో ఎవరి మాట వినకుండా నా ఇష్టంగా బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా నా లైఫ్లో ఒక భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది. 2005 మార్చి 6వ తారీఖున నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్. అదేమిటంటే, ఒక వ్యక్తిని, నా తోటి వ్యక్తిని ఈ పాపపు చేతులతో నిర్దాక్షిణ్యంగా చంపేయడం జరిగింది. తాగిన మైకంలో మద్యం మత్తులో నా దుర్మార్గపు ఆలోచనలతో నా తోటి వ్యక్తిని నా చేతులతోనే నేను చంపడం జరిగింది. నేను ఒక మర్డరిస్ట్ని, ఒక హత్య చేసిన హంతకుణ్ణి గతంలో. ఒకరోజు తాగి ఒక చోట పేకాట ఆడుకుంటూ ఉన్నాం. ఆ జోదమాడుకుంటున్న టైంలో అతనికి నాకు మధ్య కాస్త ఘర్షణ జరిగింది. ఆల్రెడీ తనకి మాకు చిన్న చిన్న కక్షలు ఉన్నాయి, అది కాస్త పెద్దదవ్వడం ద్వారా తను నేను కొట్టుకున్నాం. అతను వెళ్ళాడు. వెళ్ళిపోయి నిన్ను బ్రతకనేమో, నిన్ను ఈరోజు చంపేస్తానని ఇంటికి వెళ్ళి పెద్ద కత్తి పట్టుకుని వచ్చాడు. సో వచ్చాడు కానీ నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ నా చేతిలో
అతడు మరణమైపోయాడు. నేను కొట్టిన దెబ్బకి తలకాయ రెండు పెచ్చల కింద పగిలిపోయి తలంతా రక్తసిక్తమైపోయి ముఖం తడిచిపోయి నురుగు కార్చుకుని పడిపోయి 5 నిమిషాల్లో ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఆ రోజు శుక్రవారం సాయంత్రం 6:30 టైం అవుతుంది. అతను పడి చచ్చిపోయాడు. ఈలోపు పక్కనే మా సహోదరి అక్క, నాకు ఒక అక్క, ఆమె కూడా గబగబగా బయటకు వచ్చింది. అన్నయ్య వాళ్ళు కూడా పనిలో నుంచి అప్పుడే వచ్చారు. వాళ్ళు కూడా, అయ్యో మీ తమ్ముడు ఎవరినో కొట్టాడంట, చచ్చిపోయాడంట అంటే వాళ్ళు పరిగెట్టుకుని వచ్చారు. ఈలోపు ఊరు వారు అందరూ చేరారు. ఆఖరిని పోలీసు వారు కూడా వచ్చేసారు. వచ్చి రాగానే ఏం జరిగింది, ఎవరు కొట్టారంటే ఎవరూ మాట్లాడలేదు. కానీ మా అక్క మాత్రం ఒక మాట చెప్పింది, అయ్యా ఈ వ్యక్తిని నేనే కొట్టాను, నేనే చంపేశాను అని చెప్పింది. నన్ను తప్పించడం కోసం ఆమె ఆ కేసును ఆమె మీద వేసుకుంది. ఆమెను పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు, స్టేషన్లో పెట్టారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. 2 రోజులు అట్లా గడిచిపోయింది. 3వ రోజుని గ్రామమంతా ఏకమయ్యారు. వారు ఆ రోజు ఏకమయ్యడం మాకు కాస్త బాధే, కానీ ఈరోజు మాత్రం వాళ్ళు ఏకమవడమే నాకు మేలుగా మార్చబడింది. హల్లెలూయా. చెప్పండి అందరూ. వాళ్ళందరూ ఏకమయ్యి చంపినోడు పలానా గంగరాజు గాడైతే ఆమెను తీసుకెళ్లారు అని కోర్టు స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి ఏలూరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం మీద అరెస్ట్ వారెంట్ పట్టుకొస్తే నన్ను, ఏమీ తెలియని అన్నయ్యలు ఇద్దరిని కూడా, అక్కనే 4 పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళి స్టేషన్లో పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు కడితే రిమాండ్ విధించారు. సబ్జైల్లో 14 రోజులు. ఇక అక్కడి నుంచి 90 రోజుల వరకు మాకు బెయిల్ రాలేదు. 90 రోజుల తర్వాత బెయిల్ వస్తే బెయిల్ మీద బయటకు వచ్చినా మా జీవితంలో మార్పు రాలేదు. అదే పాపపు జీవితంతో జీవితాన్ని గడుపుతూ బ్రతికాను. అన్నయ్య వాళ్ళు పాపమాలు పని చేసుకున్నారు, కానీ నా దుర్మార్గత పోలేదు. కొన్ని దినాలకే 2వ వాడు కడుపును పడ్డాడు. వాడు గర్భంలో ఉన్నాడు. 2006 నవంబర్ నెల వచ్చింది. సాక్ష్యాలు ప్రవేశద్వారం ప్రవేశపెడుతున్నారు ఏలూరు జిల్లా కోర్టులో. ఒక్కొక్కరుగా వెళ్ళి చెప్పడం ప్రారంభించారు. 16 సాక్ష్యాలు చెప్పారు, ఒకరు 1 by 1, ఒకరి తరత ఒకరు. పలానా గంగరాజు కొట్టాడు, వాళ్ళ అన్నయ్యలు అక్క సహకరించారని చెప్తే 16 సాక్ష్యాలు బలమయ్యాయి, రుజువయ్యాయి, మాకు శిక్షకు దగ్గరకు వచ్చాయి. ఆ డిసెంబరు 7వ తారీఖు 2006 జడ్జిమెంట్ రోజు. ఆ రోజు లాయర్ గారు, ఈరోజుతో మీ కేసు కొట్టువేయబడ్డే, రండి ఆఖరి రోజు అని చెప్తే ఆనందంగా వెళ్ళాం. లాయర్ మాటే విన్నాం మేము. లోనకు వెళ్ళగానే, స్టేజ్ మీదకు పిలవగానే లోపలికి వెళ్ళి ఆ బోన్లో నిలవబడ్డాం. 4 పిలిస్తే చివరగా మీరు చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉందని జడ్జి గారు అడిగితే, మాకేం తెలియదయ్యా అని 2 చేతులెత్తిలో దండం పెట్టాం ఆయనకి. ఆయన అన్నాడు, మీ కేసు 16 సాక్ష్యాలు చెప్పారు, రుజువైంది, కాబట్టి మీకు కోర్టు మిమ్మల్ని నమ్మి శిక్షిస్తుంది అని చెప్పి ఆ రోజు ఒక తీర్పునిచ్చారు. అదేంటంటే, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నాను మీకు, మీరు ఒక వ్యక్తిని చంపేనందుకు గాను మీకు కోర్టు శిక్షించిందని ఆ రోజు మాకు శిక్ష విధించారు. కఠిన కారాగార శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష. ఒక వ్యక్తిని చంపినందుకు గాను మాకు పడిన శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష, లైఫ్, బయటకు వచ్చే అవకాశం లేని శిక్ష పడిపోయింది. చంపింది నేను ఒక్కడే కానీ మా అక్కకి, అన్నయ్యలకి, ఇద్దరికి, నాతోటి పాటు 4 తల్లిదండ్రులకు పుట్టిన 4 యావజ్జీవ శిక్ష పడిపోయింది. అక్క బోన్లో ఆ మాట వినగానే కూలబడి ఏడుస్తుంది. అన్నయ్య వాళ్ళు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏం చేయాలి అర్థం కాక కళ్ళు నీళ్లు కుక్కుకుంటూ కిందకు తలదించుకుని ఏడుస్తున్నారు. 30 పోలీసులు వచ్చి పట్టి బంధించి సంకెళ్ళు వేసి తీసుకుని వెళ్తుంటే సోషల్ మీడియా వాళ్ళు ఫోటోలు, ఫోన్లు, వీడియోస్తో తీసి టీవీ ఛానల్స్కి ఇస్తే 5 నిమిషాల్లో మా కుటుంబానికి తెలిసిపోయింది, మీ వాళ్ళందరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడిపోయిందంట అని తెలియపరచబడగానే గొళ్ళుమని అడవడం ప్రారంభించారు. ఆ కన్నీళ్ళు నిజంగా
ఆ బిడ్డలు నా భార్య వదనములు అందరూ ఏడుస్తుంటే మగదిక్కి లేని కుటుంబమై కుటుంబీకులు తల్లిదండ్రులకు పుట్టిన నలుగురు బిడ్డలు జైలుపాలు అయిపోతే ఒక పక్క ఏడ్చేవాళ్ళు తక్కువే, కానీ శిక్ష పడిందని పండగ చేసుకుని ఆనందించిన వాళ్ళు ఎక్కువ. ఆ క్రమంలో కుటుంబం అల్లాడిపోయి నలిగింది. ఇక అక్కడి నుంచి మమ్మల్ని ఒకరోజు సబ్ జైల్లో ఉంచి తెల్లారి ఇక్కడికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు. తీసుకొస్తున్నప్పుడే భయంకరంగా హింసలు మాటలు వింటూ వచ్చాం, ఏడుస్తూ వచ్చాం. ఏమవుద్దో తెలీదు. అట్లాగే జైలుకి రాగానే గేటు తీసి లోనకు వెళ్ళగానే లోపల భయంకరమైన పరిస్థితి. ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ తీసేశారు, అండర్వేల్తో నిలవబెట్టి ఇబ్బంది కలిగిస్తే అయ్యా అని అడిగితే వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఖైదీ వస్త్రాలు తొడిగించి లోనకి పంపి ఒక రూములోకి పంపిస్తే నలుగురుము ఒక రూములోకి వెళ్ళాం. అక్కనేమో లేడీ జైలుకి పంపేశారు, మా ముగ్గురిని బాయ్ జైలుకి పంపారు. ఒక రూమ్ ఇస్తారు, రూములోకి తీళ్ళాం. కటకటాల మధ్యలో ఒక భయాందోళన, భయంకరమైన పరిస్థితి. ఎటు చూసిన గోడలు, గోడలపైన వైర్లు. ఈ భయంకరమైన పరిస్థితులు చూసి అల్లాడిపోయాం. ఏంటి పరిస్థితి ఎలాగొచ్చిందని ఏడిస్తే తప్ప ఏం చేయలేకపోయాం. ఇక గదిలో పెట్టిన తర్వాత రెండు మూడు రోజులు తిండి తిప్పలు మాని బాధపడుతూ ఏడుస్తూ చిన్న వేదన చెందాం. ఇక తర్వాత అన్నయ్య వాళ్ళిద్దరూ నా మీద కోపగించుకుని, అసలు నువ్వు పోయినోడువు, మళ్ళీ పోక ఎందుకు తిరిగి వచ్చావురా, మా జీవితాలు ఎందుకు ఆడుకున్నావు, మా జీవితాలతో ఆడుకుని మమ్మల్ని ఎందుకు బలి పశువులు చేసావు అని అడిగితే సమాధానం చెప్పలేక ఏడ్చుకుంటూ బ్రతికా. ఒక తల్లికి పుట్టినవాడిగా కుటుంబాన్ని ఏడిపించటమే కాదు, అందరినీ జైలు పాలు చేసిన దుర్మార్గుడిగా బ్రతికినోడిని నేను. నా బ్రతికే ఒక దుర్మార్గమైంది. అన్నలిద్దరూ కూడా మా వదినమ్మల పిల్లలతో కష్టపడి బ్రతుకుతూ జీవితం కాపాడేవారు. అలాంటి వాళ్ళని జైలు పాలు చేసిన పరిస్థితి. ఇక వాళ్ళు నా మీద తిరగబడి, నువ్వు చస్తావో బతుకుతావో మాకు తెలీదు, చస్తే చావిక, నీ వల్ల మా జీవితాలు నాశనం అయ్యాయి, ఇక నీ ముఖం చూడబుద్ధేయట్లేదని నన్ను విడిచి జైలర్ గారితో మాట్లాడి వేరొక బ్లాక్లో వేరొక రూమ్లోకి వెళ్ళిపోతే ఇక అక్కడి నుంచి ఒంటరిగా గదిలో ఏడవడం తప్ప ఏం చేయలేక అల్లాడిపోతూ బ్రతికా. మాట్లాడేవాళ్ళు లేక నలిగిపోతూ కుమిలిపోతూ చాలా యాతన చెందాను. అలాగా కొన్ని దినాలు అలాగే తిని తినలేక బ్రతుకుతూ వెళ్ళాను. 5-6 నెలలు గడిచింది. అనుకోకుండా ఒకరోజు ఈ రైట్ సైడ్ కిడ్నీలో నుంచి భయంకరమైన నొప్పి ప్రారంభమైంది. తట్టుకోలేక దెమ్మ మీద పడి దొర్లుతూ కొట్టుకుంటూ అల్లాడిపోతూ ఉంటే ఖైదీలు చూసి నన్ను హాస్పిటల్ ఉంటే తీసుకుని వెళ్ళారు. అక్కడ చూసి ఇంజెక్షన్స్ అయి చేశారు, తగ్గలేదు. కానీ ఏరియా హాస్పిటల్ పంపించి టెస్టులు చేయిస్తే ఆ టెస్టులో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిపోయింది, అది చీము పట్టింది, ఇక పాడైపోయే స్టేజ్కి వచ్చింది అని చెప్పి రిపోర్ట్ వస్తే డాక్టర్ అమ్మగారు లోన, రే నానా నీ రిపోర్ట్లు బాగాలేదు, మరి ఎట్లాగాను ఏం చేసేవాడు అంటే బయట భయంకరంగా తాగేవాడినమ్మాను, అందుకే నీ బొత్తికిలగైందిరా, నీ జీవితం ఇట్లాగైంది, దానివల్ల ఇలా తయారయ్యా నువ్వని ఆమె చెప్పి ఒకటే అంది, చాలా డబ్బులు అవుతే చేయించుకోగలవని అడిగింది, ఇంటర్వ్యూ పెట్టడానికి కూడా ఎవరు రావట్లేదమ్మా అని అడిగితే అప్పుడు ఆమె అంది, ఇంక నేనేం చేయలేను, సో ఇక నీ జీవితం నీ ఇష్టం, ఇక నువ్వు ఎన్నోక దినాలు బతుకో అని చెప్తే ఇక ఏం చేయాలో అర్థం కాక ఏడవడం ప్రారంభించాను. ఇక ఫిక్స్ అయిపోనానా, నీకు 10వ నెంబర్ మామిడి తోటే అని అంది. 10వ నెంబర్ మామిడి తోట అంటుంది ఏంటో నాకు అర్థం కాకపోతే, ఆ 10వ నెంబర్ మామిడి తోట అంటే ఒక శవాల తోట, చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి పాతి పెట్టే దాని పేరే 10వ నెంబర్ మామిడి తోట, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇక ఆ మాట చెప్పాక రోజు వేదన ఎక్కువైపోయి బాధ ఎక్కువై ఇన్ని ఉత్తరాలు రాసినా ఎవరు వచ్చేవారు కాదు, జైల్లో ఉన్న అన్నయ్యలు కౌరంపున మాట్లాడడానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఇక బాధతో ఆ వ్యాధితో చావలేక బతకలేక ఎన్నో దినాలు కొట్టుమిట్లాడుతూ ఉన్నాను. ఇక నడవలేని స్టేజ్ వచ్చింది. యూరిన్కి వెళ్ళాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఒక వ్యక్తి సాయంతో
వెళ్తూ ఉండేవాడిని. ఈ క్రమంలో ఇక ఒకరోజు బిడ్డల్ని కుటుంబాన్ని అందరినీ తలుచుకుని ఒక దిమ్మ మీద పడుకుని ఏడుస్తూ ఉన్నాను. కళ్ళంట నీళ్లు ఓ కారిపోతున్నాయి, బుడ్డులో నీళ్లు తరగట్ల. పాప ప్రాయశ్చిత్తం జరిగినప్పుడు దావీదు తన కన్నీళ్లతో పరుపును తేల

చచ్చిపోతావు నాన్న, చచ్చిపోతే నిన్ను 10వ నెంబర్ మామిడి తోటలో పాతారు అని అంటే మరి ఏం చేయనన్న అన్నట్టే, అలా బాధపడకూడదు, ధైర్యం తెచ్చుకోవాలి అన్నాడు. నాకు ధైర్యం సరిపోవట్లేదన్నానంటే, సో నీకు ధైర్యం చాలకపోతే, నీకు ధైర్యం లేకపోతే నేను ఒకటి చెప్తాను వింటావా అని అడిగాడు. చెప్పండి అన్నానంటే, మొట్టమొదటిసారిగా నాకు చెప్పిన మాట ఒకటే, నీకు ధైర్యం లేకపోయినా ధైర్యం కావాలన్నా ఎవరి వల్ల కాదు, కానీ నిన్ను ధైర్యపరచాలన్నా, నిన్ను బలపరచాలన్నా, నిన్ను బ్రతికించాలన్నా, నిన్ను విడిపించాలన్నా ఒకే ఒక్క వల్ల, ఒక ఆయన వల్ల సాధ్యం నాన్న. ఎవరయ్యా ఆయన అన్నాను. ఏ మనుషుడేమో, ఎవరైనా చెప్తే ఆయన దగ్గర ఆయన వస్తారేమో అని అనుకుంటున్నాను నేను. అప్పుడు ఆయన అన్నాడు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి లోకానికి వచ్చాడు ఒక ఆయన, ఆయన పేరు యేసు ప్రభు, ఆయన దగ్గరకు వస్తావా అని అడిగాడు. హల్లెలూయా. అడిగితే నాకు తెలియదు యేసు ప్రభు గురించి. చిన్నప్పటి నుంచి నా బ్రతుకు, నా జీవితం నా ఇష్టమే తప్ప యేసు ప్రభు మాట కానీ యేసు ప్రభుని గురించి కానీ ఎప్పుడు వినలేదు నేను. ఆయన చెప్తే ఎవరైనంటే, యేసు ప్రభు అంటే ఎవరు అన్నాను, ఆయన దేవుడయ్యా అన్నాడు. దేవుడైతే నేను జైలుకి రాకుండా ఆపాలి కదా, మరి నేను జైలుకి ఎందుకు వచ్చాను అని అతని మీద కూడా వాదం పెట్టుకున్నాను. సో నేను కూడా ఇలాంటి వాడినే, కానీ ఈరోజు దేవుడి కృప వల్ల నేను రక్షింపబడ్డానని ధైర్యపరిచి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత మరలా వచ్చి అడిగాడు, అయినా నేను వినలేదు. ఏమనుకున్నాడు తెలియదు, ఒక ఆదివారం ఎలాగైనా నన్ను మందిరానికి తీసుకెళ్ళాలని ఆ ఖైదీయే వచ్చి నన్ను రెడీ చేసి, నాన్న ఈ ఒక్కరోజు రా, నీకు నచ్చితే ప్రభు దగ్గర ఉంది కానీ లేకపోతే మానేద్దు కానీ అని చెప్పి బలవంతం చేసి నన్ను చేయి పట్టుకుని నడవలేకపోతున్న నన్ను ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రభువుని ఆరాధించే స్థలమునకు మొట్టమొదటిసారి తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఇక ఆ రోజు నేను వెళ్ళి ఎక్కడో వెనకాల కూర్చున్నాను. చక్కగా ఆరాధన పాటలు అవన్నీ పాడిన తర్వాత ఈలోపు దైవజనులు థామస్ ఆచార్య గారు, ఆయన ప్రతి వారం వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తారట, ఆయన ఆ రోజు కూడా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చి నిలవబడి కళ్ళతో ఏడుస్తూ తలదించుకుని బాధతో ఉన్న ఖైదీలు, 300-400 మంది ఖైదీలు, చాలా క్రమం అండది. సో నేను జైల్లో ఉన్న క్రమాన్ని బయట చూడలేకపోతున్నాను, నాకు చాలా బాధగా, ప్రభువుని ఆరాధించే క్రమాన్ని అక్కడే చూడగలిగాను నేను. అంత క్రమంగా ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే నిజంగా వెనకాల కూర్చుని ఆలోచిస్తున్నా, ఆయన ఆ రోజు మాట్లాడి సమాజంలో ఓడిపోయి తలదించుకుని దుర్మార్గులుగా ఏం చేయాలో తోచక అల్లాడిపోతున్నారు కదా, ఇక మీరు తలదించుకునే టైం కాదు, తలలు పైకెత్తుకునే టైం వచ్చింది, పైకెత్తండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అలా పైకెత్తి అలా నిలబడి కూర్చుంటే ఇప్పుడు అన్నాడు ఆయన, ఒక దుర్మార్గుడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు నాన్న. మీరు అంతకులై దొంగలై దుర్మార్గులై అందరినీ చంపో, దొంగతనం చేసో, వ్యభిచరించో, పాపం చేసో జైలుకి వచ్చారు. మీరు దుర్మార్గులుగా సమాజం గుర్తించింది మిమ్మల్ని, కానీ యేసుప్రభు మిమ్మల్ని దుర్మార్గులుగా గుర్తించలేదు, నా బిడ్డలనుకుంటున్నాడయ్యా మిమ్మల్ని అన్నాడు. హల్లెలూయా. ఆ మాటలు వింటూ ఉంటే చెప్పాడు, సమాజంలో ఒక దుర్మార్గుడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, అందరూ అంతటి మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడయ్యా. మీరు దొంగలని అంతకులని బాధపడొద్దు, దయచేసి యేసుప్రభు నమ్ముకోండి, ప్రభు మీ జీవితాన్ని కడతాడు, బాగు చేస్తాడు అని ఎన్నో విధాలుగా చెప్పి ఆ రోజు 3 విషయాలు చెప్పాడు. ఆ 3 మాటలు నా హృదయాన్ని పగలగొట్టి ఈరోజు ఒక సాక్షిగా నిలవబెట్టాయి. హల్లెలూయా. ఆ రోజు దైవజనుడు చెబుతూ ఒక దుర్మార్గుడు దేవుని దగ్గరికి రావాలంటే వాడుకున్న డబ్బు పోవాలి అన్నాడు. మనుషుల్ని ఈరోజు అంతకులుగా చేసేది, పాడు చేసేది డబ్బే. ఆ డబ్బే మనుషుల్ని ఏలుబడి చేసి నష్టపోయేటట్లు చేస్తూ ఉంది కదా. ఈరోజు మీరు దుర్మార్గులు అవ్వడానికి గల కారణం మొట్టమొదటి పాయింట్ డబ్బే. అది పోతేనే తప్ప మనుషుడు జీవితంలో మార్పు రాదు. ఒక దుర్మార్గుడు దేవుని దగ్గర రావాలంటే డబ్బు పోవాలి, 2వది జబ్బన్న రావాలి అన్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు వ్యాధితో బాధతో ఉన్న నాకు ఆకర్షితులే

ప్రకటించబడ్డాయి. చెవి వాక్యానికి వెళ్ళింది, హృదయం ఆ తపిస్తూ ఉంది. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు హృదయంలోకి వచ్చి ప్రతి మాట బాధతో ఖాళీ అయిపోయి కన్నీళ్ళ మధ్యలో ఉన్న నాకు దేవుడే దైవజనుడితో మాట్లాడి నా హృదయాన్ని గలిబిలి చేశాడు. డబ్బన్నా పోవాలి, రెండవది జబ్బన్నా రావాలి అని చాలా విషయాలు బోధించే టైం లేదు, కానీ ఇక మూడవదిగా శిక్షన్న పడాలి అని చెప్పాడు. ఒక దుర్మార్గుడు దేవుని దగ్గరికి రావాలంటే డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలి, శిక్షన్న పడాలి, లేకపోతే ప్రభువుని అంగీకరించలేడని చెప్పి ఆ రోజు ప్రసంగం ముగిస్తున్నప్పుడే నాకు తెలియకుండానే హృదయంలో దేవుడు కార్యం చేసి మోకాళ్ళ మీద పడి ఏడుస్తుంటే దైవజండు వచ్చి ప్రార్థన చేసి, గంగరాజు భయపడకు, దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు, నిన్ను విడిపిస్తున్నాడు అని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ఇక వెళుతూ వెళుతూ ఒక బైబిల్ నా చేతిలో పెట్టి ఒకటే అన్నాడు, గంగరాజు ఇది పుస్తకం అనుకోవద్దు, ఇదేదో నల్లగా ఉంది కదా అని ఆలోచించుకో, ఇది నీ లైఫ్, నీ జీవితం, నీ బ్రతుకు. దీన్ని పట్టుకున్నావంటే నువ్వు బ్రతుకుతావు, దీన్ని వదిలితే చచ్చిపోతావు, రెండే రెండు త్రోవలు నీకు. దీన్ని పట్టుకుంటే బ్రతుకుతావు. ఇది దేవుడు, మనుషుడు కాదు, ఇది వాక్యం కాదు, ఒక పుస్తకం అనుకోకు, ఇది దేవుడు అయ్యా అని చెప్పి గట్టిగా చెప్పి నా చేతిలో ఈ బైబిల్ పెట్టి నువ్వు జాగ్రత్తగా చదివని వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి నేను వాక్యం చదవడం మొదలు పెట్టాను. 7వ తరగతి చదువుకున్నాను, తెలుగు అర్థమైంది. చదువుతుంటే నాకు అర్థమయ్యేది కాదు. ఆ ఖైదీ, తీసుకెళ్ళిన ఖైదీయే నాకు ప్రతి వాక్యాన్ని విన్నవించి దేవుడు అంటే ఇట్లాగనానని చెప్పి నన్ను దేవుని బహు దగ్గరగా పరిచయం చేశాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఆయన ఉరిశిక్ష పడినటువంటి ఖైదీ. ఆయన పేరు గంటెల విజయవర్ధన్ రావు గారు. సో నాలాంటి వాళ్ళ కోసం దేవుడు అక్కడ ఆయన ఎన్నుకున్నాడని నేను అనుకుంటాను. ఆయన కూడా చాలాసార్లు ఇంటర్వ్యూ పెడితే ఇంకా నేను బయటకు వచ్చి ఏం చేయమంటావు నాన్న, తెలుసో తెలియకో మీలాంటి వాళ్ళు వస్తే మీకు వాక్యం చెప్పడానికి ప్రభువు నన్ను ఈ సంఖ్యల మధ్యలో ఏర్పరచుకున్నాడు అని చెప్తే నేను ప్రభువును గణపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఉరిశిక్ష పడినటువంటి వ్యక్తులు కూడా ప్రభు నమ్ముకుంటే వారు పొందిన బాప్తీసం ద్వారాగా దేవుడు వారిని కటకట సంఖ్యలు తెంచి ఈరోజు సజీవులుగా నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడుంటే ఏమైంది, 4 గోడల మధ్యలో ఉన్న దేవుని సువార్త అందుతుంది. బయటకు వచ్చి మేము సువార్త చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇలాగ సంతోషించే భాగ్యమే కదా. ఇక నేను ఇక్కడ చచ్చిపోయినా పరలోకం వెళ్తాను నాన్న, గంగరాజు భయపడద్దు అని ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్తే మాట్లాడుతుంటాడు. ఇలాగ అతని ద్వారాగా నేను వాక్యాన్ని తెలుసుకుని ప్రభువుని నమ్ముకున్నాక, మీరు నమ్మండి, మీకు అబద్ధం నాకు నిజం, నన్ను ఏ మందులు ఏ డాక్టరు బాగు చేయలేదు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథం నా బ్రతుకుని బాగు చేసింది. చచ్చిపోయి ఈరోజు నిత్య నరకాగ్నిలో మలమల మాడవలసిన నన్ను నా దేవుడు ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం నా బ్రతుకులోనికి వచ్చి చీకటి అంధకారంలో నలిగిపోతున్న నన్ను వెలిగించింది. హల్లెలూయా. ఇకప్పటి నుంచి వాక్యం చదువుకుంటున్నాను, ఆరోగ్యం వస్తూ ఉంది. వాక్యం చదువుతున్నాను, ఆరోగ్యం వస్తుంది. సో వాక్యం చదవడం మీరు ప్రారంభించారు లేదో నాకు తెలియదు, కానీ ఎంత చదివితే అంత ఆరోగ్యం ఇచ్చేది వాక్యం అండి. హల్లెలూయా. ఎంత చదివితే అంత బాగుపడతాం మనం. ఇక నేను దీని రుచి తెలిసిన తర్వాత నా పనులు మానాను, నా అన్నీ మానాను, అన్నీ వదులుకున్నాను. దేవునితో గడుపుతూ రాత్రి పగళ్ళు ప్రభుతో ఏడుస్తూ ఎన్నో పాటలు, ఇంచుమించు 70 పాటలు రాశాను నేను. అంత కృపనిచ్చాడు దేవుడు. అలాగ లోపడే వాక్యం చదువుకుంటూ మందిరాన్ని తుడుచుకుంటూ అధికారులతో చెప్పి, అయ్యా నాకు బలహీనుణ్ణి కదా, ఇక నేను మందిరంలో ఉంటాను, నన్ను ఇబ్బంది పెట్టొద్దంటే వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టేవారు కాదు, ప్రభుతోనే గడుపుతూ మీరు నమ్మండి, నా భార్య బిడ్డలను కూడా మరిచిపోయి నా దేవునితోనే గడిపాను నేను జైల్లో. హల్లెలూయా. 2.5 సంవత్సరాలు భార్య గుర్తులేదు, బిడ్డలు గుర్తులేదు. వెళ్ళిన మొదట 5-6 నెలలు వాళ్ళని తలుచుకుంటూ ఏడ్చుతూ బతికాను, కానీ నా ప్రభు దొరికాక, నాకు రుచి తెలిసాక, దేవుడు నాకు అర్థమయ్యాక భార్య బిడ్డలను కూడా విడిచిపెట్టి నేను ప్రభువుకు దగ్గరయ్యాను. సో అలాగే ఇంచుమించు 3 సంవత్సరాలు జైలు శిక్ష అయిపోయాక ఒకరోజు నా భార్య 2 బిడ్డలను తీసుకుని జైలుకి వచ్చింది.
లోనుకి వచ్చి నాకు ఇంటర్వ్యూ పెడతాకు వస్తే మర్చిపోయిన ఆమె నాకు ఉత్తరం చూడగానే గుర్తొచ్చి గబగబగా ఇంటర్వ్యూ రూమ్కి వెళితే ఇంటర్వ్యూ రూమ్లో నన్ను మాట్లాడడానికి వచ్చిన ఆమె, ఆమెను చూసి నేను ఏడ్చాను, నన్ను చూసి ఆమె ఏడ్చింది. ఎందుకంటే ఆమె బాగుండేది అమ్మాయి, బక్క చిక్కిపోయి ఎండిపోయి ప్రాణము లేని మనిషిలాగా వచ్చింది. నేను లోపలికి వచ్చాక ఒకడు పుట్టాడు, రెండో వాడు వాడిని సంకన పెట్టుకుని ఇద్దరు బిడ్డలను తీసుకుని వచ్చింది. ఒకడికి నిక్కర లేదు, ఒకడికి చొక్కా లేదు, చింపిరీకుల జుట్లతో సీముడు ముక్కుతో ఏడ్చుకుంటూ లోనకు వచ్చారు. లోపలికి రాగానే ఆమె నన్ను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుని, అప్పటికే ఆమెను ఇంచుమించు 2.5 సంవత్సరాలు పైన అయిపోయింది, చూసి ఆమె వచ్చి ఏడుస్తూ ఉంటే ఆమెను పట్టుకుని బాధపడి ఏడ్చాను. ఏంటమ్మా అని అడిగితే ఆమె ఏమీ చెప్పలేక ఏడుస్తూ, ఇది ఆఖరి చూపయ్యా నీకు నాకు అంది. అదేంటమ్మానంటే, ఈరోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళి చచ్చిపోతున్నాను, ఇది ఆఖరి క్షణం, నీతో నేను మాట్లాడేది ఆఖరి క్షణమయ్యా అని చెప్తే బాధపడ్డాను. నేను ఏడ్చాను. ఏ అంటే, ఎవరు చేరి భీమ అప్పు పుట్టనివ్వట్లేదు, గంజి నీళ్లు కూడా పోయలేకపోతున్నాను పిల్లలకి, ఈ బ్రతుకు బ్రతకాలని ఆశ లేదు, నాకు ఆరోగ్యం పాడైంది, ఇక నేను చచ్చిపోవడానికి నిశ్చయించుకున్నాను, ఏండ్రు డబ్బా కొనుక్కు తెచ్చుకుని ఇంటికాడ పెట్టుకున్నాను, ఆల్రెడీ చచ్చిపోదాం అనుకున్నాను, కానీ ఎందుకో ఒక్కసారి నిన్ను చూడాలని ఆశతో వచ్చానయ్యా, చివరిసారిగా చూసి వెళ్ళి చచ్చిపోతాను అని బాధపడి ఏడుస్తూ ఉంది. నువ్వు చచ్చిపోతే బిడ్డల పరిస్థితి ఏంటి అని అడిగాను. వాళ్ళకు కూడా ఇష్టం పెట్టి చంపుదాం అనుకున్నాను, కానీ తల్లిగా నాకు చంపలేకపోతున్నాను, వాళ్ళ ఇష్టం ఏమవుతారు నాకు తెలీదు అని బాధపడింది, ఏడ్చింది. ఇక బాధపడి ఏడ్చి టైం అవుతుంటే ఇక నా చిన్న కొడుకు, వాడిని నేను చూడలేదు బయట, వాడు నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకుని, నువ్వు మా నాన్న వంట కదా, ఎప్పుడు వస్తావు నాన్న, ఎప్పుడు బయటకు వస్తావు నాన్న అని ఏడిస్తే వాడి కన్నీళ్ళు కూడా జవాబు చెప్పలేని అసమర్థత తండ్రిగా ఆ సంకెళ్ళ మధ్యలో కుమిలిపోయి ఏడ్చాను. ప్రియారా, వాడు ఏడుస్తూ, నెల రోజుల నుంచి గంజన్నమే పెడుతుంది నాన్నమ్మా, కూరన్నం కూడా పెట్టట్లేదు, నువ్వన్నా చెప్పు నాన్నంటే ఏం చెప్పనురా, ఏం చేయనురా, ఏమి చెప్పలేక ఏడుస్తూ బాధపడి కుమిలిపోయి ఎన్నో క్షణాలు నా బ్రతుకులో ఏడ్చుకుంటూ బ్రతికాను. చివరికి టైం అయింది, ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. టైం అయిపోయాక మీ నమ్మండి లోనకి వెళ్ళి మోకాళ్ళ మీద పడి ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఒకటే అడిగానయ్యా, చచ్చిపోతానని వెళ్ళింది, నేను చచ్చిపోవాల్సిన ఎందుకో బతికిచ్చావు, ఆమె చచ్చిపోతానని వెళ్ళింది, నీవు నిజమైన దేవుడు అయితే ప్రభు నన్ను ఎలాగైతే బతికించావో ఆమెను కూడా చచ్చిపోకుండా ఆప్జేయి ప్రభు అని ఆ రాత్రి 9 గంటల లాకప్ వేస్తే 9 గంటలకు మొదలు ఉదయం 6 గంటల వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రభు దగ్గర కన్నీళ్లతో ప్రార్థన చేయడం ప్రారంభించాను. హల్లెలూయా, హల్లెలూయా. దేన్నైనా దాటిపోతాడు, కానీ దేవుడు కన్నీటిని దాటిపోడండి. హల్లెలూయా. ఏడుస్తూ ప్రభు దగ్గర మొరపెడితే దాటిపోడు. ఆ రాత్రంతా ఏడ్చాను, తెల్లారి ఏడ్చాను. ఇంచుమించు 5-6 రోజులు నా భార్య చచ్చిపోతుంది, బతికిందా చచ్చిపోయిందా, నాకు కవురు రాలేదు, ఏమైందంటావు అని ఆ టెన్షన్లో పడి ఏడుస్తుంటే 6వ రోజున మరలా ఆమె బిడ్డలు తీసుకుని వచ్చి నాకు ఇంటర్వ్యూ పెట్టింది. దేవునికి స్తోత్రం. ఏమేంటమ్మా అని గబగబగా పరిగెట్టుకుని సంతోషంగా వెళితే ఆమె ఒకటే చెప్పింది, ఆ రాత్రి నేను చచ్చిపోవడం నిజమేనండి, కరెక్టే, కానీ నేను ఆ సాయంకాలం ఇంటికి వెళ్ళగానే గవర్నమెంట్ నుంచి 2 వ్యక్తులు వచ్చారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళు 50,000 రూపాయలు తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టి, నీ మీ భర్తలు జైల్లో ఉన్నారు, మీ పిల్లలు తిండి లేదని ఎంక్వైరీలో మాకు తెలిసింది, మేము ఆల్రెడీ వచ్చి ఎంక్వైరీ చేసాం, ఇక్కడ మీ పరిస్థితి బాగోలేదని గవర్నమెంటే సెలెక్ట్ చేసి మీకు కొంత డబ్బు ఇమ్మని పంపించింది అని చెప్తే ఆ మాట విన్న వాళ్ళు ఎంతో సంతోషించి ప్రభువుని గణపరిచారు. దేవునికి స్తోత్రం. ఆమె వచ్చి నాతో చెప్పింది, ఎక్కడి నుంచి వచ్చి ఎవరిచ్చారంటే, ఇలాగా పలానా వాళ్ళు వచ్చి నాకు 50,000 చెల్లారు, ఆ రోజు చచ్చిపోవాలి నేను ఆ డబ్బులు ఇవ్వకపోతే, కానీ ఆ డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులతో మేము చక్కగా బతుకుతున్నాం, ఇగో నీకు కూడా కొంత తెచ్చామని అని చెప్తే నేను అన్నాను, నాకు అక్కర్లేద్దమ్మా,
నా దేవుడు నన్ను బాగు చేశాడు, నీకేం భయం లేదు అని నేను చెప్పేప్పుడు నా భార్యతో ఒక భరోసా ఇచ్చాను. దేవుడు నన్ను బాగు చేయడం ప్రారంభించాడు, నిన్ను చచ్చిపోయేదాన్ని బతికించాడు, మన ఇంట్లో ఆల్రెడీ కార్యాలు చేయడం ప్రారంభించాడు. జైల్లో ఉండి ప్రార్థన చేస్తేనే నువ్వు బతికావు, అసలు బయటకు వస్తే ఇంకెంత బాగుంటుందిలే, దేవుడు విడిపిస్తాడు. ఈరోజు మొదలుకుని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు, ఉన్నాయన్నీ పక్కన పెట్టేసే దేవుని దగ్గరికి వెళ్ళని చెప్తే, ఆ రోజు నుంచి నా భార్య మందిరానికి వెళ్ళడం ప్రారంభించింది. హల్లెలూయా. నా భార్య బిడ్డలు మందిరానికి వెళ్ళి చక్కగా ప్రభువుని తెలుసుకుంటూ మొదలుపెట్టారు. నేను జైల్లో ఇంకా ఉజ్జయంగా సంతోషంగా ప్రభువులో గడుపుతూ ఉంటే ఒకరోజు క్రిస్మస్ ఆరాధన జరిగితే, ఆ క్రిస్మస్ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన గీతాన్ని పాడాను. ఆ రోజు డాక్టర్ అమ్మగారు ముఖ్య అతిథిగా వచ్చి విన్నారు. విన్న తర్వాత ఒకరోజు హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో చూసి, ఒరే నువ్వు మొన్న పాట పాడినవాడు కదా, నీ ఆరోగ్యం బాగుందా అని అడిగారు. బాగానుందమ్మా అని అంటే, అప్పుడు ఆవిడ అంది, నీలాంటి వాడు బతికితే 100 మంది బతికిస్తాడరా, నువ్వు చచ్చిపోకూడదు, నిన్ను మంచి వైద్యం కోసం నేను కాకినాడ రాస్తున్నాను వెళ్ళిపో అని చెప్పి నన్ను కాకినాడ హాస్పిటల్కి పంపించారు. సరే ఎస్కార్ట్ వచ్చి తీసుకుని వెళ్ళారు, ఆమె కూడా కొంత హెల్ప్ చేశారు, ఖైదీలు కూడా కొంత హెల్ప్ చేశారు. డబ్బులు పట్టుకుని వెళ్ళాను కాకినాడ. వెళ్ళి కాకినాడ హాస్పిటల్లో 22 రోజులు ఉన్నాను. 22 రోజుల్లో ఒక గదిలో పెట్టారు నన్ను, అది ఖైదీలకి ప్రత్యేకమైన గది. అందులో లైటు ఫ్యాన్లు లేక చాలా ఇబ్బంది పడ్డాం. బైబిల్ ఒకటే నా దగ్గర ఉంది, చదువుకునే అవకాశం కూడా లేదు, తినే ఛాన్స్ లేక బాధపడ్డాను. అక్కడ పెడతారు కానీ నాకు తెచ్చిచ్చేవారు ఎవరు లేక ఇబ్బంది పడ్డాను. కానీ దేవుడు అక్కడ ఒక సహోదరి, ఒక సిస్టర్ నర్సుని ఏర్పాటు చేశాడు నా కోసం. ఆమె వచ్చి, ఆమె ఎప్పుడు 3 రోజుల తర్వాత వచ్చి నాకు ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టింది, విషయాలన్నీ కనుక్కుంది, చెప్పాను మొత్తం అన్నీ. ఇక ఆ తర్వాత సహోదరి అన్న నేనున్నాను వేం భయపడకని చెప్పి ఆకలితో అలమటిస్తూ ఏడుస్తున్న నాకు ఇంటి దగ్గర నుంచి 18 రోజులు భోజనాన్ని పట్టుకొచ్చి ఏమీ తెలియకపోయిన నన్ను ఆకలితో అలమటిస్తున్న నాకు భోజనం పెట్టి బ్రతికించింది. హల్లెలూయా. 22 రోజులు అదే హాస్పిటల్ అదే గదిలో ఉన్నాను. యూరిన్కి వెళ్ళడానికి ఒక డబ్బా పెడితే ఆ డబ్బాలోనే యూరిన్ పోసుకుంటూ చాలా నరకయాతను అనుభవించాను. అయితే ఆ సహోదరి చక్కగా డాక్టర్ని తీసుకొచ్చి మంచిగా ట్రీట్మెంట్ చేయించింది, బాగుపడి తిరిగి నేను జైలుకి బయలుదేరిపోయాను. ప్రార్థన చేసి పంపించింది నన్ను. నేను లోపలికి వచ్చేసి, లోనకు వచ్చేసిన తర్వాత అందరూ ఉపాస కూటాల్లో ఉంటే నేను కూడా ఉంటాను ఉపాసాలకి అని పాస్టర్ గారిని అడిగితే, వద్దురా నువ్వు బలహీనుడు కదంటే, అయ్యా బతిమిలాడాను, సరే అని నా పేరిస్తే నేను కూడా ఉపాసాలు ఉండడం ప్రారంభించాను. 6 రోజులు జరిగింది. 7వ రోజు ఆ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈలోపు మా కేసు జిల్లా కోర్టు నుంచి హైకోర్టులో జడ్జిమెంట్కి రెడీగా ఉంది. అప్పటికి 5 సంవత్సరాలు జైలు శిక్ష అయిపోయింది మాకు. 2005 నుండి 2011 ఫిబ్రవరి 28వ తారీఖు ఆ రోజు మరి హైదరాబాద్ హైకోర్టులో జడ్జిమెంట్ జరుగుతూ ఉంది. ఆ జడ్జిమెంట్ జరుగుతున్నప్పుడు నేను ప్రార్థన చేసి ప్రభువుని అడిగానయ్యా, నేను దుర్మార్గుణ్ణే, చిన్న దొంగని, ఇంటిలో దోచుకున్న వాడిని, కుటుంబాన్ని ఏడిపించిన వాడిని, సమాజంలో చీడ పురుగునయ్యా, నీకు ఇష్టమైతే విడిపించాను, కుష్ఠరోగి అడిగినట్లుగా ప్రభు పాదాలు పట్టుకుని అడిగితే, ఆ రోజు ఉదయకాలం ఆర్గ్యుమెంట్ అయ్యిందట. మధ్యాహ్నం జడ్జిమెంట్ 3:30 ఆ టైంలో ఒక మంచి శుభవార్త హైకోర్టు నుంచి వచ్చింది. అదేంటంటే, పలానా కేసులో ఉన్నవారి ఖైదీల్లో 4లో 3 హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష నుంచి వారి కేసు కొట్టివేయబడింది అని ఒక అద్భుతమైన తీర్పును దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వెంటనే ఆ వార్త తెలియగానే నేను మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాను. నాతో అప్పటి వరకు మాట్లాడిన అన్నయ్యలు పరిగెట్టుకొచ్చి గుసగుసలాడుతుంటే ప్రార్థన ముగించుకుని లేచాను. ఏమైందంటే, కేసు కొట్టేశారు మందంది, ఎంతమంది కన్నా తెలియదు అన్నారు. ఈలోపు సూపరింటెండెంట్ ఆఫీస్ నుంచి ఒక సహోదరుడు వచ్చి, అయ్యా మీ కేసు 4లో 3 కేసు కొట్టారు అని అంటే, ఇప్పుడు నేను అనుకున్నాను నేనే కదా హంతకుణ్ణి, నేనే కదా చంపినోడిని, నాకు పడుంటుందిలే, పోన్లే అన్నయ్య వాళ్ళు అక్కన్న విడుదల పొందితే కుటుంబం అన్న ఆదరించబడద్దు కదా అని సంతోషపడ్డాను. కానీ ఆ వ్యక్తి అన్నాడు, నువ్వు కూడా కేసులోంచి కొట్టివేయబడ్డావు, మీ అన్నదమ్ములు 3 కేసు కొట్టేశారు కానీ మీ అక్కకు మాత్రం కేసు కొట్టలేదు, ఆమె లైఫ్ పోయి 10 ఏళ్ళు ఇచ్చారు అని చెప్పాడు.
అదేంటన్నా అలా జరగకూడదు కదా అని అంటే, మరి అట్లా జరిగిందయ్యా, మీ అక్క మరణ వాంగ్మూలం ఇచ్చింది కోర్టులో, జిల్లా కోర్టులో. మీ ముగ్గురిని తప్పించాలన్న ఉద్దేశంతో ఆమె నేనే చంపానని జడ్జి గారి ముందు నోటుతో చెప్పడాన్ని బట్టి ఆమెకి శిక్ష పడింది, కానీ లైఫ్ పోయింది, 10 సంవత్సరాలు ఇచ్చారు ఆమెకి అని చెప్తే నేను బాధపడ్డాను కానీ తర్వాత సంతోషించాను. ఇక అక్కడి నుంచి కేసు కొట్టువేయబడింది. ఈ కేసు కొట్టువేయబడడానికి జన అద్భుతమైన కార్యం దేవుడు మెడ చేశాడు. అదే రోజు మాకు తర్వాత మేము పెట్టుకున్న లాయర్ చెప్పిన మాట ఏంటంటే, అసలు మీ కేసు పోదు, కానీ మీ కేసు పోయింది. ఆ రోజు నిజంగా జడ్జి గారి ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. లైవ్లో ఉంది కాబట్టి నేను కొన్ని విషయం చెప్పట్లేదు. ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం జరగడాన్ని బట్టి నిజంగా ఈరోజు మీరు బయటకు వచ్చారయ్యా, లేకపోతే మీ వల్ల కాదు, మీరు వచ్చేది లేదు. సో నేను ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల మీరు బయటకు రాలా, మీరు ఎవరు నమ్ముకున్నాడో ఆయన వల్లే బయటకు వచ్చారు అన్నాడు. హల్లెలూయా. ఆ లాయర్ చెప్పాక నేను ప్రభువును స్తుతించాను. ఇక అక్కడి నుంచి విడుదల పొంది బయటకు వచ్చేసాం. అన్నదమ్ములు ముగ్గురు బయటకు వచ్చాక దేవుని సేవ చేయాలనుకున్నాను, కానీ కొన్ని దినాలు కుటుంబ పరిస్థితులు నన్ను భారం చేశాయి. కష్టపడి ఒక పెయింటర్గా మారి 2011 నుంచి 2016 వరకు పనిచేసుకుంటూ కుటుంబాన్ని పెంచుకుంటూ 3 రోజులు పనిచేసేవాడిని. 3 రోజులు ఇలాంటి సభలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాక్యాన్ని విని, ఇలాంటి ప్లాట్ఫారాల మీద పడుకొని దేవుని బహు దగ్గరగా చేసుకుంటూ వెళ్ళా 2016 వరకు. నేను జైల్లో ఉండగా నా బిడ్డలు హాస్టల్లో బతికారు, తిండి లేక అల్లాడిపోయారు. 1వ తరగతి నుంచి హాస్టల్, ఎందుకంటే స్కూల్లో మా గ్రామస్తులు వాళ్ళ పిల్లల్ని మా స్కూల్లో వేత్త కుదరదు, అంతకులు పిల్లలంటే అప్పుడు వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసుకోకపోతే వాళ్ళని హాస్టల్లో పడేశారు. పాపం వాళ్ళకి చిన్నప్పటి నుంచి బట్టలు ఉతుక్కోవడం తెలియదు, శుభ్రం చేసుకోవడం తెలియని రోజుల నుంచి హాస్టల్లో బతికారు. అలాగే బతికిన వాళ్ళు నేను బయటికి వెళ్ళి తీసుకొచ్చి చక్కగా కాలేజీలో స్కూల్లో చదివించాను, ఇంగ్లీష్ నేర్పించాను, మంచిగా చదివించుకుంటూ అలాగే 8 రూపాయలు బిడ్డలు ఖర్చు పెడితే 2 రూపాయలతోనే తిని ఆ గంజి నీళ్ళు తాగుతూనే ప్రభువుని గణపరుచుకుంటూ వచ్చాను. ఇలా 2016 తర్వాత దేవుడు నా ఏళ్ళ గొప్ప కృప చూపి నన్ను సేవకు పిలిచాడు. దేవునికి స్తోత్రం. 2016 నుంచి నేను సేవ చేస్తున్నాను. నా బిడ్డ ఫస్ట్ 1 నుంచి 10 వరకు తెలుగు మీడియమే, కానీ ఇంటర్మీడియట్ కాడి చక్కగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు. మంచిగా దేవుడు ముందుకు నడిపించాడు. ఈరోజు ఒక ఇంజనీర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తూ దేవునికి మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పెంటలాంటి బ్రతుకుని దేవుడు తీసుకొచ్చి అందలు మెక్కించే పరిస్థితి చేశాడు. ఇలా ఎన్నో కార్యాలను ఎళ్ళ చేశాడు. ఒక భయంకరమైన జీవితములు జీవిస్తున్న నా బ్రతుకుని ఒక సాక్షిగా నిలవబెట్టాడు. 1-2 పరిచర్యలు ఇచ్చాడు, సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. చిన్న కొడుకు కూడా పరిచర్యకి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ప్రియులారా, నేను మీ అందరికీ చెప్పే మాట ఒకటే, దేవుడు ఎలాంటి వారినైనా విడిపిస్తాడు. హల్లెలూయా. దోషులను నిర్దోషులుగా చేయగలడు ఆయన. నేను దోషిగా దోషారోపణ చేయబడిన బ్రతుకుని ఈరోజు నిర్దోషిగా మార్చి మీ మధ్యలో నిలవబెట్టాడు. యోబు గ్రంథంలో ఉంటుంది, తీయొద్దు కానీ టైం లేదు. 22:30 నిర్దోషి కాని వానినైనా నేను విడిపిస్తాను, అతడు తన చేతుల శుద్ధి వలన విడిపించబడతాడు అని. నేను దోషినై దోషారోపణ చేయబడి సంకెళ్లతో పట్టబడి ఆ 4 గోడల మధ్యలో నలిగిపోతున్న దోషినయ్యాను. సమాజం అంతా కూడా నన్ను దోషిగా ముద్రించింది. ప్రభుత్వాలు, అధికారులు అందరూ కూడా హంతకుడని, దోషి అని, దుర్మార్గుడని పట్టి బంధించి నన్ను యావజ్జీవ కారాగార శిక్షకు అప్పజెప్పబడ్డాయి. లోకమంతా ఒక వైపునుంది, నా దేవుడు నా వైపునున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ అటు ఉన్న నా పక్క, నా పక్షాన నా దేవుడుండి నువ్వు దోషివి కాదు నిర్దోషివని నా జీవితమును మార్చాడు. నా ప్రతి పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టబట్టి ఈరోజు నిర్దోషిగా, ఒక సాక్షిగా, ఒక దైవజనుడిగా మీ మధ్యలో నిలవబడ్డా. ప్రియులారా, ప్రియ కుటుంబాలారా, మీ అందరికీ ఒక మాట, నేను చేసిన పాపం నన్ను హంతకుడిగా మార్చింది.
సో నేను తాగిన మందు ఒక పేదవాణ్ణి చేసింది, నేను తాగిన మద్యం ఒక దొంగను చేసింది నన్ను, నేను తాగిన మద్యం ఒక బెగ్గర్న చేసింది నన్ను, నేను తాగిన మద్యం ఒక హంతకుణ్ణి చేసింది నన్ను, నేను తాగిన మద్యం నన్ను కటకటాల పాలు చేసింది, నేను తాగిన మందు ప్రజల్ని అవహేళన చేసేదిగా చేసింది, చివరికి నా జీవితాన్ని ఒక పురుగిలాగా చేసింది, నేను తాగిన మద్యం చావు బతుకుల వరకు తీసుకుని పోయింది, ఈ చెడు వ్యసనాలు నా జీవితాన్ని కాల్చి చంపాయి, కానీ యేసుక్రీస్తు రక్తం నన్ను పరిశుద్ధుడిగా మార్చింది. హల్లెలూయా. పాపముతో అపరాధముతో పట్టబడి సమాజంలో ఓడిపోయి దిక్కుతోచని స్థితిలో కన్నీళ్లు పట్టుకుని ఏడుస్తున్న నా బ్రతుకులోనికి నా ప్రభు వచ్చి నా బ్రతుకును మార్చాడు. చివరగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. నేను విడుదల పొంది బయటికి వెళ్ళాక శత్రువులతో సమాధాన పడడానికి ప్రయత్నం చేశాను, ఎన్నో సందర్భాలు కుదరలేదు. అయితే వారి వల్ల నాకు ముప్పు పొంచి ఉందని చాలా బాధపడ్డాను. సో వారు కూడా నా మీద చాలా కోపంగా ఉండేవారు. అయితే వారి వల్ల నాకు భయం ఉండేది. అయినా ప్రభువు నొగిటాడు కానీ, అయ్యా బ్రతికించావు కదా, నేను చచ్చిపోయినా పరలోకం వస్తానని భయం లేదు, ఎదురు తిరిగి మాత్రం వాళ్ళు ఏమి అననయ్యానే దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నా, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. కానీ దేవుడు చేసిన ఒక అద్భుతం, ఏ వ్యక్తుల ద్వారాగైతే నాకు ప్రమాదం వాటిల్లుతుందని నేను భయపడ్డానో అదే వ్యక్తిని ఈరోజు దైవజనుడిగా మార్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి ద్వారాగైతే నాకు కాస్త ప్రాణాపాయం ఉంటుందో అని భయపడ్డానో ఆ వ్యక్తిని దైవజనుడిగా దేవుడు మారిస్తే ప్రభువును స్తుతించాను, నేను ఘనపరిచాను, అయ్యా ఎంత గొప్ప దేవుడు అని స్తుతించాం. దేవుని కృపలో ఈ మధ్యకాలంలో ఒక 4-5 నెలల క్రితం, ఒక 5-6 నెలలు అవ్వచ్చు, ఆ వ్యక్తి నేను కలిసి ఒక వేదిక మీద కూర్చుని ప్రభువుని స్తుతించాం. హల్లెలూయా. అదే వ్యక్తి నేను కలిసి ఒక వేదిక మీద నిలవబడి ఆ బిడ్డ ఆరాధించాడు, నేను ప్రభువుని వాక్యం చెప్పాను, ప్రభు ఎంత మహిమపరచబడ్డాడు, నా దేవుడు చాలా గొప్పవాడండి, ఆయన ఎందుకు వచ్చిన వారిని ఎన్నడూ చేయి విడిచిపెట్టడు, ఈరోజు కన్నులారా భాగ్యాన్ని చూసిన వ్యక్తిగా మీ మధ్యలో నేను ప్రకటిస్తున్నాను. సమాజంలో చీడపురుగుగా, అంతకుడిగా, దుర్మార్గుడిగా, పాపిగా, ఎవరూ ప్రేమించలేని వ్యక్తిగా బ్రతికిన నాకు నా యేసయ్య దగ్గరే నా బ్రతుకును మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుల మధ్యలో మీకు భోజనాన్ని సిద్ధపరుస్తానన్న నా దేవుడు అలాగే సిద్ధపరిచాడండి. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే నిందించబడ్డానో, ఎక్కడైతే అవమానించబడ్డానో, ఎక్కడైతే కొట్టబడ్డానో, ఎక్కడైతే గెంటి వేయబడ్డానో, ఎక్కడైతే శిక్షించబడ్డానో, ఎక్కడైతే నలగొట్టబడ్డానో, అక్కడే ఘనతనిచ్చాడు నా ప్రభువు నాకు. హల్లెలూయా. ఆ ప్రజల మధ్యలో నిలబడే అవకాశం ఇచ్చాడు, వారితో ఉండే కృపనిచ్చాడు. ఇలాంటి వేదికలు కొన్ని 100 చోట్లకు తీసుకుని వెళ్ళి ఆయన బిడ్డగా ప్రకటించుకునే అవకాశం ఇచ్చాడు. ఇంకేం కావాలి నా బ్రతుక్కి? ఎంతోమంది జీవితాలను మార్చడానికి ఏర్పరచుకున్నవాడుగా ఉన్నాడు. మీ అందరికీ ఒకటే, మీ బిడ్డల విషయాల్లో జాగ్రత్తగా ఉండమని అడుగుతున్నాను. దేవుడు చాలా గొప్పవాడు, జీవితాలను మార్చగలడు, బ్రతుకులు మార్చగలడు, హంతకులను, దొంగలను, దుర్మార్గులను, నరరూప రాక్షసులను కూడా ఆయన యొద్దకు వస్తే చేయి బట్టి, వెన్ను తట్టి, చక్కని ఆలోచన చెప్పి నడిపించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి నా సమయమైంది, నేను ముగిస్తున్నాను. నా గంగరాజు లాంటి, పెంట లాంటి బ్రతుకుని పాతిపెట్టి ఈరోజు జయరాజుగా, సేవకుడిగా, సాక్షిగా నిలవబెట్టాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి దేవుణ్ణి విడిచిపెట్టవద్దని, ఇలాంటి మంచి దేవుణ్ణి ఎవరూ తృణీకరించొద్దని, పోగొట్టుకోవద్దని, అలాంటి దేవుని పక్షంగా మీరుండాలని, మీ పాపం ఎలాంటిదైనా, దుర్మార్గం ఎలాంటిదైనా, మీరందరూ దేవుని వైపు ఉండాలని. నేను బయటకు వచ్చాక 4 యవ్వనస్తులు, మా ఊరు వాళ్ళే, వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే నా సాక్ష్యాన్ని విని వాళ్ళు మారిపోయి ఈరోజు పరిచర్లో ఉన్నారు వాళ్ళు కూడా. దేవునికి స్తోత్రం. ఇలాగ ఎన్నో కార్యాలు దేవుడు ఒక్కొక్కటిగా చేసుకొచ్చాడు.
అలాంటి దేవుణ్ణి గణపరచడానికి కృపనిచ్చాడు. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ

జ్ఞాన తూర్పు శిఖరాన తారదీపించే అది గాంధి జ్ఞానులరు దించినారు వేదేగా గగనాన తూర్పు శిఖరాన తారదీపించే.

శ్రీమతి మరియు శ్రీ కె సురేష్ దయానంద్ దంపతులు, వారి ఏకైక కుమార్తె కుమారి స్టెల్లా స్మృత్యర్థం సమర్పిస్తున్న కెసెట్ ఆరాధించి పాడిదను.

అత్యధికమైన ప్రేమతో మమ్మను ప్రేమించిన పరలోక తండ్రి, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అమూల్య రక్తము ద్వారా స్వాతంత్ర్యముతో ధైర్యముగా మీ కృపాసనము సమీపించి స్తుతులతో ప్రార్థించుచున్నాను. ఈ క్యాసెట్ వినుచున్న ప్రతి స్థలములో మీ సన్నిధి ప్రసన్నత ఉంచండి. ఆధ్యాత్మిక, మానసిక, శారీరక విడుదల, స్వస్థత దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు వలన మీ కుమారులనుగా చేసి మహిమగల స్వాతంత్ర్యమును దయచేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.